శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 2వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ స్వామివారి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:30 కావస్తుంది. ఇప్పుడు వినండి సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత శ్రీ కెకే రంగనాథాచార్యుడు.
1: సుఖశాంతులు సుఖదుఖాల్లాగా పరస్పర వ్యతిరేకార్థక పదాలు కావు. పర్యాయ పదాలు సమానార్థక పదాలు కావు. ఒకదానిపైన ఒకటి పరస్పరం ఆధారపడిన వాడుకలో ఉన్న పదాల జంట. సుఖం అనే పదానికి ఆనందం, తృప్తి, స్వాస్థ్యం, క్షేమం, భద్రత, సౌకర్యం, హాయి అని అర్థాలున్నాయి. కష్టం లేని బతుకు సుఖజీవనం. హాయిగా బతుకుతున్నవాడు సుఖజీవి. దేన్ని గంభీరంగా తీసుకోకుండా సుఖమార జీవనం గడిపేవాడు సుఖప్రాణి. శాంతి అనే పదానికి ఉపశమనం అని సాధారణ అర్థం ఒకటి ఉంది, రోగశాంతి, దుఃఖశాంతి వంటివి. కామక్రోధాది శమనం, విషయసుఖ విరక్తి, నిగ్రహం, నిరాసక్తత, మనస్తృప్తి, శాంతికి కనిపించే విభిన్న అర్థాలు. ఏ అలజడి, ఆందోళన, యుద్ధాలు లేని స్థితిని కూడా శాంతి అంటున్నాం. యుద్ధాలు చేసుకున్న వైరి దేశాల మధ్య శాంతి ఒప్పందాలు జరుగుతుంటాయి. సుఖానికి శాంతికి ప్రత్యేక సందర్భాలలో ఆనందం అనేది సమానంగా కనిపించే అర్థం. శాంతి అన్న పదానికి సుఖం అని, సుఖం అన్న పదానికి శాంతి అని కొన్ని సందర్భాల్లో అర్థాలు కనిపిస్తాయి. దేశంలో, సమాజంలో శాంతి ఉంటేనే మనిషికి సుఖం. కలిగిన సుఖంతో తృప్తి పొందితే శాంతి. సుఖశాంతులు రెండింటినీ కలిపితే మొత్తంగా తృప్తి అని అర్థం వస్తుంది. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారా అంటే తృప్తిగా బతుకుతున్నారా అని అర్థం. సామాజిక స్థాయిలో సుఖశాంతులు వ్యక్తి స్థాయిలో సుఖశాంతుల్ని ప్రభావితం చేస్తాయి. సూక్ష్మంగా పరిశీలిస్తే సుఖం భౌతికానుభవం, శాంతి మానసిక స్థితి అని తెలుస్తుంది. సామాజిక స్థాయిలో ఘర్షణలు, ద్వేషాలు లేకుండా వ్యక్తులు జీవించగలగటమే శాంతి. సుఖం సుఖంగా ఉండాలంటే ఉన్నదానితో తృప్తి పడాలి. తృప్తితో అనుభవించే సుఖమే మనసుకు శాంతినిస్తుంది. శాంతిని కోల్పోని సుఖమే సుఖం. అశాంతికి దారితీసే సుఖం సుఖం కాదు. విషయ సుఖ విరక్తిని నిజమైన శాంతి అని అనలేమనుకుంటాను. వైరాగ్యం అనేది సాధ్యమైనప్పుడు శాంతి అనే భావనే అనవసరం అవుతుంది. శాంతి అంటే సుఖదుఖరాహిత్య స్థితి కూడా కాదు, రెండు రకాల స్థితులను సమానంగా చూడగలగటం. ఆశాహి పరమం దుఃఖం, నైరాశ్యం పరమం సుఖం అన్నారు కొందరు. ఆశ ఎప్పుడూ దుఃఖకారకం కాదు, దురాశ దుఃఖకారణం కావచ్చు. వాస్తవికమైన ఆశ, సంభవం కాగలిగిన కోరిక సుఖకారణమే అవుతుంది. ఆత్మవశమైన సుఖం శాంతిని హరించదు, పరవశమైన సుఖం అశాంతికి దారితీస్తుంది. మనస్తృప్తిని కలిగించే ఆత్మవశమైన సుఖం శాంతినిస్తుంది. సమాజంలో కనీసపు సుఖాలు కూడా అనుభవంలో లేని వాడికి శాంతి అంటే ఏమిటో తెలిసే అవకాశమే లేదు. సుఖపరవశుడైన వాడికి శాంతి అనుభవానికి రాదు. సామాజిక స్థాయిలోనూ వ్యక్తి స్థాయిలోనూ సుఖశాంతులు అనే భావనలు సాపేక్షాలు. సుఖం అవసర సాపేక్షం, శాంతి పరిసర సాపేక్షం. సమకాలంలోకి వస్తే సుఖశాంతులు అంతర్జాతీయ పర్యావరణంపైన, దేశీయ వాతావరణంపైన, మన చుట్టూ ఉండే వస్తు సంస్కృతిపైన, మానవ పరిసరాలపైన ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సుఖానికి శాంతికి అర్థాలు మారిపోతున్నాయి. దేశాల మధ్య పోటీ, సమాజాల మధ్య పోటీ, వ్యక్తుల మధ్య పోటీ. సుఖానుభవానికి సమయం లేదు. శాంతిని గురించి, మనశ్శాంతిని గురించి ఆలోచించే తీరిక లేదు. ఉత్పత్తి క్రమంలో లభించవలసిన వాటి కోసం, పరిసరాలలో ఏర్పడవలసిన గుణాల కోసం, సహజంగా సంక్రమించవలసిన అనుభవాల కోసం ప్రత్యేక ప్రయత్నాలు, శిక్షణ అవసరమవుతున్నాయి. డబ్బు సంపాదించుకోవడం ఎలా, వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం ఎలా, గొప్పవాడు కావడం ఎలా, కలలు కనడం ఎలా, సుఖనిద్రకు మార్గాలేమిటి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఎదుర్కోవడం ఎలా అని రకరకాల పేర్లతో బజార్లో వెక్కిరిస్తున్న పుస్తకాలు సుఖశాంతులు లేని పరిస్థితిని తెలియజేస్తున్నాయి. సుఖము శాంతి పుస్తకాల్లోంచి మాత్రమే రాదు, ఉపన్యాసాల నుంచి రావు, స్వాముల ఉపదేశాల నుంచి రావు.
0: మీరింతవరకు సూక్తి ముక్త

0: కవలి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ కెకె రంగనాథాచార్యుడు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 6:34 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
3: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో జీవన ఎరువులు, వాటి ఉపయోగాలు, వరినారు పెంపకం, అట్లే జీవన ఎరువుగా గోమూత్రం అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

జీవన ఎరువులు వాటి ఉపయోగాలు అన్న విషయానికి వస్తే, జీవన ఎరువులు అంటే భూమిలో ఉండి మొక్కలకు పోషక పదార్థాలను మరియు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లు ఎంజైమ్లు సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. వీటి వల్ల లాభాలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ సూక్ష్మజీవులు పంటకు కావలసిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణమును కలిగి ఉంటాయి. దానికి అనుగుణమైన మార్పులను భూమిలో కలుగజేస్తాయి. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలు చురుకుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లను విటమిన్లను అందిస్తాయి. జీవన ఎరువులు సహజ సిద్ధమైనవి. వీటి వల్ల వాతావరణ కాలుష్యం జరగదు, పంటకు హాని చేయవు. వీటి వాడకం ద్వారా రసాయన ఎరువుల మోతాదు 10-20% తగ్గడమే కాకుండా భూభౌతిక రసాయన స్థితి మెరుగుపడుతుంది. తక్కువ ఖర్చుతో అధిక ఫలితం పొందవచ్చు. వీటిలో ముఖ్యమైనవి నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు, రైజోబియం, అజోస్పైరిల్లం, నీలి ఆకుపచ్చ నాచు, అజొల్లా, పాస్ఫోబ్యాక్టీరియా, అజిటోబ్యాక్టర్, అసిటోబ్యాక్టర్. జీవన ఎరువుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవంటే, జీవన ఎరువు ప్యాకెట్ ఎండ వేడి తగలని నీడ ప్రదేశంలో నిల్వ చేయాలి. ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్పై గడువు తేదీ లోపల మాత్రమే ఉపయోగించాలి. రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు జీవన ఎరువులతో కలపకూడదు. రెండింటికి కనీసం 24-28 గంటల వ్యవధి ఉండాలి. రసాయన ఎరువులతో కలిపి జీవన ఎరువులు వాడకూడదు. పైరుకు నిర్దేశించబడిన జీవన ఎరువును పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు వాడుకోవాలి. జీవన ఎరువు వాడకం వల్ల కలిగే ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయంటే, వాతావరణ కాలుష్యాలను అరికట్టవచ్చు. వాతావరణంలోని నేలలో ఉన్న మొక్కలు తమంత తాము ఉపయోగించుకోలేని పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. నేల నుండి సంక్రమించే తెగుళ్లను కొంతమేర అరికట్టవచ్చు. రైతన్నలకు రసాయన ఎరువుల ఖర్చు తగ్గి లాభాల నిష్పత్తి అధికమవుతుంది. హార్మోన్లు, విటమిన్లు, మొక్కకు లభ్యమైన పెరుగుదల వేగంగాను ఆరోగ్యంగా ఉంటాయి. సాధారణ దిగుబడులు 10-20% వరకు పెరుగుతాయి. దీనితో పాటు 20-25% రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇక వరి నారు పెంపకం విషయానికి వస్తే, రబీలో వరి సాగుకు విత్తన ఎంపిక, విత్తన శుద్ధి, నారుమల్ల తయారీ, నాట్లు, ఎరువుల వాడకం, సస్యరక్షణ వంటి యాజమాన్య పద్ధతుల్లో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయి. రకాలు విషయానికి వస్తే, రబీలో తక్కువ పంటకాలం ఉన్న వంగడాలను ఎంపిక చేసుకోవాలి. 4 నెలలు పంటకాలం ఉండే రకాలను సాగు చేస్తే మంచిది. విత్తన మోతాదు విషయానికి వస్తే, ఎకరానికి 20-25 కిలోల విత్తనం సరిపోతుంది. శ్రీవరి సాగు అయితే ఎకరానికి 2 కిలోల విత్తనం అవసరమవుతుంది. డ్రమ్ సీడర్తో విత్తేందుకు ఎకరాకు 15-18 కిలోల విత్తనం సరిపోతుంది. మెట్ట నారుమల్లకు కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బనిజంను తడితో పట్టించి విత్తనాన్ని శుద్ధి చేయాలి. దమ్ము చేసిన నారుమడి అయితే కిలో విత్తనాన్ని లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజం కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మండె కట్టి మొలక వచ్చి

0: లేక చల్లుకోవాలి. నారుమడి తయారీ విషయానికి వస్తే 5 సెంట్ల విస్తీర్ణంలో పెంచిన నారు ఎకరానికి సరిపోతుంది. ముందుగా నేలను దుక్కి చేసి చదును చేయాలి. 5 సెంట్ల దుక్కిలో కిలో చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను అందించే ఎరువులను వేయాలి. నారు తీసే 5 నుండి 6 రోజుల ముందు మడిలో 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలను చల్లాలి. నాట్లలో మెలకువలు ఏ విధంగా తీసుకోవాలంటే, నారు పోసిన 30 నుంచి 35 రోజుల తర్వాత నారు లేతగా ఉన్నప్పుడే నాట్లు వేసుకోవాలి. దీనివల్ల పిలకలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. నారు ముదిరితే చివర్లను 4 నుండి 5 అంగుళాలు కత్తిరించి నాటాలి. ప్రతి చదరపు మీటరుకు 44 మొక్కలు అంటే మూనలు ఉండేలా చూసుకోవాలి. నాట్లు వేసిన తర్వాత ప్రధాన పొలంలో ప్రతి 2 మీటర్లకు 1 అడుగు మేర కాలుబాట్లు తీయాలి. ఇలా చేయడం ద్వారా వరిలో దోమపోటు సమస్యను నివారించవచ్చు. ఇక జీవన ఎరువుగా గోమూత్రం అన్న విషయానికి వస్తే, మనుషుల్లో అనేక జబ్బులను నయం చేసే దివ్య ఔషధంగా దేశీయ ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ రంగంలోనూ గోమూత్ర వినియోగానికి అధిక ప్రాధాన్యం ఉంది. గోమూత్రంలో సోడియం, గంధకం, ఏ, బిసిడిఈ వంటి విటమిన్లతో పాటు మ్యాంగనీస్, ఐరన్, సిలికాన్, లాక్టోజ్, కార్బోలిక్ యాసిడ్, కాల్షియం సాల్ట్స్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇందులో 9.5% నీరు, 2.5% యూరియా, 2.5% ఎంజైముల మిశ్రమం ఉంటుంది. పంటల సాగులో గోమూత్రాన్ని ద్రవ ఎరువుగా ఉపయోగించవచ్చు. పురాతన జాతీయ గ్రంథాల్లో గోమూత్రం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను వివరించారు. సేంద్రియ వ్యవసాయంలో ఆవు పేడ, ఆవు పాలు, ఇతర పదార్థాలతో కలిపి గోమూత్రాన్ని జీవ పురుగు మందుగా ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించడం వల్ల నేలలో పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు అధికంగా వృద్ధి చెందుతాయి. ఈ సూక్ష్మజీవులు పంటల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. గోమూత్రాన్ని ఉపయోగిస్తే దాని ప్రభావం తదుపరి పంటకాలంలో కూడా ఉంటుంది. గోమూత్రం నేలలో వానపాముల పెరుగుదలకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. వానపాములతో కలిగే ప్రయోజనాలు రైతన్నలకు తెలిసిందే. ఆవు మూత్రాన్ని అనేక పంటల్లో మొక్కల పెరుగుదలకు కూడా ఉపయోగిస్తారు. జీవామృతం అంటే ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, పప్పు, పిండి, నీరు కలిపి తయారు చేసిన మిశ్రమం ఉపయోగించడం వల్ల వరి పంటలో పొడతెగులు, అగ్గి తెగులు, ఆకుచుట్టు పురుగులను నివారించవచ్చు. జీవ పురుగు మందుగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు నెయ్యి ఇలా 5 రకాల దేశీయ ఆవు ఉత్పత్తులను ఉపయోగించి తయారు చేసిన పంచగవ్యను కూడా పంటల సాగులో ఎరువు పురుగు మందుగా ఉపయోగిస్తారు. గోమూత్రాన్ని విడిగా లేదా ఇతర వృక్ష కషాయాలతో కలిపి వినియోగించవచ్చు. ఇది చీడపురుగుల అదుపుకు, లార్వా నాశినిగాను పనిచేస్తుంది. గోమూత్రంతో వరి కంపోస్టు అన్న విషయానికి వస్తే, నాణ్యమైన పంట దిగుబడులను పొందేందుకు పొలంలో మిగిలిపోయే సేంద్రియ వ్యర్థాలు అంటే కుళ్ళిపోయే స్వభావం ఉన్న పదార్థాలు, పశువుల షెడ్లలో మిగిలే వ్యర్థాలతో కంపోస్టు కానీ తయారు చేసి వినియోగించుకోవచ్చు. ఈ 2 రకాల ఎరువుల తయారీ సమయంలో గోమూత్రాన్ని ఉపయోగించడం ద్వారా మరింత నాణ్యమైన, అధిక పోషకాలతో కూడిన సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చు. సేంద్రియ సేద్యాన్ని అవలంబించే రైతన్నలు ఈ పద్ధతిలో మేలైన ప్రయోజనాలను పొందవచ్చు.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.
2: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
3: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
2: ప్రతి సోమవారం ఉదయం 8:35
3: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
2: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం.

0: చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 6:44 దాటి 20 సెకండ్లు. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి మరికొద్ది క్షణాల్లో వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లకుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కండ్లకుంట గ్రామంలో తొలి విడతలో ఎంపికైన 120 ఇళ్లలో ఇప్పటికే 60 ఇళ్లకు పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీల విద్యుద్దీకరణ కోసం అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల ఆధునికీకరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేస్తూ
1: సూర్యగారు చేయాలి, అందరూ ఇళ్ల మీద పగలపూట వచ్చే వేడి ద్వారా కరెంటు ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాదాపు రాష్ట్ర మొత్తం మీద 6 లక్షల కనెక్షన్లు వస్తే ఒక్క పల్నాడు జిల్లాలో 21,000 కనెక్షన్లు ఇచ్చాం. దాదాపు 21,000 కనెక్షన్లు పెట్టాలంటే 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 400 కోట్ల రూపాయలతోటి అన్ని ఇళ్ల మీద కూడా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. తప్పకుండా అన్ని కూడా కంప్లీట్ చేపిస్తాం.
0: పెట్టుబడుల కోసం వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్దం చేయటం ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య విధానాలు, నగరాల నిర్మాణం, ఎకోసిస్టంల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు లభించాయని మంత్రి లోకేష్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొట్టారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో గృహ నిర్మాణ శాఖ నిర్మించిన 2వ దశ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 450,000 ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
2: సంవత్సరం జరిగే లోపల 100,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ గూడెంలో ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్లు ఇంటి యజమానులైనరు. మళ్ళీ అదనంగా 2,50,000 నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీలు లేదు. అన్ని గూడాలల్లో పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు, ఆదివాసీలకు, తండాలల్లో ఉన్న లంబాడీలకు, గుడిసెలల్లో ఉన్న వాళ్ళందరికీ. రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా నాకు కనిపించదు.

0: ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ నినాదంతో ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా 2 వారాల పాటు యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21న అమరావతిలో కృష్ణానదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమం జరగనుందని ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మవాణిపాలెంలో నిర్వహించిన పామాయిల్ సాగు రైతుల అవగాహన సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు ఉపయోగపడుతుందని చెప్పారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందేందుకు ఆయిల్ పామ్ పంట దోహదపడుతుంది మంత్రి పేర్కొంటూ,
1: రైతాంగాన్ని కొంచెం ప్రోత్సహించి ఆయిల్ పామ్ కల్టివేషన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ కల్టివేషన్ రైతాంగం దాదాపు 15% పెంచడానికి కోసం ప్రెస్ చూపించారు. అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో కొలిపర మండలంలో ప్రత్యేకంగా ఒక 34 రైతులు సుమారు 84 ఎకరాలు పంట వేయడానికి వాళ్ళు అంగీకరించారు. హార్టికల్చర్ మూవ్మెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. అలాగే రాష్టంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో రాష్ట మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహంగా రాష్ట్రంలో 13 IIT నీట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచార గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన జరిగే ఈ పోటీల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. పోస్టర్, వ్యాసరచన, వక్తృత్వం, ఫోటోగ్రఫీ, సైన్స్ మోడల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోనూ ఈరోజు, రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. రైల్వే జోన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజయవాడ

విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు, వివిధ శాఖల ప్రధాన అధికారులతో విశాఖలో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే వ్యవస్థ మ్యాప్ను ఆవిష్కరించారు. అనంతరం సందీప్ మాతురు మాట్లాడుతూ, కొత్త జోన్ ఏర్పాటు ద్వారా పరిపాలనా సామర్థ్యం పెరుగుతోందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వస్తి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ह्यः नवदिल्ल्याम् अभवत्। रक्षामन्त्री राजनाथसिंहः अथ च आस्ट्रेलियादेशस्य उपप्रधानमन्त्री रक्षामन्त्रिश्च रिचर्ड माल्सः उपवेशनस्य अध्यक्षतां कृतवन्तौ। श्रीसिंहेन प्रोक्तं यत् उपवेशनावधौ भारत आस्ट्रेलियादेशयोर्मध्ये सुरक्षासम्बन्धः सुदृढः अभवत्। श्रीमाल्स अवादीत् यत् आस्ट्रेलिया भारतदेशौ रक्षासहभागितां सुदृढः अकुरुताम्। देशद्वयं सामुद्रिकक्षेत्रे मिलित्वा कार्यं करिष्यतः। वार्तायां द्विपक्षीय रक्षासहयोगविषये प्रगतिः समीक्षिता, यया सहभागितायाः नूतनमार्गस्य अन्वेषणं भविष्यति। भाजपेति दलस्य राष्ट्रियाध्यक्षः नितिननवीनः ह्यः नवदिल्ल्यां दलस्य वरिष्ठैः पदाधिकारिभिः कार्यकर्तृभिः च सह उपवेशनं कृतवान्। प्रसारमाध्यमैः सह वार्तालापं कुर्वन् दलस्य सांसदः प्रवक्ता च डॉक्टर संवितपात्रावर्यः नरेन्द्रमोदीप्रशासनस्य 12 वर्षाणां सेवायाः विषये, सङ्गठनात्मकविस्तारस्य विषये तथा च समाजस्य विभिन्नेषु वर्गेषु दलस्य प्रसारस्य विषये विवरणानि विनिमयीकृतवान् इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. సమయం 7 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం ఉదయం 7:05 తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం చరిత్రలో ఈరోజు, తర్వాత ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 మన్యం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గారు నటించిన చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు. 10:00 ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త బిజిలీ యోజన పథకంపై శ్రీ జె నానిబాబు గారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:05 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:30 తిరిగి 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జే నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం. 6:00 ప్రసార విశేషాలు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం భక్తి కుసుమాలు భక్తిగీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పెరటి తోటలు మరియు హోమ్ కంపోస్టింగ్ గురించి వ్యవసాయ అధికారి జె శశికళ గారి ప్రసంగం. ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ విజయవాడ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆపాద మధురాలు సుమధుర గీతాల కార్యక్రమం. 10:00 హరికథ కాలక్షేపం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 11:00 దేశభక్తి గీతాలు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. శ్రోతలు, ఈరోజు 8:35 వరదగుడి

కార్యక్రమంలో సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గారు నటించిన చిత్రగీత కథంబం వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారం అయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలను విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై, ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. సమయం 7:04. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

4 నిమిషాల 10 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశపు యాక్టిస్ట్, మహాసాగర్, పొరుగువారికే మొదటి ప్రాధాన్యం విధానాల్లో మ్యాన్మార్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి భవన్లో మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రాష్ట్రపతి ముర్ముతో సమావేశమైన సందర్భంగా ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత, ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశపు ప్రవేశ ద్వారం అని, భారత్తో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆసియాన్ దేశం మ్యాన్మార్ మాత్రమేనని రాష్ట్రపతి అన్నారు. మ్యాన్మార్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు యు మిన్ ఆంగ్కు అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తోందని చెప్పారు. మ్యాన్మార్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు మద్దతివ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని రాష్ట్రపతి చెప్పారు. శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరువురు నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం, నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్ధిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, సమగ్ర అభివృద్ధిలో ఎంఎస్ఎంఈ రంగానికి ఉన్న కీలక పాత్రను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ నిన్న న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా చిన్న వ్యాపారాల అభివృద్ధి శాఖ మంత్రి స్టెల్లా టెంబిసా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు పరస్పర సహకారం ఉన్న రంగాలపై చర్చించినట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహాయాన్ని పెంచడం, వ్యాపారాలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ను వేగవంతం చేయడం, అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్ధిలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరు దేశాల్లో ఎంఎస్ఎంఈల వృద్ధి, పోటీతత్వానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్, దక్షిణాఫ్రికాలు నిబద్ధత కలిగి ఉన్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నిన్న న్యూఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 అవగాహన కోసం స్వచ్ఛగాం,

సురక్షిత జలవాయు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కల్పించడం, ప్రజలను చైతన్యపరచడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారం ఈ నెల 5న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంతో ముగుస్తుంది. అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారం సాధించిన విజయాలు, స్వచ్ఛభారత్ మిషన్ నిబంధనలపై చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ, రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తి, నిత్యావసర వస్తువుల నిల్వలు, ఆహార భద్రత పరంగా భారత్ సురక్షితమైన స్థానంలో ఉందన్నారు. దేశంలో పప్పుధాన్యాల నిల్వలు గత 3 ఏళ్లలో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి శిఖ మాట్లాడుతూ, వచ్చే నెల 1వ తేదీ నాటికి 513 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వలు దేశంలో ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతం, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై తమ అభిప్రాయాలు పంచుకున్నట్టు జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు. మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2 బిలియన్ డాలర్లకు పైగా ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట్ర, రాయలసీమ, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని కూడా ఐఎండి పేర్కొంది. నీట్ యూజీ 2026 పునఃపరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునఃపరీక్షను సిబిటీ మోడ్లో నిర్వహించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు 7 జూలైకి వాయిదా వేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ

0: మార్పుల వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 30 సెకండ్లు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
5: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం చరిత్రలో ఈరోజు, తర్వాత ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు విందాం. భారతదేశంలో క్రమబద్ధమైన ప్రసార సేవ అనే ఆలోచన 1926లో మొదటిసారిగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వం మరియు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ మధ్య కుదిరిన ఒక ఒప్పందం ద్వారా ఇది కార్యరూపం దాల్చింది. ఆ ఒప్పందం ప్రకారం బొంబాయిలో ఒకటి, కలకత్తాలో మరొకటి, రెండు స్టేషన్ల నిర్మాణానికి లైసెన్సు మంజూరు లభించింది. దాని ప్రకారం బొంబాయి రేడియో స్టేషన్ 1927 జూలై 23న ప్రారంభించబడింది.

ఊహించని విధంగా సుమారు 3 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ 1930 మార్చి 1 దివాలా తీసింది. ఇతర దేశాలు మంచి పురోగతి సాధిస్తుండగా భారతదేశంలో ప్రసార రంగ ప్రవేశం విఫలమైనట్టుగా కనిపించింది. అయితే ప్రజా డిమాండ్కు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకుని బొంబాయి, కలకత్తాలోని 2 స్టేషన్లను 1930 ఏప్రిల్ 1 నుండి 2 సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా నడపాలని నిర్ణయించింది. చివరగా 1932 మేలో ప్రభుత్వం ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసును తమ సొంత నిర్వహణలో కొనసాగించాలని నిర్ణయించి దానిని పరిశ్రమలు ఇంకా కార్మిక పరిపాలనా నియంత్రణ కింద ఉంచింది. 1935 మార్చిలో పరిశ్రమలు కార్మిక శాఖ కింద పనిచేయడానికి కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పాత పేరు స్థానంలో ఆల్ ఇండియా రేడియో వచ్చింది. ప్రసార రంగం నవంబర్ 1937 కమ్యూనికేషన్లు విభాగానికి బదిలీ చేయబడింది. తర్వాత అక్టోబర్ 1941 సమాచార ప్రసార విభాగానికి బదిలీ చేయబడింది. ఈ విభాగం 23 ఫిబ్రవరి 1946 నుండి సమాచార మరియు కళల విభాగంగా పునర్వ్యవస్థీకరించబడింది. ఈ విభాగం పేరు 10 సెప్టెంబర్ 1946 నుండి సమాచార ప్రసార విభాగంగా మార్చబడింది. తర్వాత 1957 దీనిని ఆకాశవాణిగా నామకరణం చేశారు. భారతదేశంలో ప్రసార రంగానికి అసలైన పురోగతి 2వ ప్రపంచ యుద్ధంతో వచ్చింది. యుద్ధం కారణంగా ప్రభుత్వం తన యుద్ధ ప్రయత్నాల అవసరాలను తీర్చడానికి ప్రసార సంస్థను విస్తరించడం కూడా అవసరమైంది. చాలా వార్తా సేవలు మరియు బాహ్య సేవలు యుద్ధ సంవత్సరాలలోనే ప్రారంభమయ్యాయి. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు ఏఐఆర్ నెట్వర్క్లో కేవలం 6 కేంద్రాలు మాత్రమే ఉండేవి. అవి ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాస్, లక్నో, తిరుచి. వీటిలో మొత్తం 18 ట్రాన్స్మిటర్లు ఉండగా వాటిలో 6 మీడియం వేవ్పై, మిగిలినవి షార్ట్ వేవ్పై పనిచేసేవి. మీడియం వేవ్ ద్వారా ప్రసారాలను వినడం ఆయా నగరాలలోని పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. సంస్థానాల విలీనంతో ఆయా ప్రాంతాలలో అప్పటికే పనిచేస్తున్న 5 ప్రసార కేంద్రాలను ఏఐఆర్ తన ఆధీనంలోకి తీసుకుంది. 1947 స్వాతంత్ర్యం వచ్చిన సమయానికి రేడియో సెట్ల సంఖ్య కేవలం 275,000 మాత్రమే. కార్యక్రమాల సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం వివిధ రకాల ప్రసారాలలో ఉన్న ప్రమాణాలను పాటించడం కోసం మంచి కార్యక్రమాలను తగిన ప్రతిభను విషయాన్ని అందించడానికి అలాగే ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించేందుకు వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి సంగీతం, సంస్కృతి, సమకాలీన విషయాలు, సాహిత్యంపై నేపథ్యం అభిరుచిని పెంపొందించడానికి అలాగే సైన్స్, వ్యవసాయం, కుటుంబ సంక్షేమం, ప్రజా సంబంధాలు మొదలైన వాటిలో నైపుణ్యం కలిగిన కార్యక్రమ నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక విభాగం ఉండడం అత్యవసరమని భావించబడింది. ఈ అవసరాలను తీర్చడానికి ఆల్ ఇండియా రేడియో సృష్టించబడింది. ఇది నిరంతరం అభివృద్ధి చేయబడుతూ బలోపేతం చేయబడుతుంది. భారతదేశంలో ప్రసారాలు అనేవి భారత ప్రభుత్వం అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న ఒక జాతీయ సేవ. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా విభాగాలలో ఆల్ ఇండియా రేడియో లేదా ఆకాశవాణి అతిపెద్ద విభాగం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇది అద్భుతమైన పురోగతిని సాధించింది. 1947 ఇది 6 ప్రసార కేంద్రాల సహాయంతో దేశంలోని 2.5% ప్రాంతాన్ని మరియు 11% జనాభాను మాత్రమే కవర్ చేసింది. నేడు దేశవ్యాప్తంగా విస్తరించి 479 కేంద్రాలను కలిగి ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 92% మొత్తం జనాభాలో 99.19% చేరువవుతోంది. ఆకాశవాణి 23 భాషలలో మరియు 179 మాండలికాలలో కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తుంది. అలా 90 సంవత్సరాల కింద ప్రారంభమైన ఆకాశవాణి దేశ ఐక్యతను బలోపేతం చేయడం, ప్రజలకు సమతుల్య సమాచారం అందించడం, గ్రామీణ వెనుకబడిన వర్గాలకు సేవ చేయడం, సాంస్కృతిక విలువలను పరిరక్షించడం, విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలలో అవగాహన పెంచడం వంటి లక్ష్యాలు ఆకాశవాణికి కేవలం మీడియా సంస్థగా కాకుండా సామాజిక మార్పు సాధనంగా నిలబెట్టాయి. భారతదేశ జాతీయ ప్రసార సంస్థగా అగ్రశ్రేణి ప్రజాసేవ

0: ప్రసార సంస్థగా తన స్థాపన నుండి ప్రజలకు సమాచారం అందించడానికి, విద్యావంతులను చేయడానికి మరియు వినోదాన్ని పంచడానికి సేవలు అందిస్తోంది. ఆకాశవాణి తన నినాదమైన బహుజన హితాయ బహుజన సుఖాయకు అనుగుణంగా సేవలు మరింత విస్తృతంగా అందిస్తుంది. మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి చరిత్రలో ఈరోజు. స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర పోషించిన ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జయంతి 1889 జూన్ 2 కృష్ణాజిల్లా పెనుగొంచిప్రోలు గ్రామంలో జన్మించారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ నాయకుడు. ఆయన గొప్ప వక్త, రచయిత, దేశభక్తుడు. ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన దేశ సేవనే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. మహాత్మాగాంధీ పిలుపుతో స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ముఖ్యంగా 1921 జరిగిన చీరాల పీరాల ఉద్యమానికి నాయకత్వం వహించి బ్రిటిష్ పాలకుల అన్యాయ విధానాలను వ్యతిరేకంగా ప్రజలకు సంఘటితం చేశారు. ఆయన ప్రసంగాల్లో దేశభక్తి, ఆత్మగౌరవం, స్వేచ్ఛాభావాలు ప్రతిధ్వనించేవి. అందువల్ల వేలాది మంది యువకులు ఆయన ప్రభావంతో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ప్రజల ప్రేమాభిమానాలకు గుర్తింపుగా ఆయనకు ఆంధ్రరత్న అనే గౌరవ బిరుదు లభించింది. 1928 జూన్ 10 ఆయన పరమదించినప్పటికీ ఆయన ఆశయాలు, సేవలు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇప్పుడు విందాం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

శ్రోతలకు నమస్కారం. ఓ బాటసారి కార్యక్రమానికి స్వాగతం. విశాలమైన మన ప్రపంచంలో మన ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందానే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం ఉదయం తప్పక ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓ బాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం.

మరి ఈ వారం మీరు తెలుసుకోబోయే మరో ప్రదేశం వివరాల గురించి ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? మీరు తెలుసుకోబోయే ప్రదేశాన్ని చరిత్రకారులు ట్రాయ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలిచేవారు. ఇంకా ఆలోచిస్తున్నారా? మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ దీనిని భారతదేశంలోనే అత్యంత శత్రుదుర్భేద్యమైన కోటగా ప్రశంసించారని చరిత్ర చెబుతుంది. మీరు ఆలోచించేది సరైనదే. మనం తమిళనాడులోని విలుపురం జిల్లాలో ఉన్న జింజీ కోట లేదా సెంజీ కోట గురించి తెలుసుకుందామా? ఈ ప్రాంతాన్ని కాలానుగుణంగా అనేక పేర్లతో పిలిచేవారని తెలుస్తుంది. బీజాపూర్ సుల్తానులు దీనిని బాద్షాబాద్ అని పిలిచేవారట. మరాఠాలు చండీ లేదా చంద్రి అని వ్యవహరించేవారట. మొఘలులు ఈ కోటను జయించాక దీనికి నుస్రత్గఢ్ అనే పేరు వచ్చింది. ఆంగ్లేయులు ఫ్రెంచి వారు దీనిని జింజీ లేదా గింజీ అని పిలిచారట. స్థానిక తమిళ సంప్రదాయంలో సెంజీ అనే పేరు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. ఈ కోట చరిత్ర విషయానికొస్తే, ఈ ప్రాంత చరిత్రలో మొదటి 200 సంవత్సరాలకు సంబంధించిన ప్రధాన ఆధారం మెకెన్జీ మ్యానుస్క్రిప్ట్స్లలో లభించే కర్ణాటక రాజుల సంపూర్ణ చరిత్ర అనే గ్రంథం. చరిత్రకారుడు నారాయణ్ ప్రకారం జింజీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న మేలచెర్రి అనే గ్రామాన్ని పాత జింజీ అని పిలిచేవారట. ఇక్కడ క్రీస్తు శకం 1200 సంవత్సరం నాటి కోట నిర్మాణ ఆనవాళ్లు కనిపిస్తాయి. జింజీ కోట గురించిన మొట్టమొదటి ప్రస్తావన 1120 సంవత్సరం నుండి 63 సంవత్సరం వరకు పాలించిన విక్రమచోళునికి సంబంధించిన శాసనంలో కనిపిస్తుంది. ఈ శాసనంలో కడవ వంశానికి చెందిన ఒక సామంతుడు తనను తాను ఆ దృఢమైన యుద్ధ సన్నద్ధ కోట అయిన సెంజియార్కు అధిపతిగా అభివర్ణించుకున్నాడు. చోళుల నుండి మొదలుకొని దక్షిణ భారతదేశంలోని వివిధ రాజవంశాల చేతుల్లోకి జింజీ ప్రాంతం మారుతూ వచ్చింది. జింజీ కొండపై వాస్తవానికి 9వ శతాబ్దంలో చోళ రాజవంశం నిర్మించిన ఒక చిన్న కోట ఉన్న ప్రదేశమే ఈ జింజీ కోట. క్రీస్తు శకం 1123 ప్రాంతంలో ఒట్టకూతర్ రచించిన మూవరులాలో ఈ ప్రాంతం సెంజియార్ కోన్ అనే కడవరాజు యొక్క భూభాగంగా మొదటగా పేర్కొనబడిందని తెలుస్తుంది. దీనిని 12వ శతాబ్దంలో కడవరాజులు, ఆ తరువాత 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం వారు విస్తరించి అభివృద్ధి చేశారు. 16వ శతాబ్దం ప్రారంభంలో విజయనగర చక్రవర్తులు జింజీని పరిపాలించడానికి జింజీ నాయకులను నియమించారు. తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓటమి తర్వాత ఈ నాయకులు స్వతంత్ర రాజులుగా అవతరించారు. 1677 సంవత్సరంలో శివాజీ నాయకత్వంలో సుబేదార్ హర్జీ రాజే మహదిక్ ఈ కోటను మరాఠాల కోసం, దేశ స్వరాజ్యం కోసం గెలుచుకున్నారు. ఆ తరువాత దీనిని బీజాపూర్ సుల్తానులు, మొఘలులు, కర్ణాటక నవాబులు, ఫ్రెంచి వారు, ఇంకా చివరకు 1761వ సంవత్సరంలో బ్రిటిష్ వారు జయించారు.

ఇక జింజీ కోటను చేరుకోవాలంటే చెన్నై మీద నుండి 160 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణం చేసి చేరుకోవచ్చు. లేదా పుదుచ్చేరి మార్గాన ప్రయాణించే వాళ్ళు అక్కడి నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కోటను రోడ్డు మార్గాన చేరుకోవచ్చు. ఉదయాన్నే సూర్యుడు మెల్లగా తూర్పుకొండల వెనుక నుంచి వెలుగులు చల్లుతున్న వేళ జింజీ కోట వైపు ప్రయాణం మొదలవ్వగానే ఆ దారిలో రోడ్డు పక్కన పురాతన గోడల అవశేషాలు కనిపిస్తాయి. దూరం నుంచే ఆకాశాన్ని తాకే కొండలు, వాటి మీద కూర్చున్నట్లు కనిపించే రాతిగోడలు, శిథిలమైన రాజభవనాలు, కాలాన్ని ఎదురించిన ద్వారాలు కనిపిస్తాయి. సుమారుగా 13 కిలోమీటర్లు పొడవైన రక్షణ గోడలు 3 కొండలను కలుపుతూ నిర్మించారు. దాదాపు 11 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ కోట సముదాయం మధ్యయుగ భారతదేశంలోని అద్భుతమైన సైనిక ఇంజనీరింగ్ వ్యవస్థకు నిదర్శనం. కొండల సహజ నిర్మాణాన్ని రక్షణ కవచంగా ఉపయోగించడం ఈ కోట ప్రత్యేకత. ఎత్తైన బండరాళ్ళు, లోతైన అగాధాలు, మందపాటి గోడలు, రహస్య మార్గాలు, నీటి నిల్వ వ్యవస్థలు ఇవన్నీ కలిసి ఈ కోటను దుర్భేద్యంగా మార్చేసినట్లు అనిపిస్తుంది. జింజీ కోటలో మనం ముందుగా చేరుకునేది రాజగిరి కోట. దీనిని ఇక్కడున్న కోటల రారాజుగా పరిగణిస్తారు. జింజీ కోటలో అత్యంత ప్రధానమైన భాగం ఇదే. సుమారుగా 800 అడుగుల ఎత్తులో నిలిచిన ఈ కొండను చూసిన క్షణమే ఇది ఎందుకు ఇంత అజేయంగా ఉండేదో అర్థమవుతుంది. దీని పైకి వెళ్లే మార్గం అంత సులభం కాదు. మెట్లు ఎక్కుతుంటే మధ్యలో భారీ ద్వారాలు ఎదురుపడతాయి. ప్రతి ద్వారం శత్రువులను నిలువరించేందుకు ప్రత్యేకంగా నిర్మించారు. ఒక ద్వారం దాటితే మరో ద్వారం, ఒక మలుపు తిరిగితే మరో గోడ. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక సహజ అగాధం కనిపిస్తుంది. దాని వెడల్పు, లోతు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దీనిపై చెక్కతో చేసిన ఎత్తివేయగల ఒక వంతెన ఉంటుంది. శత్రువులు వచ్చినప్పుడు దీన్ని పైకి లేపేస్తే కోటలోకి ప్రవేశించడం ఇక అసాధ్యమనే చెప్పాలి. ఈ అగాధాన్ని దాటిన తర్వాత రాజగిరి అసలు వైభవం ప్రారంభమవుతుంది. మనకు ముందుగా ఎదురుపడేది రాజగిరిలో అత్యంత ప్రసిద్ధమైన కట్టడం కళ్యాణమహల్. 7 అంతస్తుల ఎత్తులో నిలిచిన ఈ భవనం మనల్ని దూరం నుంచే ఆకర్షిస్తుంది. పిరమిడ్ ఆకారపు శిఖరం దీనికి ప్రత్యేకమైన అందాన్ని సమకూరుస్తుంది. ఇది రాజకుటుంబానికి చెందిన కట్టడమా లేదా పరిపాలనా భవనమా అనే విషయంపై చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ నిర్మాణాన్ని చూస్తే విజయనగర శిల్పకళా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గాలి వెలుతురు ప్రసరణకు అనుకూలంగా రూపొందించిన కిటికీలు, పొడవైన గదులు, ఎత్తైన గోడలు ఇప్పటికీ వాటిని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కోటలోని భారీ ధాన్యాగారాలు ఆనాటి పాలకుల దూరదృష్టిని తెలియచేస్తాయి. సంవత్సరాల తరబడి ముట్టడిని ఎదుర్కొనే పరిస్థితి వచ్చినా ఆహార కొరత రాకుండా ఈ గిడ్డంగులను నిర్మించారు. వాటి పరిమాణం చూస్తే ఒకప్పుడు ఇక్కడ ఎంత పెద్ద సైన్యం ఉండేదో ఊహించవచ్చు. ఇక ఇక్కడ జలవ్యవస్థ విషయానికొస్తే దక్షిణ భారతంలో చాలా కోటల్లో నీటి సమస్య కనిపిస్తుంది. కానీ ఈ కోటలో వర్షపు నీటిని నిల్వ చేసే చెరువులు, రాతిలో చెక్కిన కుంటలు, కోటపై ఉన్న తీయని నీటి వనరులు కోటను స్వయం సమృద్ధంగా మార్చాయి. అనైకులం అనే పవిత్ర జలాశయం ఈ వ్యవస్థలో చాలా ముఖ్యమైనది. కోట శిఖరానికి చేరువలో రంగనాథార్ స్వామి ఆలయం కనిపిస్తుంది. నిశ్శబ్దంగా నిలిచిన గర్భగుడి, గాలిలో మారుమ్రోగే పక్షుల స్వరాలు, చుట్టూ విస్తరించిన దృశ్యం మన మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. రాజగిరి శిఖరానికి చేరుకున్నప్పుడు మనకు కనిపించే దృశ్యం మరువలేనిది. ఒకవైపు కృష్ణగిరి, మరోవైపు చక్కిలియా దుర్గం లేదా చంద్రయాన్ దుర్గం,

మధ్యలో విస్తరించిన మైదానాలు, దూరంగా ఉన్న గ్రామాలు. అప్పట్లో ఈ కోట శత్రుదుర్భేద్యంగా ఎందుకుండేదో మనకు అర్థమవుతుంది. శత్రువులు ఎక్కడి నుండి వచ్చినా ఇక్కడి నుండి గమనించి దాడికి సన్నద్ధమయ్యేలా ఈ కోటను నిర్మించారు. రాజగిరి తర్వాత మనల్ని ఆకట్టుకునే రెండో ముఖ్యమైన దుర్గం కృష్ణగిరి కోట. దీనిని బ్రిటిష్ వారు ఆక్రమించి కొంతకాలం నివాసమున్నందుకు దీనిని ఇంగ్లీష్ మౌంటేన్ అని పిలుస్తారు. ఈ కోటను కృష్ణకోన్ అభ్యర్థన మేరకు 13వ శతాబ్దంలో నిర్మించారు. ఇది పరిమాణంలో కొంచెం చిన్నదైనా వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. కొండపైకి వెళ్లేందుకు రాతిమెట్లు ఉంటాయి. అవి ఎక్కుతుంటే ఇక్కడ చుట్టూ కనిపించే రాతి గోడలు, బురుజులు ఎంత పదిలంగా నిర్మించారో అర్థమవుతుంది. శిఖరానికి చేరుకున్నాక రాజగిరి, దిగువ కోట, పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపిస్తాయి. 1900 సంవత్సరం నాటికి ఈ కోట నిరుపయోగంగా మారింది. అయినప్పటికీ 1913వ సంవత్సరంలో తుఫాను వల్ల దెబ్బతిన్న తర్వాత దీనికి పాక్షికంగా మరమ్మతులు చేశారు. ప్రస్తుతం దీనిని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షిస్తోంది. ఇక 3వ కొండని చక్కిలియా దుర్గం లేదా చామర్ టక్రి లేదా చంద్రయాన్ దుర్గం అని పిలుస్తారు. ప్రస్తుతం ఇది చాలా వరకు శిథిలమైపోయింది. ఒకప్పుడు రక్షణలో ఇది కీలక భాగంగా ఉండేది. రాతి శకలాల మధ్య నడుస్తూ ఉంటే ఇక్కడ గత వైభవం కళ్ళ ముందు మెదులుతుంది. జింజీ ప్రాముఖ్యత విషయానికొస్తే మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ ఈ కోట ప్రాధాన్యతని గుర్తించాడు. దక్షిణ భారతదేశంలో తన ప్రభావాన్ని విస్తరించే క్రమంలో ఈ కోటను ఎంతగానో బలోపేతం చేశాడు. శివాజీ కుమారుడి కాలంలో ఈ కోట మరాఠా ప్రతిఘటనకు కేంద్రంగా మారింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సైన్యం దీనిని ఆక్రమించేందుకు కోట చుట్టూ ముట్టడించింది. ఒకటి కాదు, రెండు కాదు, 8 సంవత్సరాల తరబడి ఈ ముట్టడి కొనసాగింది. భారతదేశ చరిత్రలో అత్యంత దీర్ఘకాల యుద్ధాలలో ఒకటిగా ఇది పరిగణించబడుతుంది. మరాఠాల పోరాట స్ఫూర్తికి ఈ కోట నిలువెత్తు నిదర్శనం. జింజీ పేరు వినగానే తమిళ ప్రజల మనసులో ముందుగా గుర్తుకు వచ్చేది దేశింగు రాజు లేదా తేజ్ సింగ్. అతని వీరమరణం తమిళ జానపద సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. గ్రామీణ నాటకాలు, వీరగాథలు, పాటలు ఈ రాజు కథను వినిపిస్తూనే ఉంటాయి. జింజీ కేవలం యుద్ధకోట కాదు, ఇది తమిళ, తెలుగు, కన్నడ, మరాఠా, మొఘల్ సంప్రదాయాల మేళవింపు. సాయంత్రం వేళలో ఈ కోట ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎర్రటి సూర్యకాంతిలో ఎనలేని కీర్తికి ప్రతీక లాంటి ఈ కోటను చూస్తుంటే 1000 ఏళ్ల చరిత్ర మన ముందు తన పుటలను వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది. మరి ఆలస్యమెందుకు ఓ బాటసారి? నీకోసం ఎదురుచూస్తున్నది నువ్వు పయనించని ఈ దారి. వచ్చేవారం మరొక ప్రదేశం వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.

మీరింతవరకు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం తమిళనాడులోని జింజీ కోట గురించి విన్నారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఇంతటితో ప్రభాతరేఖలు కార్యక్రమం సమాప్తం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మా స్టూడియో క్లాక్లో సమయం 7:48 దాటి 30 సెకండ్లు. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. ఇందులో ముందుగా గీతాంజలి చిత్రం కోసం కేఎస్ చిత్ర పాడిన పాట, సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందర రామమూర్తి.

తర్వాత పాట విందాం. డియర్ కామ్రేడ్ చిత్రం నుంచి గౌతమ్ భరద్వాజ్ యామిని ఘంటసాల ఆలపించగా, దీనికి సంగీతం జస్టిన్ ప్రభాకరన్, సాహిత్యం సమకూర్చిన వారు రెహ్మాన్.

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట విందాం. వివి ప్రసన్న, హరీష్ రాఘవేంద్ర, దేవన్ ఏకాంబరం పాడిన పాట. సంగీతం హరీష్ జయరాజ్, సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి, చిత్రం సూర్య సన్నాఫ్ కృష్ణ.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పాట విందాం. అనురాగ్ కులకర్ణి, సాగర్ ఆలపించిన గానం చలో చిత్రం నుండి. దీనికి సంగీతం మహతి స్వరసాగర్, సాహిత్యం భాస్కర్ పట్ల.

తర్వాత పాట విందాం. త్రిపులార్ చిత్రం కోసం కాలభైరవ ఆలపించిన గీతం, సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ.

తల్లి ఊపిరిపోసిన సెట్టు సేవ పేరు పెట్టిన గోండు జాతినితో మాట్లాడుతుర్రా, వినబడుతుందా?

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: చివరి పాట నేను లోకల్ చిత్రం నుండి, నరేష్ అయ్యర్ మరియు మనీషా ఈరభారతి పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

0: ఆకాశవాణి పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన మహిళల ఆర్థిక సాధికారతలో వన్ ధన్ వికాస్ కేంద్రాలు కీలకమన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, మహిళల రక్షణ కోసం వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా యంత్రాంగం తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా సంఘాలకు ఎగ్ కార్డ్స్ యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 4 మహిళా సంఘాలకు 2 లక్షల రూపాయలు విలువైన 4 ఎగ్ కార్డ్స్ యూనిట్లను అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక అభివృద్దికి తోడ్పడాలని మంత్రి సూచించారు. గిరిజన మహిళల ఆర్థిక సాధికారత, ఉపాధి విస్తరణలో వన్ ధన్ వికాస్ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్వతీపురం పట్టణంలో ఏర్పాటు చేసిన వన్ ధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జీడి పిక్కలను శుద్ది చేసే విధానం, బాయిలర్ల విభాగం, వలిచే యంత్రాలు, గ్రేడింగ్ ప్యాకింగ్ విభాగాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. జీడిపప్పును ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సూచించారు. వినియోగదారులు నాణ్యతా ప్రమాణాలు కలిగిన వస్తువులనే కొనుగోలు చేసి వినియోగించాలని బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ టి అర్జున్ సూచించారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలు, ఐఎస్ఐ మార్క్ కలిగిన నాణ్యమైన ఉత్పత్తులనే ప్రజలు వినియోగించాలని పేర్కొన్నారు. మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తుల నాణ్యతను నిరంతరం పరిశీలిస్తూ నకిలీ లేదా నాణ్యత లేని ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మహిళల రక్షణ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ సేవలను బాధిత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కనకదుర్గలతో కలిసి వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గృహహింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, మానసిక శారీరక వేధింపులకు గురైన మహిళలకు ఒకే చోట అన్ని రకాల సహాయ సేవలు అందించేందుకు ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్ను ఏర్పాటు చేసిందన్నారు. బాధిత మహిళలకు వైద్య సేవలు, పోలీసు సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా తమ సమస్యలను ధైర్యంగా వెల్లడించాలని కోరారు. పీవీటీజీ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం జన్మాన్ గృహ నిర్మాణ పథకం పనులను వేగవంతం చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ పథకం ప్రస్తుత పురోగతిపై సమీక్షిస్తూ నిర్దేశించిన గడువుల్లోపు లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, మండలాల వారీగా నిర్ణయించిన లక్ష్యాలను అధికారులు బాధ్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ఈకేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భవానీ శంకర్రావు తెలిపారు. అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోందని, ఈ లబ్ది నిరంతరాయంగా కొనసాగాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్లో ఓటీపీ ఆధారంగా లేదా ఫేస్ అథెంటిఫికేషన్ విధానంలో స్వయంగా ఈకేవైసీ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించిన సమాచారం కొరకు 1100 ఫోన్ నెంబర్ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 8:34 దాటి 55

0: ఇప్పుడు విందాం వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గారు నటించిన చిత్రగీత కదంబం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తెలుగు సినిమా యువ హీరోల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్ గారు. ఈయన జూన్ 1, 1985 హైదరాబాద్లో జన్మించారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. చదువులో కూడా చురుకుగా ఉండి కాలేజీ రోజుల్లోనే నటన వైపు మొగ్గు చూపారు. ఆయన కెరీర్ ప్రారంభంలో కొన్ని చిన్న పాత్రలు చేశారు, కానీ ఆయనకు నిజమైన గుర్తింపు వచ్చిన సినిమా హ్యాపీ డేస్. ఈ చిత్రంలో కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ జీవితాన్ని మనం చూస్తాం. మొదట ఒకరికి ఒకరు తెలియదు, కానీ కాలేజ్ రోజులు గడిచే కొద్దీ వాళ్ళ మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. ఈ చిత్రం యువత జీవితాన్ని చూపించిన భారీ హిట్. దీని ద్వారా నిఖిల్ గారికి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు హ్యాపీ డేస్ చిత్రం నుంచి ఒక పాట విందాము.

నిఖిల్ సిద్ధార్థ గారు తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన నటించిన సినిమా 2013లో స్వామిరారా చిత్రం క్రైమ్ క్రామెడీ థ్రిల్లర్గా పెద్ద హిట్ అయ్యి ఆయన కెరీర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఈ సినిమాలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాధారణ కథలా మొదలై ప్రతి సీన్తో కొత్త ట్విస్టులు వస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. నిఖిల్ గారి పాత్ర తన తెలివితేటలు మరియు కామెడీతో కథను మరింత ఇంట్రెస్టింగ్గా మారుస్తుంది. ఇప్పుడు ఒక పాట విందాం.

వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గారు నటించిన చిత్రగీత కథమ్మ వింటున్నారు. తర్వాత ఈయన చేసిన రెండు అద్భుతమైన సినిమాల గురించి తెలుసుకుందాం. కార్తికేయ సినిమా 2014లో విడుదల కాగా, ఇంకా కార్తికేయ 2 చిత్రం 2022లో వచ్చింది. రెండు ఒకే సిరీస్ అయిన కథా శైలి మరియు స్థాయిలో చాలా తేడా చూపిస్తాయి. కార్తికేయ చిత్రం ఒక చిన్న దేవాలయం చుట్టూ జరిగే మిస్టరీ థ్రిల్లర్గా, సైన్స్ మరియు విశ్వాసం మధ్య ఉన్న రహస్యాలను హీరో సాల్వ్ చేసే కథగా సాగుతుంది. కానీ కార్తికేయ 2 సినిమా మాత్రం చాలా పెద్ద స్థాయిలో తీసిన మైథాలజీ అడ్వెంచర్ థ్రిల్లర్గా, శ్రీకృష్ణుడి పురాతన రహస్యాలు మరియు ఒక లాస్ట్ ట్రెజర్ కోసం జరిగే ప్రపంచవ్యాప్త ప్రయాణాన్ని చూపిస్తుంది. మొదటి సినిమా నిఖిల్ గారికి మంచి గుర్తింపు తీసుకురాగా, రెండో సినిమా ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో స్టార్గా నిలబెట్టింది. ఇప్పుడొక పాట విందాం.

0: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జీఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాలు.

0: ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గారు నటించిన చిత్రగీత కదంబం వింటున్నారు. ఇంకా నిఖిల్ సిద్ధార్థ్ గారు నటించిన చిత్రాలు ఎక్కడికి పోతావు చిన్నవాడ, అర్జున్ సరవరం, 18 పేజీలు, స్పై, ఈ విధంగా ఇంకా చాలా సినిమాలలో నటించారు. కార్తికేయ 2 సినిమా ఆయనకు పెద్ద స్థాయి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రంనకు నేషనల్ ఫిలిం అవార్డు లభించడం ఆయన కెరీర్లో చాలా పెద్ద మైలురాయి. అలాగే సైమా అవార్డులో కూడా ఆయనకు సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ వంటి ప్రత్యేక అవార్డులు వచ్చాయి. ఓటీటీ ప్లే చేంజ్ మేకర్స్ అవార్డులో కూడా ఆయనకు ట్రైబలైజేషన్ ఆఫ్ ది ఇయర్గా గౌరవించారు. ఆయన ప్రయాణం చూస్తే చిన్న సినిమాల నుంచి పెద్ద పానిండియా హిట్ల వరకు ఎదిగి తన కంటెంట్ ఓరియంటెడ్ సినిమాతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడొక పాట విందాం.

0: మీరింతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గారు నటించిన చిత్రగీత కదంబం విన్నారు. ఇప్పుడు వినండి చిత్రలేఖ ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరినటువంటి సినిమా పాటలు వింటారు. ముందుగా అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, పిఎన్ లాష, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజ్ రెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరూ కోరుతున్న పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి గోదావరి గట్టుపైన. ఈ సాంగు వీరందరి కోసం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.

0: మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: చిత్రలేఖ ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాత ఉత్తరం ఏలూరు చిత్రం, ఏలూరు సినిమా. ఏలూరు నుండి ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాభాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరందరూ కోరుతున్న పాట దశావతారం సినిమా నుండి ముకుందా ముకుందా అనే పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు,
5: ఆర్బిఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: తర్వాత ఉత్తరం. భక్త కన్నప్ప చిత్రం నుండి ఓం నమ శివాయ అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రలేఖ ఉత్తరాల ద్వారా.

శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాత ఉత్తరం కడప జిల్లా చిట్వేల్ మండలం నేతివారిపల్లె నుండి మరిశెట్టి వెంకటయ్య, రాజమ్మ, మల్లి, జయంతి, సిద్ధయ్య, సారథి, వేణుగోపాల్ మా గ్రామస్తులందరి కోసం ఈ పాట ప్రసారం చేయమని కోరుతున్నారు. సినిమా పేరు తోడికోడళ్ళు. చిత్రం నుండి కారులో సిగారు వెళ్ళే అనే పాట. ఓకే అండి, మీ అందరి కోసం ఈ పాట.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి

0: మార్చండి.
1: బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: తర్వాత ఉత్తరం. తిరుపతి రేడియోలో ప్రసారం చేసే చిత్రలేఖ సినిమా పాటలు ప్రసారం చేసేవారికి మా హృదయపూర్వక వందనములు అంటూ ఉత్తరం రాశారు. మీకు కూడా వందనములండి. మీ ప్రసారం అన్నీ వింటున్నాము, మాకు ఫోన్ లైన్ దొరకడం లేదు కావున మా ఉత్తరము చదవండి అంటూ మాదరపాకం వినాయక నగర్ నుండి రాశారు. వీరు కోరుకున్న పాట సంక్రాంతి సినిమా నుండి ఆడే పాడే అనే పాట కోరుతున్న శ్రోతలు ఉమాపతి, పూర్ణిమ, ఢిల్లీబాబు, తులసి, మున్నికుమార్, పుష్పలత మరియు వారి కుటుంబ సభ్యులందరూ. ఓకేనండి, మీ అందరి కోసం ఈ పాట.

శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: చిత్రలేఖ ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాత ఉత్తరం డాక్టర్ చక్రవర్తి ఘంటసాల పి సుశీల గారు పాడిన పాట. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, రానా ప్రతాప్, శ్రీధర్, యామిని, మను, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ వీరందరూ కోరారు. వీరికోసం ఈ పాట.

తర్వాత ఉత్తరం రాసినవారు అనంతపురం జిల్లా నుండి కృష్ణమరెడ్డిపల్లి గ్రామం ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాషా, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజ్ రెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరూ కోరుతున్న పాట కొండవీటి దొంగ చిత్రం నుండి కోలో కోలమ్మ కళ అనే పాటను ప్రసారం చేయమని ఉత్తరం రాశారు. వీరందరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రలేఖ ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాత ఉత్తరం రాసిన వారు తిరుపతి జిల్లా పుదిపట్ల వీవర్స్ కాలనీ నుండి అన్నమయ్య సినిమాలో నుండి అదిగో అల్లదిగో అనే పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ మునికృష్ణయ్య, చంద్రప్రభ, తులసి, ఢిల్లీబాబు, మేఘశ్రీ, మిత్ర ఉమాపతి, పూర్ణిమ వీరందరూ కోరారు వీరందరి కోసం ఈ పాట.

తర్వాత ఉత్తరం చూద్దాం. పసివాడి ప్రాణం నుండి అందం శరణం గచ్చామి అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కర్ణాటక రాష్ట్రం నుండి చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ అనే శ్రోతలందరూ కోరుకున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఈమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి. శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11:00 నుండి 12:00 మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10:00 ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
2: మీరింతవరకు చిత్రలేఖ ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 10:00 కావస్తుంది. ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త బిజ్లీ యోజన పథకంపై శ్రీ జే నానిబాబు గారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
3: ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్

0: రేపల్లి నుంచి పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గురీష్.
1: సోలార్ పవర్ సే దేశ్ కే లోగో కో బిజ్లీ దేనే కే సాథ్ హీ ఉన్కా బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై. హర్ ఘర్ కో సూర్య ఘర్ బనానా చాహతా హై. హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై. ఇసీ ఉద్దేశ్ కే సాథ్ హమ్నే పీఎం సూర్య ఘర్ ముక్త బిజ్లీ యోజనా శురూ కీ హై. అభి యే యోజనా ఏక్ కరోడ్ పరివారో కే లియే హై.
0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, అధిక విద్యుత్ బిల్లులు మరియు పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే మహత్తర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సాధారణ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో లేదా సబ్సిడీ సహాయంతో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ పథకం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశాన్ని ఇంధన స్వావలంబన దిశగా తీసుకువెళ్లడం, కార్బన ఉద్గారాలను తగ్గించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించడం వంటి దీర్ఘకాల ప్రయోజనాలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఈ పథకం యొక్క లక్ష్యాలు, అర్హతలు, సబ్సిడీలు, దరఖాస్తు విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలు మరియు అమలులో ఉన్న పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నెట్క్రాబ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యఘర్ శ్రీ జె నానిబాబు గారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం. అందరికి నమస్కారం.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
2: చాలా సంతోషం అండి. ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనే నినాదంతో 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి మళ్ళీ విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం యొక్క ఉద్దేశం సార్.
0: సార్, ఈ పథకం అమలు ఎప్పుడు ప్రారంభమైంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు పరిస్థితి ఎలా ఉంది?
2: ఈ పథకం 2024 ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38,92,000 గృహాలకు ఈ పథకం అమలు చేయడం జరిగింది సార్.
0: సార్, ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, రాయితీలు ఏమిటి?
2: ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా గరిష్టంగా 78,000 సబ్సిడీ 3 కిలోవాట్ల కెపాసిటీ వరకు ఉంది సార్. దీనికి విపులంగా చెప్పాలనుకుంటే 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ, అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 60,000, 3 కిలోవాట్ల కెపాసిటీ దాని మీద ఎంతైనా సరే 78,000 సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది సార్ కేంద్ర ప్రభుత్వం. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఎస్సీ ఎస్టీ వారికి 200 యూనిట్ లోపల ఉన్న వారికి ఉచితంగా ఈ పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 200 రూపాయల వరకు అద్దెగా చెల్లించడం కూడా జరుగుతుంది. ఎంచేదంటే వాళ్ళ యొక్క ఇంటిపై రూఫ్ ఇచ్చినందుకు. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ కూడా ఈ అమల్లో ఉంది సార్.
0: సార్, ఈ పథకంలో భాగంగా సౌర ప్యానెల్స్ ద్వారా సుమారుగా ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు?
2: 1 కిలోవాట్కి 120 యూనిట్లు చేయొచ్చు సార్. అదేవిధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 240, 3 కిలోవాట్లకి 360 యూనిట్లు విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చు సార్ ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే యూనిట్ల వివరాలు సార్ ఇవి.
0: సార్, ఈ పథకంలో ఉపయోగిస్తున్న సాంకేతికత ఏమిటి?
2: సార్, ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే సార్. సోలార్ ప్యానెల్స్ లో మనం సెల్స్, సిలికాన్ సెల్స్ ను ఉపయోగిస్తాం సార్.

0: వాటి ద్వారా సౌరశక్తిని ఉపయోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేదే ఇందులో ఉన్న టెక్నాలజీ సార్.
1: సార్, ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
0: అవును సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ పథకానికి అందరూ అర్హులే సార్. ముఖ్యంగా మరి అవసరమైన పత్రాలు కూడా చాలా తక్కువ, కరెంట్ బిల్లు, అదేవిధంగా మరి బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఎంచేతంటే సబ్సిడీ వచ్చినట్లయితే ఆ అకౌంట్కి నేరుగా లబ్ధిదారుకి అందుతుంది. ఆ మొబైల్ నెంబరు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్కి అనుసంధానం అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా అవసరమై ఉంటుంది.

0: ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది. నమోదు చేయడం కూడా ఇది చాలా సులభతరము. ఎంచేదంటే ఆ పోర్టల్లో మరీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పథకాన్ని నమోదు చేసుకునే విధానం ఉందని. పిఎం సూర్య గారు పోర్టల్.
1: సరే, ఇంటిపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమవుతుంది?
0: 1 కిలోవాట్కి సార్, 1 కిలోవాట్ సోలార్ ప్యానల్స్ కెపాసిటీ యొక్క యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి 10x10 100 చదరపు అడుగులు అవసరం ఉంటుంది సార్. అది కూడా నీడ పడని ప్రదేశం ఉండాలి సార్. చెట్లు కానీ ఏమన్నా వాటి ద్వారా మరి నీడ పడకుండా ఉండే ప్రదేశము 1 కిలోవాట్కి 100 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది.
1: సార్, అంటే ఇప్పుడు ఆ నీడ పడే ప్రదేశం అని మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు మనకి స్లాబ్ ఉండదనుకోండి, సో కింద కూడా ఇది ఏర్పాటు చేసుకునేదానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: అంటే ఇది రూఫ్ టాప్ అనే పథకం కాబట్టి మనం రూఫ్ మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. స్లాబ్ లేకుండా ఒక ఉన్న వేరే స్లోప్డ్ రూఫ్ ఉన్నా పెట్టుకోవడానికి అనువుగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు భావిస్తే దాని మీద మనం చేసుకోవచ్చు సార్.
1: సార్, సౌర ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అందులో ప్రభుత్వ సబ్సిడీ ఎంతవరకు లభిస్తూ ఉంది?
0: 1 కిలోవాట్కి సుమారు మనకి ఖర్చు అయ్యే ఖర్చు 1 కిలోవాట్ కెపాసిటీ ప్లాంట్ కి 60,000 అవుతుంది సార్. దీంట్లో 1 కిలోవాట్కి మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సబ్సిడీ 30,000, ఫోను మనకి 30,000 ఉంటుందండి. ఇది కూడా ఈ 30,000 కూడా మరి మనకి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళవచ్చు. ఇది బ్యాంక్ లోన్ కూడా మన నామినల్ వడ్డీతో 5.5%, 5.5%తో మనకి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాం సార్.
1: సార్, సౌర విద్యుత్ వాడకం వల్ల ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
0: ప్రధాన ప్రయోజనాలు దృష్టిలో ఏంటంటే సార్, ఇది మెయిన్ మనం వాడే కరెంటు బిల్లును తగ్గించుకోవడం సార్ మొదటిది. అదే విధంగా ఈ ప్లాంట్లు సౌర విద్యుత్తును వాడకం ద్వారా ఉపయోగించే ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం సార్. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అదే విధంగా మనం ఏదైతే 30,000 అంటున్నాం కదా 1 కిలోవాట్కి పెట్టిన మొత్తం 5 సంవత్సరాల్లో మనకి అప్పు తీరుతుంది సార్. ఇది మిగిలిన 20 సంవత్సరాలు కూడా ఉచితంగా మనం పొందవచ్చు. ఇవి ఈ సౌర విద్యుత్ వాడకం ప్లాంట్ వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనాలు సార్.
1: సార్, మనం వాడుతున్న ఈ సోలార్ ప్యానల్స్ యొక్క వారంటీ కానీ గ్యారంటీ కానీ సాధారణంగా ఎంతకాలం వరకు ఇస్తూ ఉన్నారు?
0: సాధారణంగా వచ్చే సార్ మనకి ప్యానల్స్ మీద 25 సంవత్సరాల వరకు ఈ వారంటీ గ్యారంటీ ఉంటుంది సార్. 25 సంవత్సరాలు ప్యానల్స్ మీద రెగ్యులర్ గా మనం ఆ దుమ్ము ధూళిని క్లీన్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం 25 సంవత్సరాల వరకు ఈ ప్యానల్స్ కి ఎటువంటి నష్టం ఉండదు సార్.
1: సార్, సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్టంగా రావడానికి పాటించాల్సిన సూచనలు ఏంటి?
0: గరిష్టంగా రావడానికి సార్ మనం ఈ సోలార్ ప్యానల్స్ ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి రూఫ్ టాప్ మీద రోడ్ సైడ్ కానీ ఇతరత్ర దగ్గరలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లు అని మనం గ్రహించినట్లయితే అవి ఆ ప్యానల్స్ మీద డస్ట్ పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది సార్. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే దుమ్ము ధూళించి అదే విధంగా ఏదన్నా ఇతరత్ర ఇట్లు నీడ పడకుండా ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఉత్పత్తి అనేది మనకి గరిష్టంగా రావడానికి అవకాశం ఉంది సార్.
1: సార్, ఈ పథకం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
0: పర్యావరణానికి వస్తే సార్ ఇది వాడకం వల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు సార్. దీనివల్ల విద్యుత్ను ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అదే విధంగా కాలుష్యాన్ని ఉండదు కాబట్టి మన అందరి ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళని అవుతామని ఈ పథకం ద్వారా కూడా మన ముఖ్య ఉద్దేశం సార్. ఒక విద్యుత్తుని మనం ఆదా చేసినట్లయితే ఒక విధంగా విద్యుత్తుని మనం ప్రొడ్యూస్ చేసినట్టే లెక్క. అది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సార్.
1: సార్, సోలార్ విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది?
0: గణనీయంగా మనకి 90% వరకు 90% వరకు కూడా ఈ విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది. ఇది ఈ ప్లాంట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి 90% వరకు కూడా విద్యుత్ ఆదా అవుతుంది సార్. తప్పకుండా ఆదా అవుతుంది.
1: సార్, ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతుంది?
0: మెయిన్ గా ఏంటంటే సార్ ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో కాకుండా పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఉపయోగపడుతుంటారు. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు అంటే కరెంటు బిల్లులతో కట్ లేక సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ కరెంటు వాడకం ద్వారా గణనీయంగా కరెంటు బిల్లులు తగ్గడంతో మరీ ఎక్కువగా

0: గ్రామీణ ప్రాంతాలకి ఇది ఎంతగానో అవసరం ఉందని తెలియజేస్తుంది.
1: సరే, ఈ పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళేంటి? వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?
0: అదే సార్, మంచిది. ఈ పథకంలో ఎటువంటి సమస్యలు అనేవి, ఇబ్బందులు కూడా లేవు సార్. ఎంచేతంటే ప్రజల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడానికి మేము చాలా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎట్లాగంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్, పాంప్లెట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం ఈ ఈ పథకాన్ని వాడుకోవడానికి, ఈ పథకం మీద ఉండే మరి లాభాలు తెలియజేయడానికి కూడా చక్కని పాంప్లెట్స్ కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ప్రచార రథాల ద్వారా ఈ నాటకాలు, ఈ కార్యక్రమాల యొక్క లబ్ధి ఎలా ఉంటుంది అనేది నాటకాల ద్వారా, అదే విధంగా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా, ఇతర సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రచారం చేయడం దీని మీద జరుగుతుందని తెలియజేస్తాం.
1: సార్, మనం చూస్తున్నాం ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో ఈ పనితీరు ఎలా ఉంటుంది, సాధారణంగా విద్యుత్ కనెక్షన్ కొనసాగింపు ఎలా, సోలార్ మరియు రెగ్యులర్ పవర్ రెండు కలిపి మనం వాడుకోవచ్చా లేదా వాడితే మన ప్రాబ్లమా, పిల్లలు ఉన్న ఇళ్లలో భద్రత వంటి అంశాలు, ఇలాగే చాలా అపోహలు ఉన్నాయి కదా సార్. సో ఆ అపోహలు ఏంటి, వాటి నివృత్తికి సంబంధించిన వివరాలు?
0: వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఎంచేదంటే ఇది వర్షాకాలంలో కూడా మబ్బులు ఉన్నంతసేపు తప్ప, మిగతా మబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఆ యొక్క రేడియేషన్ ద్వారా ఈ సోలార్ విద్యుత్, సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ లభించడం జరుగుతుంది. అదే విధంగా కూడా పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదు సార్. ఎంచేదంటే హాని అనేది ఎటువంటి విధంగా కూడా లేదు. ప్యానల్స్ ముట్టుకున్నా షాక్ కొట్టడం కానీ అలాంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సిస్టంలో ఎక్కడ కూడా ఏ విధంగా అనుకోకుండా పిల్లలు కానీ టచ్ చేసినట్లయితే షాక్ కొట్టి ఇబ్బంది పడడం అలాంటివి ఏమి లేవు సార్. చాలా పిల్లలున్నా సరే, ప్రతి ఇంటికి పిల్లలున్న ఇంట్లో కూడా చక్కగా ఎటువంటిది ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఈ ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
1: సరే, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో?
0: సార్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే సార్, మన ఏపీలో 1,50,705 మంది కుటుంబాలు, లబ్ధిదారులు కుటుంబాలకి ఈ మన రాష్ట్రంలో ఇంతవరకు ప్లాంట్లు ఏర్పాటు చేసి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది సార్.
1: సార్, ప్రజలు తమ సందేహాలు లేదా అభిప్రాయాలను ప్రభుత్వం వరకు ఎలా తెలియజేయగలరంటారు?
0: సార్ మనకి దీనికి ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా లబ్ధిదారులు చక్కటి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ నెంబర్ మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందరికీ, లబ్ధిదారులందరికీ. అదేవిధంగా 1912 సార్, 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే ఇమీడియట్ గా మరి వారి యొక్క సందేహాలు కానీ అభిప్రాయాలు కానీ చేసుకోవడానికి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
1: సార్, భవిష్యత్తులో ఈ పథకంలో ప్రభుత్వం తీసుకురానున్న మార్పులు లేదా విస్తరణలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయి సార్, తప్పకుండా. అందరు లబ్ధిదారులకి అదే ఈ కార్యక్రమం అందజేయడానికి సబ్సిడీతో ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా బీసీ వారికి కూడా అదనంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అదనంగా మరి ఒక 20,000 ఇవ్వడానికి, ప్రభుత్వం వారు అందించడానికి తగిన ఏర్పాట్లు త్వరలో రానున్నాయని తెలియజేస్తున్నాం సార్, బీసీ వారికి కూడా.
1: సార్, ఇంతవరకు ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్. అదేవిధంగా చివరిగా ఏంటంటే మోడల్ సోలార్ విలేజెస్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి మోడల్ సోలార్ విలేజెస్ లో ఈ ఒక్క కార్యక్రమం కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ మోడల్ గా ఆ విలేజ్ ని ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత అన్ని గ్రామాలకు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. అదే విధంగా మరి ప్రభుత్వం వారు ఎన్నో ఆలోచనలతో సోలార్ ప్యానల్స్ తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సోలార్ పార్క్స్ ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా మరి ఎన్నో సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా సోలార్ పెట్టి చక్కగా మరి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా ఏర్పాటు చేయడానికి, నెట్ జీరో గా ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం వారు సన్నాహాలు తీసుకుంటున్నారు సార్. దీని మీద అమలు చేయడానికి మా నెట్ క్యాప్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి, త్వరలో అమలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంధనాన్ని కూడా మనం ఏ విద్యుత్తునన్నా సరే మనం ఇంధనాన్ని పొదుపు చేస్తూ మరి ఇంధన పొదుపు మరి

0: భాగంగా మనమందరం పాల్గొని దేశాన్ని అదేవిధంగా మన యొక్క గ్రామాన్ని ముందు మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.
1: మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
2: गत ఆరేళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.

10:22 కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యూర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హారివిల్లులో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, పాల నుంచి చిట్ట చివరిగా వచ్చే పాల పదార్థం ఏమిటి? సో ఆన్సర్స్ పంపించారు శ్రోతలందరూ కూడా. ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా ఎక్కడెక్కడి నుంచి పంపించారు చదివి వినిపించేస్తాను. ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే, కనకారావు గారు పెడన నుంచి మెసేజ్ చేశారు. ఎస్, ఇది కూడా వస్తుంది. దాంతోపాటు ఎంతమంది చెప్తారో చూద్దాం. నెక్స్ట్ ఇంకా శ్యామ్ గారు కల్లూరు నుండి ఎస్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పోరంకి నుంచి వీర రాఘవమ్మ గారు మెసేజ్ చేశారు. సాయి మౌనిక, ఎస్ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ అన్నమయ్య జిల్లా నుంచి కుర్నూతల సునీల్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా గుంటూరు నుండి మెసేజ్ చేస్తున్నారు ఎవరు అంటే, నాజియా షేక్ తాడేకొండ నుండి మెసేజ్ చేస్తున్నారు. అవునా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సుధా గారు కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ గారు రామానగర్ వేటపాలెం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జిలానీ గారు మెసేజ్ చేస్తున్నారు తిప్పనపల్లి నుంచి. వెన్న తర్వాత ఇంకొకటి కూడా ఉంది అంటే, ఫారిన్ కంట్రీస్లో ఇక్కడ వరకు ఆగిపోతారు బటర్ వరకు. బటర్ తర్వాత ఇంకొకటి ఉంది, అది మన దేశంలోనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. అపరంజి తిరుపతి నుండి మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు, సెకండ్ ఆన్సర్ అంటూ, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే, రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు ఏలూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. ఎస్ అఫ్ కోర్స్ వస్తుంది అది, కానీ దాన్ని ఎక్కువగా యూజ్ చేయరు కదా, యూజ్ చేసేది కూడా రాస్తే బాగుండేది. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బొడ్డు ఓంకార్ గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేస్తున్నారు వేటపాలెం నుంచి. పంపించిన మెసేజ్ చేసే నాకైతే అర్థం కాలేదు ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు లక్ష్మీ గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి వెంకటేశం హేమలత గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రంగాపురం నుంచి రంజిత్ రెడ్డి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. మైదుకూరు నుంచి జాఫర్ గారు మెసేజ్ చేస్తున్నారు, ఇప్పుడే ట్యూన్ చేశాము అంటూ, క్వశ్చన్ మళ్ళీ చెప్తారా అంటూ మెసేజ్ చేశారు. పాల పదార్థాల్లో చిట్ట చివరిగా వచ్చే అంటే, పాల నుంచి చిట్ట చివరిగా వచ్చే పాల పదార్థం ఏది, ఇది ప్రశ్న. ఖమ్మం నుండి బ్రహ్మం గారు మెసేజ్ చేశారు, ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆదిత్య గారు నమస్తే అంటూ ఉపేంద్ర గారు పాలమూరు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. వచ్చేసి నెయ్యి, దీన్నే ఘీ అంటారనమాట. అంటే హిందీలో ఇంగ్లీష్లో కూడా ఘీయే, కానీ ఇంగ్లీష్లో ఉన్న ఘీ కూడా హిందీ పదం నుంచే వెళ్ళిందనమాట, అంటే హిందీ భాష నుంచే వెళ్ళింది. కొన్ని పదాలు అనేవి ఇంగ్లీష్లో మనకి కనపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెమన్, లెమన్ అంటే నిమ్మకాయ కదా, మరి ఈ లెమన్ అనేది ఇంగ్లీష్ పదం కాదు, అరబిక్ పదం. అరబిక్లో నిమ్మకాయని లెమన్ అంటారు, అదే ఇంగ్లీష్లో కూడా లెమన్ అనమాట. సో ఈ విధంగా కొన్ని పదాలు ఇంగ్లీష్లో కనబడవు. చెప్పాలంటే కొలోని

కొలనైజేషన్లో భాగంగా చాలా దేశాల్లోకి వెళ్ళింది కాబట్టి ఇంగ్లీష్లో చాలా పదాలు కొన్ని కొన్ని భాషల నుంచి వస్తూ ఉంటాయన్నమాట. సో అలాగా ఘీ, ఇంగ్లీష్లో ఘీ అంటారు కదా, ఆ ఘీ అనే పదం హిందీ నుంచే వెళ్ళింది. ఎందుకంటే మన దేశంలోనే నెయ్యిని మనం తయారు చేస్తాం, ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం అన్నమాట. అదనమాట సంగతి. మరి ఇంకా హైవీలలో అడగబోయే మూడవ ప్రశ్న ఏంటి? మరి కాశీ నగరంలో ఎన్ని నదులు ఉంటాయి? గంగానదే కదా. ఎస్, ఆన్సర్ చెప్పేసా నేను. ఇంకా క్వశ్చన్ అడగడం దేనికి? కాశీలో గంగానదితో పాటు ఇంకా రెండు నదులు ఉంటాయన్నమాట. సో కాశీలో మొత్తం ఎన్ని నదులు ఉంటాయని చెప్పి నేనే అడిగేసి నేనే ఆన్సర్ చెప్పేస్తుంటున్నాను. మరి వాటి పేర్లు తెలిస్తే గనక నాకు మెసేజ్ చేసేయచ్చు. ఎందుకంటే కాశీ అన్న కదా, కాశీకి ఇంకో పేరు వారణాసి. సో క్వశ్చన్లోనే క్లూ ఇచ్చేసాను, ఒక రకంగా చెప్పాలంటే ముందే ఆన్సర్ రివీల్ కూడా చేసేసాను. సో చెప్పాల్సింది ఏంటంటే మీరు కాశీలో ఉన్న నదుల పేర్లు

0: भारती एफएम 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: Shakti FM 101.3.
1: Veena Veenu Veena Sarigama Vinnava.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: भारती FM 101.3।
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.

0: ఆర్బీఐ అంటుంది
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

10:38 దాటి 17 సెకన్లు కాబోస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. అడిగిన ప్రశ్న ఏమిటంటే కాశీలో ఉన్న నదుల పేర్లు ఏమిటి? మొత్తం 3 అయితే ఉన్నాయని చెప్పేసి నేనే స్టార్టింగ్లో రివీల్ చేసేసా కదా క్వశ్చన్ చెప్పేటప్పుడు. సో మొత్తం ఆ 3 నదుల పేర్లు తెలిస్తే కనుక 8662481414కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. మరి చేసేసారు మన శ్రోతలు, ఎవరెవరు చేశారు చూద్దాం. ఫస్ట్ మెసేజ్ శ్యామ్ గారు కల్లూరు నుండి మెసేజ్ చేశారు. అన్ని నదులు ఉన్నాయా? నాకైతే తెలిసినవి మరి 3. సో మీరు పంపించిన ఆన్సర్స్లో 3 నదులు ఉన్నాయి, ఇంకా యమున అయితే ఉండదు, సరస్వతి కూడా చూద్దాం. ఇంకా మెసేజెస్ ఎవరు చేశారు? పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఫాణి సత్యశ్రీ తెనాల నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పాలమూరు నుంచి ఉపేంద్ర గారు మెసేజ్ చేశారు. గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం అలహాబాద్ అంటే ప్రయాగ్రాజ్లో చెప్తారనమాట. సో ప్రయాగ్రాజ్లో అయితే ఎస్ 3 నదులు ఉంటాయి. ఆ 3 నదుల సంగమాన్ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. కానీ కాశీలో ఉన్న 3 నదులు, గంగా అయితే ఉంటుంది, గంగతో పాటు వేరే 2 నదులు ఉంటాయన్నమాట. సో అవి అయితే కాదు. సో నెక్స్ట్ ఇంకా చూద్దాం ఎవరు మెసేజ్ చేశారు. హిందూపూర్ నుండి రాజేష్ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి. ఫర్హాన్ అషేక్ తాడికొండ నుండి మెసేజ్ చేశారు. ఫస్ట్ టైం వివిధ భారతిలో మెసేజ్ పంపిస్తున్నారా? అవునా, వెల్కమ్ టు వివిధ భారతి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రంజిత్ రెడ్డి గారు రంగాపురం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. గంగా యమున సరస్వతి అయితే కాదు, ఎవరు పంపించారు? రంగచార్లు గారు మెసేజ్ చేశారు. గంగ కరెక్ట్ ఆన్సర్. ఇంకా 2 నదులు వేరేవి ఉన్నాయి. నెక్స్ట్ మెసేజ్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఎస్, క్లూ ఇచ్చా కదా వారణాసి అని. ఆ వారణాసి అనే పేర్లోనే ఉన్నాయి, ఆ 2 పేర్లు కలిపే అదే వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఇంక మెసేజ్ ఎవరు చేస్తున్నారు? బొడ్డు ఓంకార్ గారు రామానగర్ వేటపాలెం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుండి. కరెక్ట్ ఆన్సర్. వారణాసి. అపరంజీ గారు తిరుపతి నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు?

భాస్కర్ రావు గారు, రాణి గారు పోలవరం నన్ను మెసేజ్ చేశారు. అన్ని నదులు అయితే లేవండి, నాకు తెలిసి మూడే ఉన్నాయి. సో చూద్దాం ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు. రబ్బవరం గ్రామం నుంచి నాగులు మీరా గారు మెసేజ్ చేస్తున్నారు. ఇంకా అమిదా బేగం మెసేజ్ చేశారు. ఎస్, గంగానది కరెక్ట్ ఆన్సరే. గంగానదితో పాటు ఇంకా రెండు నదులు అయితే ఉన్నాయన్నమాట. సులోచన గారు కరీంనగర్ నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు. రఘుబీర్ సింగ్ సుగణాబాయి గారు ఏళ్ళు నుండి మెసేజ్ చేశారు. ఎస్, దానికి తగిన సాంగే ప్లే చేశాను, కానీ ఆన్సర్ యమునా సరస్వతి అయితే కాదండి. నెక్స్ట్ ఇంకా అవునా, కుర్నూతల సునీల్ గారు మెసేజ్ చేశారు. ఎస్, ఐఎమ్ ఫాండ్ ఆఫ్ ఇట్. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాంబాబు గారు, కమలా గారు, మానస రచన, ఉదయ్ కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు. బైరెడ్డిపల్లి చిత్తూరు నుండి. ఎస్, గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వీర హనుమాన్ బాలాజీ గారు చెన్నై నుండి, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు. వరుణ, అసి, గంగా, ఈ మూడు నదులు కాశీలో ఉంటాయన్నమాట. వారణాసి అని పిలుస్తూ ఉండరు కదా, సో వరుణ, అసి ఆ రెండు నదుల పేరు సంగమమే వారణాసి. ఇంకా ఈ రెండు నదులు కూడా గంగానదిలో కలుస్తాయన్నమాట. చెప్పాలంటే ఇవి మూడు కూడా త్రిశూలం ఆకారంలో ఇక్కడ ఈ కాశీ నగరం అంతా కూడా వ్యాపించి ఉంటాయి. సో వరుణ ఒకవైపు, అసి ఒకవైపు, మధ్యలో గంగానది ఒకవైపు ఇలా ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. సో గంగానదిలో వరుణ, అసి కలుస్తాయి. ఈ మూడు నదుల మధ్యన ఉన్న ప్రాంతాన్ని వారణాసి, కాశీ, బెనారస్ ఇలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. మరి హరివెల్లిలో ఇంకా నాలుగో ప్రశ్నకి వచ్చేస్తే, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నది ఎవరు? గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నవారు ఎవరు? తెలిస్తే కనుక 8662 4111 4కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

పది గంటలు దాటి 55 నిమిషాలు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనము నాం హరివిలులో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నవారు ఎవరు? సో పెడన్న నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అబ్దుల్ కలాం గారు పెదపరిమి నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, పేరైతే మెసేజ్ చేయలేదు, అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు కుర్నూతల సునీల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి సాయి శిరీష గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా అపరంజీ గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్.

శుభోదయం. ఎవరు మెసేజ్ చేస్తున్నారు? నల్లపాడు గుంటూరు నుండి నివాస్ ఎంఎంఎస్ అంటూ మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఓంకార్ గారు రామానగర్ వేటపాలెం నుండి కరెక్ట్ ఆన్సర్. గణగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు కర్ణాటక. ఎస్ కరెక్ట్ ఆన్సర్. షేక్ ఫర్హానా మెసేజ్ చేస్తున్నారు. ఎస్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ గారు సుప్రియ గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు రాణి గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. దామోస్ వెంకటాచారి గారు ఇంకా కృష్ణమ్మ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మహాత్మా గాంధీ గారు అన్నారు, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. మరి నిజంగా భారతదేశంలో రిపోర్ట్స్ ప్రకారం కూడా పాపులేషన్ ఎక్కువగా ఉండేది కూడా రూరల్ ఏరియాస్లోనే. సో రూరల్ ఏరియాస్ డెవలప్ అయ్యాయి అంటే భారతదేశం డెవలప్ అయినట్టే కదా. అందుకనే ఎప్పుడో హిస్టరీలోనే మనం ఇలా చదువుకుంటూ ఉంటాం అన్నమాట. చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ విధంగా స్లోగన్స్ ఇచ్చారు అని చెప్పి. డెవలప్మెంట్కి సంబంధించి మహాత్మా గాంధీ గారు ఇచ్చిన ఈ స్లోగన్ ఏంటంటే, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. మన శ్రోతలందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ మెసేజ్ చేసేశారు. ఇంకా వరుడు కావాలని మూవీ నుంచి ఇప్పుడైతే మీకోసం ఒక సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइन की स्वागतम, नेनु मणिश्री। దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 27 రాజ్యసభ స్థానాలు, 3 రాష్ట్రాల్లోని శాసనమండలి స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 8వ తేదీ చివరి తేదీ. జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జూన్ 11 వరకు గడువు ఉంటుంది. జూన్ 18న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు

వేస్తారో అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం రాష్ట ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు ఒక భావోద్వేగపూరితమైన చరకాల కళ నెరవేరిన చారిత్రక ఘట్టం అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎక్స్ లో పేర్కొన్నారు. రాష్టంలో నిర్వహించిన మెగా డీఎస్ఈ స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియ గతంలో ఎన్నడూ లేనంత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా జరిగిందని క్రీడల శాఖ పరిషత్ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి సూర్యగర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్టంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏసీరి తెలిపారు. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్టంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్టంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: పదకొండు గంటల 3 నిమిషాలు దాటుతుంది. మరి ఇవి ఈనాటి సంగతులు విశేషాలు. మరిన్ని విషయాలు కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే హ్యాపీ, బీ కాన్ఫిడెంట్.
2: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదన్నీ చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. మరి 11:06 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. సినిమా కబుర్లో నుంచి ఈవినింగ్ వివిధ వరకు కూడా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మంచి మంచి సాంగ్స్, డే స్పెషాలిటీస్ గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సూపర్ గా ఎంజాయ్ చేద్దాం. మరి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా. సో మంచి మంచి సాంగ్స్ మీకోసం అయితే రెడీగా ఉన్నాయి. ముందుగా మైఖేల్ మదన కామరాజు సినిమా నుంచి అయితే మాత్రం ఒక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Jyoti FM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: ఎస్, బ్యూటిఫుల్ సాంగ్స్ వినేశారు కదా. మన ఇళయరాజా గారి మ్యూజిక్ కాంపిటీషన్ లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ అనమాట. సో ఎవర్ గ్రీన్ పాటలు. మరి మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారి 83వ పుట్టినరోజు అనమాట ఈ రోజు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో మెలడీస్ అందించారు. మరి నిజంగా చాలా ప్లెజెంట్ మ్యూజిక్, మనసు బాగాలేనప్పుడు కానీ, హ్యాపీగా ఉన్నప్పుడు కానీ, ఎనీ టైమ్ ఇళయరాజా గారి పాటలు అలా పెట్టుకుని వింటూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు. సో నిజంగా చాలా అందరూ కూడా, చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో ఇళయరాజా గారు వచ్చినప్పటికీ ఇండస్ట్రీలో రాజా అనే పేరుతో ఆల్రెడీ ఒక మ్యూజిషియన్ ఉన్నారనమాట, ఏఎం రాజా గారు. కాబట్టి మన ఇళయరాజా గారు ఏం చేశారో తెలుసా? ఇళయరాజా అని పేరు పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇళయ అంటే యంగర్ అని అర్థం అనమాట.

తమిళ్లో యంగర్ అని అర్థం, ఇళయ అంటే. సో అలా ఇళయ, అలాగే ఇంకొక మీనింగ్ కూడా ఉందన్నమాట, ఇళయ అంటే భూమి అనే అర్థం కూడా వస్తుంది. సో కాబట్టి దానివల్ల ఈయన భూమికి రాజు అని కూడా పిలవచ్చు. సో ఇళయరాజాకి ఆ పేరుకి అర్థం అనమాట అది. అలాగే చాలా స్పెషాలిటీస్ కూడా ఉన్నాయండి. మరి ఇళయరాజా గారి స్పెషాలిటీస్ కొన్ని ఉన్నాయి. ఆయన మ్యూజిక్ ఒక స్పెషాలిటీ ఉంది, చాలా రకాల అవార్డ్స్ కూడా అందుకున్నారు, ఎంతో మంది ప్రేక్షకులని అలరిస్తూ వస్తూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 1000కు పైగా సినిమాలకి, 10,000కు పైగా సాంగ్స్ ని ఆయన కంపోజ్ చేయడం జరిగింది. సూపర్బ్ కదా. నిజంగా ఆయన పాటలన్నీ వినడానికి మనకి ఒక నెల రోజులైతే ఖచ్చితంగా టైం పడుతుందండి. సో అన్ని పాటలైతే ఉంటాయి. మరి ఈ పాటలన్నీ కూడా కంపోజ్ చేసి రిలీజ్ చేయడానికి ఆయనకి 41 సంవత్సరాలు టైం పట్టిందని చెప్పచ్చు. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఆయన చేసిన పాటల్లో రజనీకాంత్ గారికి అలాగే కమల్ హాసన్ గారికి మాత్రమే చెరో ఒక 100 సినిమాలు మాత్రం కంపోజ్ చేస్తుంటారు ఖచ్చితంగా. సో ఎన్నో అద్భుతమైన పాటలు అయితే ఉన్నాయి. మరిన్ని విషయాలు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇళయరాజా గారి గురించి. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
4: గత ఆరేళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి ఆరేళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. 11:34 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమైతే ఇళయరాజా గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. ఇళయరాజా గారు ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లండన్ లో మ్యూజిక్ కోర్స్ చేయడం జరిగింది. అండ్ మీకు తెలుసా, ఇదే కాలేజ్ లో ఏఆర్ రెహమాన్ గారు కూడా కోర్స్ చేశారు. అలా ఆయన, ఏఆర్ రెహమాన్ గారు ఇళయరాజా గారి దగ్గర కూడా శిష్యరికం కూడా చేశారనమాట. కోర్స్ చేయడమే కాదు, సేమ్ కాలేజ్ లో శిష్యరికం చేయడం కూడా జరిగింది. ఇంకా ఇళయరాజా గారికి ఉన్న కొన్ని స్పెషాలిటీస్ గురించి మాట్లాడితే, ఒకటి లైవ్ రికార్డింగ్ అనమాట. ఈ బీజిఎంస్ ఎప్పుడు కూడా లైవ్ ఆర్కెస్ట్రాతో రికార్డ్ చేస్తూ ఉంటారు. అది ఆయన స్పెషాలిటీ. అది ఫైట్ అయినా సరే, ఏదైనా సీన్ అయినా సరే, లైవ్ ఇన్స్ట్రుమెంట్తో సాంగ్ కంపోజ్ చేయడం వరకు చాలా బెటర్. అంటే ఎవరైనా సరే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్తో సాంగ్ కంపోజ్ చేయడం వరకు ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ కూడా కొట్టేవాళ్ళు చాలా అరుదు అని చెప్పచ్చు మన తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు అనే కాదు, జనరల్గా ఇండస్ట్రీలో అండ్ ఇండియాలో ఇళయరాజా గారు ఒక్కరే ఇలా రికార్డ్ చేస్తారు అని కూడా చెప్పచ్చు. మరి ట్యూన్ కూడా పేపర్ మీద రాసి మరీ కంపోజ్ చేసేవాళ్ళు మన ఇండియాలో వేళ్ల మీద లెక్క పెట్టేసేయచ్చు, అంత తక్కువ మంది ఉంటారు. సో ఇక ఈ రెండు కారణాల వలన ఆయన మ్యూజిక్లో సౌండ్ క్వాలిటీ అనేది పీక్స్లో ఉంటుందన్నమాట, చాలా క్లియర్గా. అండ్ ఆయనకున్న ఒక బేసిక్ పాలసీ ఏంటి అంటే, ఆయన మ్యూజిక్ అనేది ఎవరిది కూడా కాపీ కొట్టరు, అండ్ అలాగే ఎవరూ కూడా తన మ్యూజిక్ని కాపీ కొట్టకూడదు. సో ఈ పాలసీ వల్ల ఆయన చాలాసార్లు చాలా దూరం వరకు వెళ్ళి ఎన్నో మంచి మంచి పాటలు మనకు అందించారు. ఇంకా అవార్డ్స్ గురించి చెప్పాలి అంటే చాలానే ఉన్నాయండి. ఆయన గురించి, ఆయనకు వచ్చిన అవార్డ్స్ మనకి టైం కూడా సరిపోదన్నమాట మాట్లాడడానికి. కానీ కొన్ని నేషనల్ అవార్డ్స్ గురించి మాట్లాడితే, ఇప్పటి వరకు 5 సార్లు నేషనల్ అవార్డు అయితే అందుకున్నారు. సాగర సంగమం 1984లో వచ్చిన సినిమా, ఇంకా సింధు భైరవి, రుద్రవీణ, కేరళ వర్మ, ఇంకా ఇలా కొన్ని తమిళ్ అండ్ తెలుగు కాకుండా తమిళ్ అండ్ మలయాళం సినిమాలు కూడా ఉన్నాయి. అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఇట్లా కొన్ని కేటగిరీస్ వైజ్గా ఆయనకి నేషనల్ అవార్డ్స్ కూడా లభించడం జరిగింది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడాలి కదా. మరి ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే ఆయన ముగ్గురు పిల్లలు కూడా, కార్తిక్ రాజా, యువన్ శంకర్ రాజా, భవతరిణి, వీళ్ళందరూ కూడా మ్యూజిక్ వరల్డ్కి అసోసియేట్ అయ్యే ఉన్నారనమాట. సో మనకు తెలుసు ఆల్రెడీ యువన్ శంకర్ రాజా గారు సక్సెస్ఫుల్గా మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తూ ఉన్నారు. ఇక ఆ విధంగా ఆయన ఫ్యామిలీలో ఇంకా ఆయన బ్రదర్ వాళ్ళ పిల్లలు కూడా మ్యూజిక్ కంపోజ్

0: గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఒకసారి కమల్ హాసన్ గారు తన ఓన్ ప్రొడక్షన్లో హే రామ్ అనే ఒక సినిమా వేరే మ్యూజిక్ డైరెక్టర్తో కంపోజ్ చేయించడం జరిగింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్తో మ్యూజిక్ కంపోజ్ చేయించేసి సాంగ్స్ కూడా షూట్ చేసేసారు. ఇక ఆ తర్వాత అవి ఆయనకి అంతగా నచ్చలేదన్నమాట కమల్ హాసన్ గారికి. దాంతో మళ్ళీ ఇళయరాజా గారి దగ్గరికి వచ్చేసి, సార్ ఇది పరిస్థితి అని చెప్పి, మీరే మళ్ళీ మ్యూజిక్ కంపోజ్ చేయండి, కావాలంటే నేను సాంగ్స్ అన్ని కూడా రీషూట్ చేసుకుంటాను అని కమల్ హాసన్ గారు అడిగారంట. సో అప్పుడు ఇళయరాజా గారు ఏం చెప్పారంటే, ఏం అవసరం లేదు, మీరు షూట్ చేసిన సాంగ్స్లో లిప్ మూమెంట్కి తగ్గట్టుగా నేను మ్యూజిక్ కంపోజ్ చేస్తాను అని ఒరిజినల్ సాంగ్స్ ఏమీ వినకుండానే ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసి హిట్ కూడా కొట్టడం జరిగిందనమాట. సో ఇలాంటి ఎన్నో ఫీట్లు ఆయన ఇండస్ట్రీలో చేయడం జరిగింది. అసలు ఇలాంటివి ఎవరు కూడా చేసి ఉండరేమో కదా. సో ఆ విధంగా అలాంటి విషయాల గురించి కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి అదనమాట విషయం. సో ఇళయరాజా గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, మాట్లాడేసుకున్నాం కూడా. సో ఇక నెక్స్ట్ గుణ సినిమా నుంచి మీకోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. అందరి ఫేవరెట్ సాంగ్ అనమాట ఇది, మాక్సిమం అందరికీ చాలా ఇష్టమైన పాట. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు. నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నేను రాసే
2: ఉత్తరం
1: లెటర్ లెక్క కాదు, ఉత్తరమే అని రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది, కానీ నేనేడ్చి

నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగ స్వచ్ఛమైనది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ తెలుస్తూ ఉన్నారు కదా. కార్తికేయ నుంచి సాంగ్ అయితే వినేశాము. విభిన్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. మనమున్నాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో. 11:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే హీరో నిఖిల్ సిద్ధార్థ్ ని చూసి చాలా కాలం అయిపోయిందండి. సో ప్రెసెంట్ అయితే తను ఒక పీరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న స్వయంభూ సినిమాలో ఆయన నటిస్తూ ఉన్నారు. ఈ రోజు ఇక నిన్న నిఖిల్ బర్త్డే అనమాట. సో నిన్న నిఖిల్ గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. దాని కారణంతో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసేశారు సినిమా టీం వాళ్ళందరూ కూడా. ఇందులో ఏంటంటే ఆ పోస్టర్లో కనిపిస్తోంది యుద్ధ రంగంలో భారీ రథచక్రాన్ని చేతులతో పైకి లేపి నిలబడి ఉన్న ఒక ఫోటో అనమాట. అండ్ దాంట్లో అసలు ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా రౌద్ర రూపంలో కనిపిస్తున్నారు అని చెప్పచ్చు. మరి భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలు అయితే ఉన్నాయండి మొదటి నుంచి కూడా. మరి ఈ పోస్టర్ చూస్తేనే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది సూపర్ గా ఉండబోతుంది అంతా అని చెప్పేసి. అండ్ ఈ మూవీ వచ్చేసి తెలుగు, తమిళ్ అండ్ మలయాళం, కన్నడ, హిందీ లాంగ్వేజెస్ లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. సో సినిమా పేరు స్వయంభూ. మరి చూద్దాం సినిమా రిలీజ్ డేట్ కోసం మనం కూడా వెయిట్ చేద్దాం. ఇక నెక్స్ట్ మీకోసం ఒక లవ్లీ ట్రాక్ కూలీ నెంబర్ 1 సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
1: రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు ఒక కీలక పిలుపునిచ్చారు. కొత్తగా బంగారం దిగుమతి చేసుకునే బదులుగా ఇళ్లలో దేవాలయాల్లో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని రీసైక్లింగ్ చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఈ విధానం ద్వారా బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించేందుకు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.

విషయాన్ని కేంద్ర న్యాయశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి. అయితే గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయకపోవడంతో సామాన్యులకు ఊరట లభించింది. జూన్1 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్టు కంపెనీలు ప్రకటించాయి. ఈ నెల 4వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 2వ బ్రిక్స్ సాంస్కృతిక కార్యవర్గ సమావేశానికి భారత ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ప్రకటించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంటింటికి యోగాను అందించే క్రమంలో 4 విభాగాల్లో 90 వీడియోలు రూపొందించారు. రోగ నివారణకు ప్రత్యేక ఆసనాలు, రోజువారీ సాధన యోగా సందేహాలు, ఇతరత్ర ఆసనాల వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడానికి వాట్సప్ నంబర్ 8142404888కి హాయ్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. వెంటనే క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్కాన్ చేస్తే గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని ఈ నెల రోజులే కాకుండా తరువాత ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని యోగా ప్రకృతి వైద్య ప్రభుత్వ సలహాదారు మందిన సత్యనారాయణరాజు తెలిపారు. స్వాతంత్ర్య సంగ్రామంలో చరిత్రలో నిలిచిపోయిన చీరాల పేరాల ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి ఈరోజు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు పూర్తయిందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తెలుగు జాతి అంతా ఇప్పటికీ ఒకటేనని అన్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు అభివృద్దిలో పోటీ పడి దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు.

0: సుప్రభాతవేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: భారతి ఎఫ్ఎం 101.3.
3: నేను మీ ఆర్జే తేజు. ఇక సమ్మర్ టైంలో ఎక్కువగా కూల్ ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు కదా, హిల్ స్టేషన్స్ అని, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లడం గాని, ఇలాంటి రకరకాల ప్లేసెస్ ని విజిట్ చేయాలి అనుకుంటారు. అండ్ ప్రపంచంలో ఉన్న వాటర్ ఫాల్స్ అన్నిటిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వాటర్ ఫాల్ నయాగర వాటర్ ఫాల్స్.
4: President Draupadi Murmu is addressing the tribal beneficiaries of the Ministry of Tribal Affairs flagship scholarship schemes at Rashtrapati Bhavan. We now go over live to the President's address.
5: Kuch na kare, kya kaise kare, kaise aage jaye. Lekin aise paristhitiyon mein aapko naitikata ke saath hi nahi, naitikata ko kabhi bhulna nahi hai aur aage badhne ka prayas karna chahiye. जनजातीय समाज के हमारे पूर्वजों ने अपनी संस्कृति और अस्मिता की रक्षा के लिए अनेक संघर्ष किए हैं और बलिदान भी दिए हैं, जैसे कि बिरसा मुंडा. बिरसा मुंडा तो केवल ना है, लेकिन ऐसे बहुत सारे बिरसा मुंडा ये देश के लिए, ये मट्टी के लिए, मिट्टी के लिए, लेकिन उनका इतिहास में नाम नहीं है. बलिदान दिए हैं. ये प्रसन्नता का विषय है कि जनजातीय कार्य मंत्रालय जनजातीय समुदाय की समृद्ध विरासत, अदम्य साहस और राष्ट्र निर्माण में उनके अमूल्य योगदान का सम्मान करने के लिए उद्देश्य

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
4: गत ఆరేళ్లలో పిఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పిఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.

స్వీంటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బాహుబలి నుంచి సాంగ్ అయితే వినేశాం కదా. 12:12 అయిపోయింది క్లాక్ టు టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. ఇక మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే ఒక ఫేమస్ వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడుకుందాం అన్నాను. అది కూడా మన ఇండియాలో ఉన్న నయాగరా వాటర్ ఫాల్స్ అన్నాను. అది ఎక్కడ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్ పట్టణానికి ఉత్తరాన 39 కిలోమీటర్స్ దూరంలో ఇంద్రావతి నదికి చెందిన ఒక జలపాతం ఉంది. దాని పేరే చిత్రకూట్ జలపాతం. అయితే దీని ఎత్తు 29 మీటర్స్ అన్నమాట. ఇది మన దేశంలోనే వెడల్పైన జలపాతంగా పేరు పొందింది. అండ్ వాటర్ బాగా ఉన్న టైంలో దీని వెడల్పు 200 మీటర్లు. మరి ఈ కారణంతోనే దీన్ని భారతదేశపు నయాగరా అని పిలుస్తారు. సో అలా ఈ చిత్రకూట్ జలపాతానికి ఇంకొక పేరేంటంటే భారతదేశపు నయాగరా జలపాతం. ఇక జలపాతం దగ్గర ఏంటంటే ఒక శివాలయం ఉంటుందన్నమాట. అలాగే అక్కడ సహజంగా ఏర్పడిన గుహలు కూడా ఉంటాయి. మరి వీటిని పార్వతీ గుహలు అని కూడా పిలుస్తారు. ఇక దట్టమైన అడవి ప్రాంతం, అలాగే చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం, చల్లని నీరు, వీటన్నింటిని కనుక చూస్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా అక్కడే స్పెషాలిటీస్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఈ చిత్రకూట్ జలపాతం గురించి కొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక లవ్లీ ట్రాక్, నిన్నే ఇష్టపడ్డాను సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: భారతి ఎఫ్ఎం 101.3.
6: ట్వెల్వ్ 25 అయిపోతుంది క్లాక్ లో. టైం చూస్తే మాత్రం మనము మీకు తెలిసే ప్రోగ్రామ్ లో వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెచ్ పై వింటూ చేస్తున్నారు కదా. నేను మీ ఆర్జే తేజు. ఇక మన దేశంలోని చిత్రకూట్ వాటర్ ఫాల్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. చండీగఢ్ లో ఉన్నది, ఛత్తీస్గఢ్ లో ఉన్నది. అండ్ వాతావరణ మార్పులకు, సూర్యకిరణాలకు తగ్గట్టుగా ఈ జలపాతం రంగులు మారుస్తూ ఉంటుంది తెలుసా. మరి స్పెషల్ గా దీన్ని చూడడానికే చాలా మంది టూరిస్టులు అక్కడికి వస్తూ ఉంటారు. అండ్ మెయిన్ గా ఎర్లీ మార్నింగ్ టైంలో కొండలపై నుంచి నీరు కింద పడుతూ ఉంటే పైకి లేచే నీటి పొగ మధ్య నుంచి సూర్యకిరణాలు రంగురంగులుగా కనిపిస్తాయన్నమాట. సో స్పెషల్గా వీటిని చూడడానికి టూరిస్టులు అయితే అక్కడ దగ్గరలోని గెస్ట్ హౌసెస్లో నైట్ అంతా కూడా అక్కడే స్టే చేస్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ ఈ దృశ్యాన్ని చూడడానికి. ఇక ఈ ఛత్తీస్గఢ్ పర్యాటక శాఖ వారు కూడా టూరిస్టుల కోసం కొన్ని కాటేజెస్ అండ్ రెస్టారెంట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దగ్గరలో. అండ్ కాటేజెస్ దగ్గర నుంచి జలపాతం వ్యూ పాయింట్ ఉంటుంది, అసలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అండ్ అయితే వీటిని ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పటికప్పుడైతే కష్టం కానీ ముందుగానే బుక్ చేసుకోవాలి. అండ్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇంకొక సాంగ్ మీ అందరి కోసం ఆవార సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు సుప్రీంకోర్టుకు చెందిన 5 నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు వీరి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జస్టిస్ అరుణ్ పల్లీతో పాటు సీనియర్ అడ్వకేట్ వి మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 22-27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం చేసిన సిఫారసుల మేరకు 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీనియర్ అడ్వకేట్ మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల్లోని సమస్యల వెరిఫికేషన్, సమాధానాల పునర్మూల్యాంకనం కోసం ఉద్దేశించిన పోర్టల్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చినట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ పోర్టల్ ఈ నెల 6 తేదీ వరకు తెరిచి ఉంటుంది. మూల్యాంకనం చేసిన తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీని పొందిన విద్యార్థులు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని

0: సీబీఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆధార్ వెరిఫికేషన్ను చేర్చినట్టు బోర్డు పేర్కొంది. ఆధార్ లేని పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు లేదా సంరక్షకుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చు. స్కాన్ చేసిన కాపీల్లో గుర్తించిన సమస్యల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు జవాబు పత్రానికి 100 రూపాయల చొప్పున, అలాగే పునర్మూల్యాంకనం కోసం ప్రశ్నకు 25 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మ్యాన్మార్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఆ దేశాధ్యకులు యు మిన్ ఆంగ్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్న న్యూఢిల్లీలో సమాపేశమైన యు మిన్ ఆంగ్ వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విస్తృత స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ, మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
1: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the President has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar adhyakshudito patu పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్కు వచ్చింది. యు మిన్ ఆంగ్ ఈరోజు ముంబైని సందర్శిస్తారు. అక్కడ వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరుపుతారు. భారత్, అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించిన ప్రధాన అంశాలను ఖరారు చేశాయని, ప్రస్తుతం కొన్ని చిన్నపాటి అంశాలపై మాత్రమే చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడంపై చర్చలు జరిపేందుకు అమెరికా బృందం న్యూఢిల్లీకి చేరుకుందని ఆయన చెప్పారు. ఈ చర్చలు ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
2: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం, ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్టం సమృద్దమైన సాంస్కృతిక వారసత్వాన్ని, కష్టపడే తత్వం ఉన్న ప్రజలను కలిగి ఉందని రాష్టపతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర పురోగతి, శ్రేయస్సులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ ప్రజల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కష్టపడే తత్వం, పట్టుదల ద్వారా దేశ ప్రగతికి గణనీయమైన సహకారాన్ని అందించిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ధైర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తి

0: శక్తికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్ర, అద్భుతమైన సంస్కృతి ఈ రాష్ట్రం సొంతమని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలు, సంతోషం, విజయాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా ఉపరాష్టపతి పాల్ మాషటిల్లేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న అవకాశాల గురించి చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పాల్ మాషటిలే చూపిన నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని అంగీకరించినట్టు కూడా జయశంకర్ తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, సౌరాష్ట, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపటి వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
6: వాణి, నేను లోపలికి వెళ్తూ ఉంటా, నువ్వు స్కూటీ పార్క్ చేసి వచ్చేసాయి.
7: ఓకే.
6: ఏ, ఏంటంత త్వరగా వచ్చావు? ఎక్కడ పార్క్ చేసావు?
7: అదిగో వైషు, అక్కడే పార్క్ చేసా.
6: ఎండలో పార్క్ చేయడం వల్ల ఫ్యూయల్ త్వరగా ఆవిరైపోతుంది, అలానే వెహికల్ కూడా కాలిపోయిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. వెళ్లి నీళ్ళలో పార్క్ చేసిరా, సో దాట్ ఫ్యూయల్ ని అలానే వెహికల్ ని రెండింటినీ ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది.
8: చిన్న చిన్న జాగ్రత్తలతో ఫ్యూయల్ ని సేవ్ చేద్దాం, ఫ్యూచర్ జనరేషన్స్ కి అందిద్దాం.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, అయితే చిత్రకూట వాటర్ ఫాల్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఇంకా ఒక్క రోజులోనే ఈ జలపాతం చూసేయచ్చు, అండ్ జలపాతంతో పాటుగా చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు కూడా చూసి తక్కువ బడ్జెట్ లోనే మంచి అనుభూతిని అయితే పొందొచ్చు అనమాట. ఇక జగదల్పూర్ చిత్రకూట మధ్యలో మాత్రం చూసుకుంటే ఎటువంటి రెస్టారెంట్స్ హోటల్స్ కానీ ఏం ఉండవు, కాబట్టి ముందుగానే ఏమన్నా కావాల్సినవి కొనుక్కోవడం బెటర్ ఎక్కడంటే జగదల్పూర్లో.

ఇక చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి, కానీ అంటే ఈ వాటర్ ఫాల్ సరౌండింగ్స్ లో చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, కానీ వాటర్ ఫాల్స్ చుట్టుపక్కల భోజనం దొరకడం మాత్రం కాస్త కష్టమే. కాబట్టి ముందుగానే ఫుడ్ కానీ కావాల్సినవన్నీ తెచ్చుకోవడం బెటర్ జగదల్పూర్ నుంచే. ఇక బైక్ రైడర్స్ కి మాత్రం ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్లే దారి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక మెయిన్ గా జూన్ నుంచే సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సో జూన్ నుంచి ఇంకా తర్వాత మెల్లగా రైనీ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా జూలై ఆగస్ట్. సో మెయిన్ గా ఈ జూన్ నుంచి రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక రైనీ సీజన్ లో చూసుకుంటే మాత్రం ఈ జలపాతం ఉధృతంగా చాలా ఎర్రగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఈ జలపాతం చుట్టుపక్కల తిరగడానికి అడవిలో దారులు కూడా ఉన్నాయి. సో చాలా వరకు అక్కడ తిరిగి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా తెలుగు వారికి మాత్రం అక్కడ లాంగ్వేజ్తో ఇబ్బంది అయితే ఏం అవసరం లేదంట, ఎందుకంటే అక్కడ లోకల్ షాప్స్లో వాళ్ళందరికీ కూడా తెలుగు తెలుసు, తెలుగులోనే మాట్లాడతారంట, కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. అండ్ ఇక ఈ చిత్రకూట్ జలపాతానికి ఎలా చేరుకోవాలి తెలుసుకుందాం ఇంకొక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
4: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
5: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
3: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
5: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
6: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

డాడీ సినిమా నుంచి సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 12:55 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మనమైతే మాట్లాడుకుంటున్నాం ఛత్తీస్గఢ్ లో ఉన్న చిత్రకూట్ జలపాతం గురించి. దీనిని భారతదేశ నయాగరా వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. మరి ఈ చిత్రకూట్ జలపాతానికి చేరుకోవాలి అంటే హైదరాబాద్ నుంచి అలాగే వైజాగ్ నుంచి జగదల్పూర్ కి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో హైదరాబాద్ టు జగదల్పూర్ అండ్ వైజాగ్ టు జగదల్పూర్. ఇక రోడ్డు మార్గంలో కూడా హైదరాబాద్ వైజాగ్ నుంచి బస్సెస్ ఉన్నాయి. కంపేర్ చేస్తే హైదరాబాద్ నుంచే కాస్త డిస్టెన్స్ ఎక్కువ, వైజాగ్ నుంచే కొంచెం దగ్గర ఉంటుంది. సో జగదల్పూర్ రీచ్ అయిన తర్వాత టాక్సీ లేదా జీప్స్ తో వాటర్ ఫాల్స్ కి చేరుకోవచ్చు. ఇక జగదల్పూర్ చుట్టుపక్కల టూరిస్ట్ ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూసి ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. సో అది విషయం చిత్రకూట్ వాటర్ ఫాల్స్ గురించి. ఇక నెక్స్ట్ అయితే మీకోసం బద్రీనాథ్ నుంచి ఫైనల్ గా ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను. ఇది ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం. నేను మణిశ్రీ. తెలంగాణ రాష్ట 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తప్పిపోయిన మహిళలు బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపే కార్యక్రమంలో రాష్ట పోలీసులు విశేష ఫలితాలు సాధిస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 4655 మంది మహిళలు బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గత 12 ఏళ్ల NDA ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్

ఉపగ్రహాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆర్థిక సహాయం అందించిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వస్తువుల అభివృద్ది నుంచి సంక్షేమ కార్యక్రమాల వరకు కేంద్ర ప్రభుత్వం రాష్టానికి సహకారం అందించిందని తెలిపారు. రాష్టంలో పారిశ్రామిక అభివృద్దిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని పరిశ్రమల శాఖ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో నిర్వహించనున్న తొలి అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంటుకు రాష్ట క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్టంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూలు గణనీయంగా పెరిగాయని రాష్ట వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబు వెల్లడించారు. మే నెలకు సంబంధించి రాష్టంలో నికర జీఎస్టీ వసూళ్లు 3037 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ నదీ తీరం వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ విధులలో ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నెల 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 22 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఏ అధికారి, ఉద్యోగిని వారి ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ చేయకూడదని పేర్కొంది.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీళ్లే కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ తబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: Bharti FM 101.3.
1: ఏం సంధ్యా, ఏంటి అంత డల్గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
1: ఎస్ధీన ప్రోగ్రామ్ వింటూ చేస్తూ ఉన్నారు కదా, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మరి టైం ఎగ్జాక్ట్లీ 1 o'clock దాటి 6 minutes అయిపోయింది అనమాట. ఇక ధీరాలో ఏం చెప్పుకోబోతున్నాం ఇవాళ అంటే, ఇక ప్రజెంట్ జనరేషన్ గర్ల్స్ అందరూ కూడా తమకు ఆసక్తి ఉన్న రంగంలోనే రాణించడమే చాలా, అంటే వాళ్ళకి ఆసక్తి ఉన్న రంగంలో రాణించడమే మెయిన్ గా ఎయిమ్ గా పెట్టుకున్నారు. అండ్ దీంతో పాటుగా అంతర్జాతీయ గుర్తింపు కూడా తెచ్చుకోవాలి అని కూడా ట్రై చేస్తూ ఉన్నారు. మరి చండీగఢ్ కి చెందిన టీనేజర్ జాన్వీ జింధల్ కూడా ఇలాంటి అమ్మాయే. అందరిలాగా రొటీన్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోకుండా అడ్వెంచర్లు చేయడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా, మరి అలాంటి అమ్మాయే ఈ జాన్వీ కూడా. అడ్వెంచర్ లవర్ అనమాట. అయితే ఈ జాన్వీ జింధల్ ఎవరు, తన సాధించిన ఒక ఘనత గురించి పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఒక సాంగ్ తర్వాత. ముందుగా కుదిరితే కప్ కాఫీ సినిమా నుంచి చిత్ర గారి వాయిస్ లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది అనమాట స్కేటింగ్ మీద. ఇక కూతురు ఇంట్రెస్ట్ ని గమనించిన ఆమె తండ్రి ఏం చేశాడంటే, ఆయనే స్వయంగా కూతురికి కోచ్ గా మారిపోయి ఆన్లైన్ వీడియోస్ చూస్తూనే రోలర్ ఫ్రీ స్టైల్ స్కేటింగ్ అలాగే ఇన్లైన్ ఫ్రీ స్టైల్ స్కేటింగ్ లో ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా 9 సంవత్సరాల వయసు నుంచే అమ్మాయి స్కేటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది వాళ్ళ నాన్నగారి దగ్గర. అలా తను 9 సంవత్సరాలకే స్కేటింగ్ నేర్చుకోవడం తర్వాత ఏం చేసింది, స్టార్టింగ్ లో రోజుకు 50 సార్లు అయినా సరే కింద పడిపోతూ ఉండేదంట ప్రాక్టీస్ టైంలో. చాలా మంది ఇంకా ఏం చేస్తాంలే మన వల్ల కాదు, ప్రాక్టీస్ చేయలేం, దెబ్బలు తగులుతున్నాయని గివప్ ఇచ్చేస్తారు. కానీ తను అలా మాత్రం చేయకుండా రోజు రోజుకి ఇంకా ఇంట్రెస్ట్ పెంచుకుంటూ ఒక పట్టుదలతో తను స్కేటింగ్ ఎలాగైనా సరే నేర్చుకోవాలి అని ప్రాక్టీస్ మాత్రం ఆపకుండా ఫ్రీ స్టైల్ స్కేటింగ్ అనేది చేస్తూనే విన్యాసాలు చేయడం కూడా స్టార్ట్ చేసింది. ఏకంగా స్కేటింగ్ చేస్తూనే విన్యాసాలు చేయడం అనమాట. అంటే స్కేటింగ్ చేస్తూ ఎగిరి దూకడం కానీ గుండ్రంగా తిరుగుతూ ఉండడం, డాన్స్ చేయడం, ఇలాంటి విన్యాసాలు అనమాట. సో అలా జాన్వీ జిందాల్ స్కేటింగ్ ని తన స్టైల్లో ఇలా ఈ విధంగా నేర్చుకోవడం, తను ఇంకా అలాంటి ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉండడం, చాలా కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని చోట్ల, అలా ఎక్కడైతే కాంపిటీషన్స్ జరుగుతాయో అక్కడ పార్టిసిపేట్ చేయడం, అవార్డ్స్ కూడా గెలుచుకోవడం. సో అలా సూపర్ గా చిన్న వయసు నుంచే స్కేటింగ్ లో రాణిస్తూ వచ్చిందనమాట. ఇక జాన్వీ జిందాల్ గెలుచుకున్న అవార్డ్స్ ఏంటి, రివార్డ్స్ ఏంటి, వీటి గురించి కూడా తెలుసుకుందాం. అండ్ ఈ అమ్మాయి సాధించిన ఘనత మామూలు ఘనత అయితే కాదండి. సో ఇండియాలోనే ఫస్ట్ ఫీమేల్, అంటే తను సాధించిన ఇండియన్ ఘనత ఎలాంటిది అంటే గిన్నీస్ రికార్డ్ సాధించిన ఒక ఫస్ట్ ఫీమేల్ అని చెప్పేసి మాట్లాడచ్చు. సో దీని గురించి ఆ అమ్మాయి ఏం ఘనత సాధించింది తెలుసుకుందాం. మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీకోసం ఇంకొక సాంగ్ అయితే ప్లే చేస్తాను. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

ఇస్ బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా చిత్ర గారి వాయిస్ లో. మరి వింటూ చేస్తూ ఉన్నారు ధీర ప్రోగ్రామ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. చండీగర్ కు చెందిన జాన్వీ జిందల్ స్కూల్లో అటు చదువుతో పాటుగా ఇటు సాహస క్రీడలపైన కూడా ఇంట్రెస్ట్ చూపించేది. నదిలో ర్యాప్టింగ్, ఇంకా కొండలెక్కడం ఇలాంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేదన్నమాట. తనకి సరిగ్గా 9 సంవత్సరాల వయసులో ఆన్లైన్ లో స్కేటింగ్ గురించి వీడియోస్ చూడడం స్టార్ట్ చేసింది. ఇక ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్దిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి బి అనిత. రాష్టంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆరోగ్య విద్యారంగంలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దేశానికి మార్గదర్శక సంస్థగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ వార్షిక స్నాతకోత్సవాలలో గవర్నర్ ఈరోజు పాల్గొని విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయం రాష్టంతో పాటు దేశంలో ఆరోగ్య సంరక్షణ అభివృద్దికి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తమ వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్దమైన నూతన వైద్య ఆరోగ్య నిపుణులను సమాజానికి అందించే కీలక ఘట్టం స్నాతకోత్సవమని తెలిపారు. వైద్య విద్యలో నాణ్యత, సేవా దృక్పథం, మానవతా విలువలను విద్యార్థులు తమ వృత్తి జీవితంలో కొనసాగించాలని గవర్నర్ పేర్కొంటూ,
1: an institution that has emerged as a beacon of excellence in health science education and a vital force in advancing health care in Andhra Pradesh and in our nation. And a convocation ceremony is one of the most cherished and solemn traditions of academic life. It is an occasion that celebrates scholarship, perseverance and achievement. More importantly, it marks the moment when a university sends forth into society a new generation of educated men and women prepared to shoulder professional responsibilities with competence and integrity.
0: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా ఎస్ఐఆర్పై గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణపై ముఖ్యమంత్రి అధికారులకు

0: దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం జరిగే సమీక్షలో రాష్టంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. పుష్కర ఘాట్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అవసరమైన ఏర్పాట్ల పురోగతిని ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చిస్తారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. పాలనలో సాంకేతికత వినియోగం, ప్రజాసేవల మెరుగుదల, వివిధ శాఖల పనితీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారని అధికారులు తెలిపారు. తప్పిపోయిన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపే కార్యక్రమంలో రాష్ట పోలీసులు విశేష ఫలితాలు సాధిస్తున్నారని హోంమంత్రి వి అనిత తెలిపారు. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 4655 మంది మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తుల కేసుల్లో ఏ ఒక్కటి కూడా అపరిష్కృతంగా మిగలకుండా రాష్ట జిల్లా స్థాయిలలో ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆర్థిక సహాయం అందించిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపట్టి పురంధేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ది నుంచి సంక్షేమ కార్యక్రమాల వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించిందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక సహాయం అందించగా, అమరావతికి రైల్వే అనుసంధానం కల్పించేందుకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం 2,245 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2025 డిసెంబర్ నాటికి 20,658 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రాష్టంలో పారిశ్రామిక అభివృద్దిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లాలోని కొండకిండాం గ్రామంలో అభివృద్ది చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కును మంత్రి నిన్న సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. అభివృద్ది ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక పార్కుల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొంటూ,
1: ఇక్కడ ఈ పార్క్ సుమారు 60 ఎకరాలు, ఇందులో ఫస్ట్ ఫేజ్ కింద ఒక 20 ఎకరాలు పార్క్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ థర్డ్ ఫేజ్ లో కూడా 35 ఎకర్స్ వరకు ఉంది. అది కూడా మేము యూడిఎల్ లో ఇవ్వడానికి కూడా, లార్జ్ ఇండస్ట్రీ ఎవరు వచ్చినా కూడా దాని కూడా కొంచెం స్ప్లాట్ చేయడం జరిగింది. ఈ పార్క్ వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఒక మంచి రేపు వచ్చే విధానం ఇక్కడ ఉంటుందని భావిస్తున్నాను. అలాగే ఇక్కడ పార్క్ లో కూడా ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఏమైనా ఉన్నాయో దానిలో కూడా ప్లాన్, చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు.
0: తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలు ఏర్పడి ఈరోజుతో 12 సంవత్సరాలు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేరువేరుగా ఏర్పడినా తెలుగువారందరూ ఒక్కటేనని అన్నారు. 2 రాష్ట్రాలు అభివృద్దిలో పరస్పరం పోటీపడి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఉభయ రాష్ట్రాలు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని, 2 రాష్ట్రాల ప్రజలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అమరావతి, హైదరాబాద్ నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా భీమవరం నుంచి ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పి రామాంజనేయులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం కొత్త బస్టాండులో ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండులోని దుకాణాలు, క్యాంటీన్, శౌచాలయాలను పరిశీలించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలు విస్తృతంగా బస్సు సేవలను వినియోగిస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్టంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని రాష్ట వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబు వెల్లడించారు. మే నెలకు సంబంధించి

జీ రాష్టంలో నికర జీఎస్టీ వసూళ్లు 3037 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని తెలిపారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 737 కోట్ల రూపాయలు అదనంగా వసూలై 16% వృద్ది నమోదు అయినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జీఎస్టీ వసూళ్ల పెరుగుదల 6% ఉండగా దక్షిణాది రాష్టాల్లో 16% వృద్దితో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రాష్టంలో విలువ ఆధారిత పనులతో పాటు ఇతర పనుల వసూళ్లు కలిపి మే నెలలో మొత్తం 4950 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చీరాల పేరాల ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి ఈరోజు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో 1889 జూన్ 2న జన్మించారు. స్కాట్లాండ్లో ఎంఏ చదువు పూర్తి చేసుకుని తిరిగి భారత్కు వచ్చిన గోపాలకృష్ణయ్య స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం చీరాల పేరాల గ్రామాలను పురపాలక సంఘాలుగా చేసినప్పుడు పన్నుల భారం అధికం అవుతుందని ప్రజలను గ్రామాలు ఖాళీ చేయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వమే మున్సిపాలిటీని రద్దు చేసింది. చీరాల పేరాల ఉద్యమ సారథిగా నిలిచిన గోపాలకృష్ణయ్య 1928 జూన్ 10వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్దిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్టంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Bharti FM 101.3.
1: రే నందు, మెల్ల ఒక పాల ప్యాకెట్ తీసుకురా.
2: సరేమా.
1: మెల్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
2: బైక్ కీస్ కనపడట్లేదు మా, ఇక్కడెక్కడో పెట్టాను.
1: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
3: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
4: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ చేస్తున్నారు కదా. 1:30 అయిపోయింది ఎగ్జాక్ట్లీ టైం చూస్తే మాత్రం. మనమైతే జాన్వీ జిందల్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో చండీగఢ్ కి చెందిన ఒక అమ్మాయి, 17 ఇయర్స్ ఏజ్ లోనే ఒక గిన్నీస్ రికార్డ్ సాధించిన అమ్మాయి. 2019లో ఫస్ట్ టైం జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. తర్వాత వైజాగ్ లో జరిగిన నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో తొలిసారిగా పథకం గెలుచుకుందన్నమాట. ఇక ఆ తర్వాత చాలా రకాల నేషనల్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడం, సిల్వర్ మెడల్స్ అని, గోల్డ్ మెడల్స్ అని, ఇలా ఎన్నో మెడల్స్ గెలుచుకుంది. ఇలా మెడల్స్ సాధిస్తూనే తను స్కేటింగ్ లో ఇప్పటి వరకు 11 గిన్నీస్ రికార్డ్స్ కూడా సాధించడమే పెద్ద విషయం అన్నమాట. అంటే తను తన 17 ఏళ్ల వయసులోనే టోటల్ గా స్కేటింగ్ లో 11 గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించి రికార్డు అయితే సృష్టించింది. మరి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అమ్మాయిగా జాన్వీ జిందల్ పేరు సంపాదించుకుంది. మరి ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్ లో ఇప్పటి వరకు ఎక్కువ గిన్నీస్ రికార్డ్స్ సాధించిన వ్యక్తి ఎవరు? క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారు. ఇక ఆయన తర్వాత ప్లేస్ లో జాన్వీ జిందల్ కూడా నిలిచిపోయి యంగ్స్టర్స్ అందరికీ కూడా ఇన్స్పైరింగ్ గా మారిపోయిందన్నమాట. సూపర్ కదా. మరి చిన్నతనంలో ఏదో 9 ఇయర్స్ ఏజ్ లో తనకి స్కేటింగ్ మీద ఇంట్రెస్ట్ రావడం ఏంటి, వాళ్ళ ఫాదరే ఆ అమ్మాయికి స్కేటింగ్ నేర్పించడం ఏంటి, నేషనల్ కాంపిటీషన్స్ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయడం ఏంటి, ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించడం ఏంటి, సూపర్ కదా. కష్టంతో పాటు లక్ అన్నీ కలిసి వచ్చేసాయి. అమ్మాయికి మాత్రం చాలా కష్టపడి మొత్తానికి తను అనుకున్నది సాధించిందనమాట. ఇలా ఎంతో మంది అమ్మాయిలకు ఇన్స్పైరింగ్ గా కూడా నిలుస్తోంది ఇది విషయం. అండ్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకొక అప్డేట్స్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ಇದ್ದಾರೋ ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ చేస్తున్నారు కదా. 1:38 ఏఎం పిఎం టైం చూస్తే మాత్రం మనమున్న ధీరా ప్రోగ్రామ్ లో చాలా మంది ఏంటంటే రిటైర్మెంట్ కి ముందే ఏవో ఒక సేవింగ్ స్కీమ్స్ అనేవి పెడుతూ ఉంటారు, సేవింగ్ స్కీమ్స్ ఫాలో అవుతూ డబ్బుని సేవ్ చేసుకుంటూ ఉంటారు కదా. అండ్ ఇంకొంతమంది అయితే రిటైర్మెంట్ తర్వాత కూడా సేవింగ్స్ స్కీమ్ మనకి యూజ్ అవ్వాలి, మనం దాచుకున్న డబ్బు రిటైర్మెంట్ తర్వాత కూడా యూజ్ అవ్వాలి అనే దాంతో చాలా రకాల స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా పెద్దవాళ్ళకి మెయిన్గా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనేది ఒకటి ఉంది కదా. సో రిటైర్మెంట్ తర్వాత ప్రత్యేకంగా వాళ్ళ కోసమే డిజైన్ చేసిన స్కీమ్ అన్నమాట ఇది. సో దీంట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఆదాయం పొందొచ్చు, ఏంటి ఇదన్నీ కూడా డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ మనకి డబ్బు సురక్షితంగా ఉంటుంది అనే ఒక నమ్మకం, అలాగే వడ్డీ రేట్స్ కూడా బాగానే ఉంటాయి. ఇక ఎఫ్డీలతో పాటుగా భారత ప్రభుత్వ హామీలున్న ఈ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటనమాట. కాబట్టి మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్లలో ఇది కూడా ఒకటి కాబట్టి చాలా మంది సీనియర్ సిటిజన్స్ కోసమే దీన్ని స్పెషల్గా డిజైన్ చేశారు. కాబట్టి ఇది కూడా చాలా యూజ్ ఉంటుంది. మెయిన్గా పదవీ విరమణ చేసిన వాళ్ళకి స్థిరమైన ఆదాయం పొందేందుకు ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మరొక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే సాండి చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బ్యూటిఫుల్ సాంగ్, ప్రేమ సినిమా నుంచి ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లో సాంగ్ అయితే విన్నేశారు కదా. 1:50 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ధీరా ప్రోగ్రామ్ లో మనమున్నాం. అయితే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ గురించి మాట్లాడుతున్నాను నేను. అయితే ఈ స్కీమ్ కి ఎలిజిబిలిటీ వచ్చేసి 60 సంవత్సరాలు అండ్ అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు దీనికి ఎలిజిబిలిటీ. దీంట్లో కనీసం 1,000 రూపాయల నుంచి 30 లక్షల వరకు కూడా పెట్టుబడి పెట్టచ్చు. ఇక ప్రెజెంట్ అయితే సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఎంతుంది, 8.2% గా ఉంది. ఇక ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీని వాళ్ళు తిరిగి మన బ్యాంక్ అకౌంట్లోకి చెల్లిస్తారు. అంటే మీరు ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేశారో దాంట్లో నుంచి 8.2% చూసుకుని సంవత్సరానికి ఎంత వస్తుందో చూసుకొని ఆ సంవత్సరం వచ్చే అమౌంట్లో నుంచి 3 నెలలకు ఒకసారి వడ్డీని చెల్లిస్తారనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు 10 లక్షలు కనుక ఈ సీనియర్ సిటిజన్స్ స్కీమ్లో పెట్టుబడి పెట్టారనుకోండి, సంవత్సరానికి 10 లక్షలు అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది, 82,000 వస్తాయి 8.2%గా క్యాల్కులేట్ చేస్తే. ఈ 82,000లో 3 నెలలకు ఒకసారి మనకు అందిస్తారు, అంటే 3 నెలలకు ఒకసారి 20,500 రూపాయలు లభిస్తుందన్నమాట మనకు వచ్చేది. సో దీని కాలపరిమితి వచ్చేసి 5 సంవత్సరాలు. ఇక గడువు పూర్తయిన తర్వాత కూడా మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాలు లాకిన్ అయితే ఉంటుంది. మధ్యలో నేను అకౌంట్ క్లోజ్ చేసేస్తాను, నాకు వద్దు అని అనుకోవడానికి లేదు. సో 5 సంవత్సరాల పాటు ఖచ్చితంగా దీన్ని కొనసాగించాలి. ముందుగానే అకౌంట్ క్లోజ్ చేసామనుకోండి జరిమానా అయితే కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వడ్డీ మీద సంవత్సరానికి 1.5 లాక్స్ వరకు కూడా ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. మీకు సంవత్సరానికి 1.5 లాక్ వచ్చిందనుకోండి, సో మీకు ట్యాక్స్ ఏమీ పడదు. అంతకంటే ఎక్కువ అయితే మాత్రం రూల్స్ ప్రకారంగా మీకు కొంత ట్యాక్స్ కూడా పడితే అవకాశాలు ఉంటాయి. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ మీరు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుని ఈ స్కీమ్ గురించి అండ్

ఎంత మనీ మీకు నచ్చినంత అమౌంట్ని డిపాజిట్ చేసుకొని 3 మంత్స్కి ఒకసారి వడ్డీ రూపంలో ఈ నగదుని తీసుకోవచ్చు అనమాట. ఇక ప్రభుత్వంతో లింక్ అయిన స్కీమ్ కాబట్టి చాలా సేఫ్గానే ఉంటుంది మన అమౌంట్ అంతా కూడా, సో ఎక్కడికి వెళ్ళదు కాబట్టి సీనియర్ సిటిజన్స్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి దీని గురించి పూర్తిగా అవేర్నెస్తో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏంటి అని డీటెయిల్స్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అది విషయం. అండ్ ఇక 153 అయిపోయింది కదా, నెక్స్ట్ మీకోసం అయితే ఏటో వెళ్ళిపోయింది మనసు నుంచి డైరెక్ట్గా మన ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్లో స్వయంగా ఆయనే పాడిన పాట మీకోసం ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

0: చిట్టుగా.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది. ఓ పాట.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్.
5: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈస్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ వల్స విలియమ్స్ విత్ మిడ్ డే న్యూస్. The headlines. President Draupadi Murmu addresses tribal beneficiaries of scholarship schemes at Rashtrapati Bhavan, emphasizes social, economic and educational progress of all sections of society for true development. Government notifies Immigration and Foreigners Amendment Rules 2026 with key changes in registration timelines and the appeals mechanism. Chief Justice of India Justice Suryakant administers oath of office to 5 new judges of the Supreme Court. Orange alert issued for thunder squall conditions in Rajasthan, Gujarat, West Madhya Pradesh, Odisha and coastal Andhra Pradesh today. And in women's cricket, third and final T20 international between India and hosts England to be played in Taunton tonight. President Draupadi Murmu has said that education is a powerful means of empowerment as it enables individuals to become self-reliant, aware and capable. Addressing the tribal beneficiaries of scholarship schemes in New Delhi today, the President said true development can only be achieved when all sections of society progress socially, economically and educationally.
6: युवा हमारे राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य के प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तब सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण होगा.
5: The President highlighted that the government scholarship schemes have transformed the lives of tribals by enabling access to higher education and new opportunities. President Murmu emphasized that India has no shortage of talent and stressed on the need to identify, nurture and provide the right platform for it to flourish.
6: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को आगे बढ़ाने के लिए अनेक योजनाओं के माध्यम से निरंतर प्रयास कर रहे हैं. छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है. ये उन युवाओं के जीवन में नई संभावनाओं का द्वार खोलती है जिनमें प्रतिभा तो होती ही है परंतु

ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ వన్స్ అగైన్ అందరికి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 2:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఎగ్జాక్ట్ 2:30 తర్వాత నుంచి మనం సందర్శ నది గేమ్ షో అయితే స్టార్ట్ చేసేద్దామా. ఇక 2:30 నుంచి సందర్శ నదిలో ఈ రోజు నేను మిమ్మల్ని చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడగడానికి రెడీగా ఉన్నాను. మరి ఇంకెందుకు లేట్, ఇంకొక సాంగ్ తర్వాత క్వశ్చన్స్ అడిగేసి మీ ఆన్సర్స్ ఏంటో కూడా నేను అన్ని అనౌన్స్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు తెలుసు కదా నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎలా పంపించాలో. సో ఫోన్ నెంబర్ 08662438114 నెంబర్కి మీ పేరు ఊరు టైప్ చేసి మీ ఆన్సర్ని టైప్ చేసి పంపించేయచ్చు వాట్సాప్ నెంబర్కి. సో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బాద్షా సినిమా నుంచి ఒక సాంగ్ విందాం, తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఇవాళ మన షోలో విందురు గారి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎస్, వెల్కమ్ టు సందడే సందడి. సో 2:33 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెచ్ పై వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఒకటి ఇస్తారనమాట. సో మీరు నేను అడిగే క్వశ్చన్ కి ఒక 2 బ్లాంక్స్ ఉంటాయి. ఆ 2 బ్లాంక్స్ లో ఒకే పదం వస్తుంది, అది ఏ పదం అనేది మీరు

గెస్ చేసి నాకు పంపించాలి, ఓకేనా? సో ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, డాష్ నా పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని డాష్ రూపాయలు అడిగింది. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, డాష్ నా పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని డాష్ రూపాయలు అడిగింది. సో ఈ రెండు బ్లాంక్స్లో ఒకే పదం వస్తుంది, అది ఏంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని 8662488114 నెంబర్కి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ആർടി എഫ് എം 101.3.
1: మీనతే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. ఒక్కడో సినిమా నుంచి గుణశేఖర్ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా కదా. మరి ఈ రోజు గుణశేఖర్ గారి పుట్టినరోజు. మరి గుణశేఖర్ గారు వరుసగా మహేష్ బాబు గారితో అయితే 3 సినిమాలు చేశారు. ఇప్పుడు మనం విన్న పాట ఒక్కడు, తర్వాత అర్జున్, తర్వాత సైనికుడు. ఇంకా మనకు చాలా సినిమాలు తెలుసు, వరుడు మూవీ, శాకుంతలం, తర్వాత రుద్రమదేవి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తో, డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ తో మనల్ని అలరించిన డైరెక్టర్ గుణశేఖర్ గారు బర్త్డే అనమాట ఇవాళ. అండ్ ఇంకా మరిన్ని ఫిల్మ్స్ ఆయన నుంచి రావాలి, సక్సెస్ఫుల్ గా ఆయన కెరీర్ కొనసాగాలని కోరుకుందాం. ఇంకా మన క్వశ్చన్ లోకి వచ్చేస్తే, సందరి సందరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే తేజు. ఒక క్వశ్చన్ అయితే అడిగానండి, కొంతమంది అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మొత్తానికి. ఆన్సర్స్ ఏమేం రకరకాల ఆన్సర్స్ వస్తున్నాయి. కరెక్ట్ ఆన్సర్ మాత్రం ఇప్పటి వరకు నేను అడిగిన క్వశ్చన్ కి వివరంగా పంపించింది కరెక్ట్ గా భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. సూపర్బ్ అసలు, ఫస్ట్ మీరే మెసేజ్ పెట్టారు కరెక్ట్ గా. తర్వాత ఇంకా చాలా మంది పంపించారు చదివే లోపు, ఇంకొకసారి మీకోసం క్వశ్చన్ రిపీట్ చేస్తాను సరేనా. దాని తర్వాత ఒక సాంగ్ విందాం, తర్వాత ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తా. ఇక క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వింటే ఈజీగా అర్థమైపోతుంది. డాష్న పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని డాష్ రూపాయలు అడిగింది. అడిగింది అనగానే మీకు ఒక ఆలోచన వచ్చేయాలి ఇప్పటికి. సో డాష్న పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని డాష్ రూపాయలు అడిగింది. ఎన్ని రూపాయలు అడిగారు, ఏంటి, ఒక బుక్ కొనుక్కోవడానికి వాళ్ళ ఫాదర్ని ఎన్ని రూపాయలు అడగడం జరిగింది. సో అండ్ ఫస్ట్ బ్లాంక్ లో డాష్ నా అన్నాను. సో ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేసి పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

2:46 అయిపోయింది క్లాక్లో టైం చూస్తే. మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మీరు ఫ్రమ్ ద మూవీ రాజా సాబ్. ఇక నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను కదా, డాష్ నా పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని డాష్ రూపాయలు అడిగింది. ఈ 2 blanks లో ఒకే పదం వస్తుంది, అది ఏ పదం అయి ఉంటుంది? మీరు గెస్ చేసి నాకు వాట్సాప్ చేసేయండి మీ ఆన్సర్స్ ని అన్నాను కదా. ఇక ఫస్ట్ మెసేజ్ మనకి భాస్కర్ గారు అయితే పంపించారు, ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ భాస్కర్ గారు ఫ్రమ్ పెట్టిన కరెక్ట్ ఆన్సర్. తర్వాత మోహన్ రెడ్డి గారు పటమటి నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. అక్కరపాక నుంచి రమా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అని మాత్రమే మెసేజ్ పెట్టారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు, ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. రాధా గారు మంగళగిరి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం పంపించారు, ఆన్సర్ అయితే రాంగ్ అండి. తర్వాత అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ డబ్బులు అని పెట్టారు, అదే ఎంత ఎంత మనీ అడిగారు అనేది కదా నాకు కావాల్సింది, మీరు డబ్బులు అని పెట్టారు. ఎవరంటే మెసేజ్ చేసింది మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి అనమాట. ఇక శుభ మధ్యాహ్నం సందర్శనరికి స్వాగతం అంటూ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి ఆదిలాబాద్ నుంచి జి పూర్ణచంద్రరావు గారు శైలజ గారు పంపించారు ఆన్సర్, కూతురు అంటున్నారు. ఓకే, కూతురు ఓర్ కొడుకు ఎవరైనా సరే, బట్ ఎంత అమౌంట్ అడిగారు అండ్ ఆ 2 blanks లో ఒకే పదం ఫిల్ చేయాలి అన్నాను, అది ఎలా ఫిల్ చేయగలుగుతారు? సో ఎగ్జాక్ట్లీ ఆన్సర్ అయితే పెట్టలేదు మీరు. ఇక కర్నూల్ ముజఫర్ నగర్ నుంచి రామ కార్తిక అండ్ మదన్ కుమార్ వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర అనురాధ పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అని మాత్రమే పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు ఆన్సర్ రాంగ్ ఆన్సర్. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. యుగానికి ఒకడు ఫ్రమ్ డోన్ అంట.

ఓకే, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రామళ్లకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి అంటూ అంకయ్య గారు మెసేజ్ పంపించారు, బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి. ఆన్సర్ బట్ రాంగ్ అండి. రాంగ్ ఆన్సర్తో పేర్లవండపల్లి మనోజ్ కుమార్ భువన బుజ్జి అమరావతి నుంచి పంపించారు, బట్ ఆన్సర్ రాంగ్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్. దొడ్డదేవరపాట నుంచి మెసేజ్ జమలయ్య గారు పంపించారు. సో జమలయ్య గారు దొడ్డదేవరపాటి నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, ఆన్సర్ కానీ రాంగ్ అండి. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి దమ్మోజు వాళ్ళ కృష్ణమ్మ గారు పంపించారండి, ఆన్సర్ కరెక్ట్గా. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రాంగ్ ఆన్సర్. నోట్బుక్ కొనుక్కోవాలని తండ్రిని 100 రూపాయలు అడిగింది అని అంటున్నారు, కానీ ఇందులో నేను అడిగిన బ్లాంక్స్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎక్కడ ఫిల్ చేశారు మీరు, పెట్టలేదు కదా. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆకివేటి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణరావు గారు పెట్టిన మెసేజ్ అనమాట ఇది. సో ఆన్సర్ అయితే కాదు ఇది. ఇక నెక్స్ట్ మెసేజ్ కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల మెసేజ్ పంపించారు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ తన పుస్తకం కొనుక్కోవాలని తన తండ్రిని అడిగిందండి అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు. ఓకే, ఎవరు పుస్తకం కొనుక్కోవాలని 80 రూపాయలు అడగడం జరిగింది. సో నేను అడిగిన 2 బ్లాంక్స్ అయితే ఆన్సర్ రాలేదు. నెక్స్ట్ సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, కరెక్ట్ ఆన్సర్. మోహన్ రెడ్డి గారు పటమట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి శంకర్ గారు మెసేజ్ పంపించారు, ఆన్సర్ ఏంటో అర్థం కాలేదు అసలు అది. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్తో మనకి వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించారు మచిలీపట్నం నుంచి. ఇక కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప, కరెక్ట్ ఆన్సర్. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి జరుపతుల బుచ్చయ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ అండి. కాకాని నుంచి పద్మశేఖర్ చంద్ర నవ్య, కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ, కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. సో ఇంకా కొంతమంది మెసేజ్లు టైపింగ్ అనమాట. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇక ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తాను. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే గారు అంటూ కొదుమూరు వీరేష్ గారు ఊర్మిళ గారు మెసేజ్ పంపించారు, బట్ ఆన్సర్ అయితే రాలేదు. ఇంతకీ డాష్న పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని ₹100 అడిగింది అంటే వందన. సో డాష్న అన్నాను కదా నేను, వందన ఇస్ ద ఆన్సర్. వందన పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని 100 రూపాయలు అడిగింది. సో ఈ 2 బ్లాంక్స్లో ఒకే పదం రావాలి అంటే అర్థం 100 అని పెట్టచ్చు, అదే మ్యాటర్. సో కొంతమంది కరెక్ట్గా పంపించారు, కానీ కొంతమంది రాంగ్గా వచ్చేసే 10 రూపాయలని 4 రూపాయలు 7 రూపాయలు ఇలా పెట్టారు. నెక్స్ట్ సిండికేట్ నగర్ పెద్దమగుడి దగ్గర నుంచి వేణు అండ్ అను గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్ వందన అని చెప్పేసి. సూపర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం.

సో నెక్స్ట్ క్వశ్చన్ ఇవాల్టి మన సందరేశ నటిలో ఏంటంటే, ఎంత కదిలించినా మాట్లాడదు కానీ మన మాటలన్నింటినీ వింటుంది, అది ఏంటి? సో ఎంత కదిలించినా మాట్లాడదు కానీ మన మాటలన్నింటినీ వింటుంది, అది ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు సందరే సందరి. మరి ఇక వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662438114కి స్టేట్ యూన్.

0: विविध भारती एफएम 101.3।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రే నందు, మెల్లగా పాల ప్యాకెట్ తీసుకురా.
4: సరేమా.
3: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
4: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
3: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
5: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈ నెల 21వ తేదీన రాజధాని అమరావతిలో 25,000 మందితో యోగా డే నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతి రాజధాని ప్రాంత రైతులు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను ఆలకించిన జగన్మోహన్ రెడ్డి వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమృత కృష్ణ వాటర్ ప్లాంట్ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు శాఖలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఘంటసాల మండలం కొత్తపల్లి గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 381 మంది రైతులకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట ప్రభుత్వం రాజముద్రతో పాస్ బుక్స్ పంపిణీ చేయడం రైతులకు భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాలలో భాగంగా మచిలీపట్నం నగరంలోని మేజర్ మైనర్ డ్రైన్ల పూడికతీత పనుల కార్యక్రమంని మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి కుబియా నాయక్ ఈరోజు ప్రారంభించారు. తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహిత కుమార్తెలు కూడా కారుణ్య ఉద్యోగాల నియామకాలకు అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైవాహిక స్థితిని ఆధారంగా చేసుకుని హక్కులను నిరాకరించలేమని ధర్మాసనం పేర్కొంది. జూన్4 నుంచి 12 వరకు వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పనితీరు మేనిఫెస్టో అమలు తీరుపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్య రక్షణ కోసం ఈ సైకిళ్ల వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ పిలుపునిచ్చారు. జలధార జలహారతి కార్యక్రమం కింద చెరువుల్లోని నీటి ప్రవాహం పంపి లక్ష్యంగా కాలువలు శుభ్రపరిచే పనులు వేగవంతం చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి రాష్టీయ బాల పురస్కార్ అవార్డుల కోసం బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది ధైర్యం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, విజ్ఞానం, సాంకేతికత ఇలా 6 రంగాల్లో ప్రతిభ ఉన్న బాలబాలికలు వచ్చే నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ SEN 07 2025 విభాగంలో CBT 1 పరీక్షా తేదీల్లో మార్పు చేస్తూ జూన్ 13 నుంచి 20 వరకు వరుసగా పరీక్షలు జరగనున్నాయని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ ఒక ప్రకటన విడుదల చేసింది. టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ సెరీనా విలియమ్స్ దాదాపు 4 విరామం తర్వాత మళ్లీ టెన్నిస్ ఆడనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా

0: వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
2: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
3: అమ్మా ఇంకా పడుకోలేదా?
4: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
3: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
2: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి, మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: T20 international of the series between India and England will be played at Taunton in England tonight. The match will begin at 11 p.m. IST. The series is level with India winning the first match in Chelmsford by 38 runs and England levelling the series with a 26-run victory in Bristol. Benchmark domestic equity indices were trading with gains during the last hour of trade today. The Sensex added 253 points to 74,520, while the Nifty rose 69 points to 23,451 when reports last came in. And with that, we end this news bulletin.
1: So first, Madam Telsko also in the tape recorder. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద జానకి రాజు గారు పంపించారనమాట. ఇవి ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్ అయితే. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్లే ముందు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్.
2: వాణి, నేను లోపలికి వెళ్తూ ఉంటా, నువ్వు స్కూటీ పార్క్ చేసి వచ్చేసాయి.
3: ఓకే.
2: ఈ ఏంటి అంత త్వరగా వచ్చావు, ఎక్కడ పార్క్ చేసావు?
3: అదిగో వైషు, అక్కడే పార్క్ చేసా.
2: ఎండలో పార్క్ చేయడం వల్ల ఫ్యూయల్ త్వరగా ఆవిరైపోతుంది, అలానే వెహికల్ కూడా కాలిపోయిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. వెళ్లి నీళ్ళలో పార్క్ చేసిరా, సో దట్ ఫ్యూయల్ ని అలానే వెహికల్ ని రెండింటిని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలతో ఫ్యూయల్ ని సేవ్ చేద్దాం, ఫ్యూచర్ జనరేషన్స్ కి అందిద్దాం.
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
5: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
6: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
7: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3:16 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు అండ్ ఇక ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వేస్తాను ఇప్పుడు మీకు సందేశ నదిలో. నెక్స్ట్ ఇందాక క్వశ్చన్ కి ఇంకొంతమంది టేప్ రికార్డర్ అని చెప్పేసి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు అయితే పంపించారు కరెక్ట్ గా. తర్వాత తెలియదండి అంటూ మనోజ్ గారు పేరవండ్ల పల్లి నుంచి పంపించారు. సో టేప్ రికార్డర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, నెక్స్ట్ ఒక శాస్త్రం పేరు చెప్తాను, మీరు దాన్ని ఏది అధ్యయనం చేస్తే ఆ శాస్త్రం పేరు వస్తుందో మీరు ఆన్సర్ పంపించాలి, సరేనా? టాక్సికాలజీ అంటారు ఒక శాస్త్రం పేరు, టాక్సికాలజీ. అయితే దేన్ని అధ్యయనం చేస్తే ఈ టాక్సికాలజీ అనే పేరుతో పిలుస్తారు? సో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ ని 8662438114 నెంబర్కి. టాక్సికాలజీ అనే అధ్యయనం చేస్తే ఒక శాస్త్రం అనమాట ఇది, టాక్సికాలజీ అనేది. అయితే దేన్ని అధ్యయనం చేస్తే టాక్సికాలజీ అని పిలుస్తారు? మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. చక్కగా మీ ఆన్సర్స్ ని తెలుగులో పంపించవలసిందిగా కోరుచున్నాము. ఓకేనా, సో దేన్ని అధ్యయనం చేస్తే టాక్సికాలజీ అని పిలుస్తారు?
1: బ్రదర్ అప్పమ్మ, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

You're listening to Vivid Bharati FM 101.3. This is your RJ Teju. And manu nam sandresnadi program lo 3:26 ayipindi clock lo time chuse and ika manamaithe vinesam na sami ranga cinema nunchi oka fast beat anamata. Ika nenu adigina question entante toxicology ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే టాక్సికాలజీ అని పిలుస్తారు? సో చాలా ఈజీ ఆన్సర్ అనమాట. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవట మండలం నుంచి పంపించారు, కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీనగర్ నుంచి పంపించారు, రసాయన శాస్త్రం అంటున్నారు కానీ కాదండి. ఇక తత్వశాస్త్రాన్ని పిలిస్తే టాక్సికాలజీ అంటారంట కానీ కాదు. ఎవరు పంపించారంటే ఈ మెసేజ్ ని? ఆకిపిటి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు గారు. సాంబశివరావు గారు పంపించారు వేటపాలెం నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. స్టడీ ఆఫ్ సంథింగ్, ఓకే కరెక్ట్ ఆన్సర్. తో ఆశా శ్రీనివాస్ గారు పంపించారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక కరెక్ట్ ఆన్సర్తో దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కర్నూలు నుంచి. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. తర్వాత చిలుకు నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష, గాంధీజీ, గంగా పంపించారు కానీ, అండ్ దేవసేన. ఓకే కీటకాన్ని అధ్యయనం చేసే శాస్త్రం అంటున్నారు కానీ కాదు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి చప్పలరాజు గారు పంపించారు, కాదండి రాంగ్ ఆన్సర్. కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్, మణిదీప ఆన్సర్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. గోర్లఖాన్దొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు, సుమలత పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జయం భాష ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. నెక్స్ట్ మెసేజ్ గూడూరు చవటపల్లెం నుంచి సుకుమార్, తేజశ్రీ, అమూల్య అండ్ అఖిల పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కమతపు వెంకటలక్ష్మిరెడ్డి ఫ్రమ్ భీమునిపాడు, కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఫ్రమ్ ఉయ్యూరు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కుసుమ గారు అంబరెట్ నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆధోని నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ గారు రెడ్డిగూడెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. లలిత, మురళి, భాను కామకూరు తిరుపతి జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. వరప్రసాద్ గౌడ్ రాజేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎర్రగూడూరు విలేజ్ నుంచి పంపించారు, బట్ ఆన్సర్ అయితే అర్థం కాలేదు కూడా, స్పెల్లింగ్ అర్థం కాల. ఓకే నెక్స్ట్ ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్ సామల రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారనమాట ఆన్సర్ కరెక్ట్గా.

తర్వాత జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీనగర్ నుంచి పంపించారండి, మదనపల్లె టౌన్ అన్నమయ్య జిల్లా అంటూ. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి గారు ఫ్రమ్ వడియంపేట, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి పూర్ణచంద్రరావు గారు, శైలజ గారు పంపించారు కరెక్ట్గా. తర్వాత హైదరాబాద్ నుంచి హెచ్ఎంటి స్వర్ణపురి దుర్గా నిత్యశ్రీ పంపించారు ఆన్సర్. అయితే బయాలజీ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య ఫ్రమ్ దస్తగిరి సంధ్య, ఓకే, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ అనురాధ గారు, మదన్ కుమార్, రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్ కర్నూలు ముజఫర్నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. డివిఎస్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నా దమ్మోజు వెంకటాచారి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఇక తీపనూరు విలేజ్ నెల్లూరు డిస్టిక్ట్ నుంచి అనుపమ అండ్ స్వీటి అంకయ్య పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మై నేమ్ ఇస్ జాన్, ఐఎమ్ ఫ్రమ్ కలిదిండి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదండ, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, ఆన్సర్ అయితే పంపించలేదు, రాంగ్ అండి. గోల్నపల్లి గ్రామం నుంచి బలిగొండ మండలం నుంచి ఈదనూరి లక్ష్మయ్య జంగమ్మ, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్, అంబిక, ప్రేమసాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. మల్లాంబి కర్నూలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పెట్టారు. తర్వాత తరాలపల్లి గ్రామం నుంచి జరుపతుల బుచ్చయ్య గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా. ఇప్పుడు ఇక ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, విష పదార్థాలని అధ్యయనం చేసే శాస్త్రాన్ని టాక్సికాలజీ అంటారు. సో వినారు కదా, విష పదార్థాలని అధ్యయనం చేసే శాస్త్రం అన్నమాట. ఇది ఆన్సర్ అయితే. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు

ఎస్, ఇప్పుడు ఒక డైలాగ్ అడుగుతాను, అది ఏ ఫిల్మ్ అనేది మీరు చెప్పాలి, అండ్ ఫిల్మ్ డైరెక్టర్ పేరు కూడా చెప్పాలి. ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ఈ డైలాగ్ ఏ మూవీలోది అండ్ మూవీ డైరెక్టర్ ఎవరు? విన్నారు కదా, ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ఈ డైలాగ్ ఏ మూవీలోది అండ్ డైరెక్టర్ ఎవరు? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని 8662438114 నెంబర్కి. స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజో. ఇక 3:41 అయిపోయిందన్నమాట. సో మనమైతే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ నాన్నకు ప్రేమతో సినిమా నుంచి అయితే వినేశాం కదా. నెక్స్ట్ అయితే నేను మిమ్మల్ని ఒక డైలాగ్ అయితే అడిగాను, అది ఏ సినిమా అని చెప్పేసి అడిగాను, అండ్ డైరెక్టర్ ఎవరు అని కూడా అడిగాను. ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ఈ సినిమా నిండా పంచ్ డైలాగ్స్ బోల్డ్ ఉంటాయండి. సో చాలా ఎక్కువగా ఉంటాయి డైలాగ్స్ అన్ని కూడా. మరి ఇంతకీ ఈ డైలాగ్ ఏ సినిమా అండ్ అలాగే ఆ డైరెక్టర్ ఎవరు అంటే మన వాళ్ళు ఎవరెవరు పంపించారో చూసేద్దామా. నాకైతే దగ్గర దగ్గర 41 మెసేజెస్ అయితే వచ్చాయి, చదివేస్తాను. కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మల్లాంబి కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. దుర్గా నిత్యశ్రీ హెచ్ఎండి స్వర్ణపురి హైదరాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. ప్రీవియస్ క్వశ్చన్కి విషశాస్త్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో దాసిరిపాలెం నుంచి గుంటూరు జిల్లా పోల్ శివదాసిరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు. కాళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్కి ఇది. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. ఇక త్రిబులార్ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. తీపనూరు విలేజ్ నెల్లూరు డిస్టిక్ నుంచి అనుపమ స్వీటీ అంకయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. గోలకాందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, సుమలత గారు, కరెక్ట్ ఆన్సర్. కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగొండ్ల మండలం నుంచి బైలిప్పల గ్రామం నుంచి జూట్ల గోపాల ఆన్సర్ పంపించారా లేదు, ఆన్సర్ తెలియదు అన్నారు. ఎంత సిన్సియర్గా ఆన్సర్ తెలియదన్నారండి, సూపర్ అసలు. ఓకే, నేను ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను కాసేపట్లో. ఇక రాంగ్ ఆన్సర్తో కర్నూలు నుంచి, ముజఫర్నగర్ నుంచి అనురాధ గారు, మదన్ కుమార్, రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర మెసేజ్ పంపించారు. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు. తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత పాలం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు, కరెక్ట్ ఆన్సర్. గోల్లపల్లి గ్రామం నుంచి వలగొండ నుంచి ఈదనూరి లక్ష్మయ్య జంగమ్మ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి జి పూర్ణచంద్రరావు గారు, శైలజ గారు పంపించారు. సినిమా పేరైతే రాంగ్ అండి. ఇక కరెక్ట్ ఆన్సర్తో తేజశ్రీ, అమూల్య, సుకుమార్, అఖిల, చవటపాల్యం.

గూడూరు నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ దమ్మోజు వెంకటాచారి గారు. రాంగ్ ఆన్సర్ అండి. త్రినాథరావు పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత శంకరపల్లి విలేజ్ రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నువ్వు నాకు నచ్చవు సినిమా అండి అంటూ ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. ఇంతకీ మీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదుగా. జాన్ గారు ఓకే కలదిండి నుంచి పంపించారు బట్ రాంగ్ అండి. కడప జిల్లా ముద్దునూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి నిఖిల్ మణిదీప మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. బిజిలీ వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు వీరభద్ర అండ్ బిజిలీ వెంకటేష్ శ్యామల కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు. జై చిరంజీవ సినిమాలో అనుకుంటున్నాను అంటున్నారు కానీ కాదు. సునిష్క మణి పద్మశ్రీ గారు పంపించారు ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. జాబ భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. దీపిక ఫ్రమ్ మూవింగ్ కార్ ఆన్సర్ అయితే రాంగ్ అండి. డైరెక్టర్ అయితే కరెక్ట్గా రెస్ట్ చేశారు కానీ ఆన్సర్ సినిమా పేరు అయితే రాంగ్. మై నేమ్ ఈజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్. పాతింటి ఎల్లప్ప గారు జయమ్మ గారు రమేష్ బాబు గారు సుమలత గారు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ సుమలత సంతోష నిత్య సంతోషిని. గోళ్ల శ్రీనివాస్ వర్మ కోదాడ నుంచి పంపించారు నీ ప్రేమకై అంటున్నారు కానీ రాంగ్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి గారు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే జూలై ఫిలిం అనమాట. ఓకేనా, ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ఈ డైలాగ్ ఏ మూవీలోది? మిమ్మల్ని ఎంత కష్టమైన డైలాగ్స్ అడిగినా, ట్యాగ్ లైన్స్ అడిగినా, ఎలాంటివి అడిగినా మాత్రం కరెక్ట్గా ఏముంది, గూగుల్ తల్లిని అడిగేస్తున్నాము ఆన్సర్ చెప్పేస్తున్నాము అని మీరే కూడా మీరే చెప్పేస్తున్నారు. సో ఎంత టఫ్ అడిగినా ఈజీగా ఆన్సర్స్ అయితే చేసేస్తున్నారు. సో జూలై ఫిలిం అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఆ పాట జాగ్రత్తగా వింటే అందులో ఒక కమీడియన్ వాయిస్ వస్తుంది. ఆ కమీడియన్ ఎవరు? మీరు గెస్ట్ చేయాల్సిన క్వశ్చన్ అదేనమాట. నెక్స్ట్ నేను ప్లే చేయబోయే పాటలో ఒక కమీడియన్ వాయిస్ వస్తుంది. ఆ పాటలో ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు మానిపించడం కోసం మిగతా కుర్రాళ్ళందరూ పాట పాడి వినిపిస్తూ ఉంటారు. ఈ కమీడియన్ వచ్చేసి మళ్ళీ ఆ అబ్బాయి ఏడవడానికి, అంటే ఆ అబ్బాయి ఏడవడానికి మళ్ళీ ట్రై చేస్తాడు, అంటే ఆ మాటల వల్ల మళ్ళీ అబ్బాయి ఏడుస్తాడు. సో మీకు ఆ సాంగ్ వింటే అర్థమైపోతుంది. ఓకేనా, సో ఈ పాటలో మీకు వినిపించే ఆ కమీడియన్ వాయిస్ ఎవరిదో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ని. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: అంటాడు గాని రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, కుక్కని కొట్టాడు కొడతాడు.
1: అసలు నిన్ను ఎవడరా మాట్లాడమంది
0: సార్? ఇప్పుడు
2: నోరు మూసి పక్కన లాక్కి వెళ్ళిపోతాడు.
1: నోరు ఇప్పని
3: అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకముల అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.
4: రారాజు సోదరులు 100 ఆ పాండవులు.

0: క్లైమాక్స్ లా ఫైటింగ్ చురు అయింది. భీముడు గద తీసిండు పిచ్చిండు, దుర్యోధనుడు పోయి గద తీసిండు పిచ్చిండు, ఎవ్వడి తొడలు అల్లాలు కొట్టుకున్నారు. ఆడు కొట్టిండు, ఈడు కొట్టిండు, ఆడు కొట్టిండు, ఈడు కొట్టిండు, తలక మీద కొట్టిండు, కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టిండు, తలక మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతుంది, భీముని చేతుల కుక్క సావు దచ్చిడు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా.
2: అయితే ఎట్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు సార్, నువ్వు చెప్పు. అవనే రే శ్రీశైలం మధ్యలో వచ్చాడు కాదు, కానీ నువ్వు చెప్పరా సాలి.
0: అరే రే రే రే, చిన్న పోరంకి కథ చెప్ప నీకు వస్తలేదు. ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రి.

0: ఏమైందో ఎరికెనా? మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసి గంతి. బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
1: అదే ఎలా మారింది?
0: ఎన్నిసార్లు చెప్తారు భయ్, కాపు పాఠం ఫోటోలు మారిపోయింది.
1: చెప్తావా లేదా?
0: చెప్పా.
1: చెప్తావా లేదా?
2: చెప్పా.
0: నీ దండం పెడతా. చెప్పా.
2: చెప్పా.
0: కొడతారా? అందరు కొడతారా?
1: డౌటా?
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ చేతులలో నేను దావు నీకు కుక్క లెక్క మారింది భయ్.

0: भारती एफएम 101.3।
1: ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ చిత్రం సినిమా నుంచి సాంగ్ విని చక్కగా నవ్వుకొని ఉండుంటారు కదా. సో నిజంగా ఆ పాట అప్పట్లో సూపర్ అసలు చాలా ట్రెండ్ అట్లా ఆ టైంలో అయితే మాత్రం. మరి ఈ పాటలో కనిపించిన ఆ యాక్టర్ ఆ వాయిస్ ఎవరిది, ఆ కమెడియన్ వాయిస్ ఎవరిది అని అడిగాను కదా. మరి ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరెవరు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్. ఇక మీరందరూ కరెక్ట్ గానే పంపించారు కాబట్టి ఓన్లీ నేమ్స్ చదివేస్తానబ్బా. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ వచ్చింది కానీ ఊరు పేరు మెన్షన్ చేయలేదు. కుర్నూతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి, అన్నపయ్య జిల్లా నుంచి పంపించారు. తర్వాత గొల్లాపూర్ నుంచి సోని గారు పంపించారు, కనగారావు గారు ఫ్రం పెడన, భాస్కర్ గారు ఫ్రం పెడన, దస్తగిరి సంధ్య ఫ్రం రొద్దుటూరు కడప జిల్లా, తులిమిల్లి రవి గారు సూరంపల్లి గ్రామం గన్నవరం నుంచి పంపించారు, సామశివరావు గారు ఫ్రం వేటపాలెం, చెరుకుపల్లి నుంచి భాస్కర్ గారు, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, తర్వాత రామకార్తిక వెన్నెలవల్లి అనురాధ మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర గారు ముజఫర్నగర్ నుంచి పంపించారు, కర్నూల్ పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, తర్వాత కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి సుభాన్ అండ్ రషీదా బేగం సుమయ్య, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ అండ్ అచ్యుత్, చిలుక నారాయణ గారు అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, రాజోల నుంచి జయన్న గారు, కుసుమ గారు ఫ్రం అంబటినగర్, కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రం కోదాడ, మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహమాన జైనుద్దీన్ ఫ్రం ఉమ్మిడ, గద్వాల్ జిల్లా నుంచి వీరు గారు, తిరుపతి నుంచి దేవసేన, ఓకే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు, ఆధ్యా అండ్ అభి ఫ్రం హైదరాబాద్, భాషా ఫ్యామిలీ జయం భాషా ఫ్యామిలీ ఫ్రం కర్నూల్,

ఈదనూరి లక్ష్మయ్య గారు, జంగమ్మ గారు, గోల్నపల్లి గ్రామం మలిగొండ నుంచి, గూడూరు చవటపాలెం నుంచి సుకుమార్, తేజశ్రీ, అమూల్య అండ్ అఖిల, వెన్యా ఫ్రమ్ విజయవాడ, తీపునూరు విలేజ్ నెల్లూరు డిస్టిక్ నుంచి అను, స్వీటీ అండ్ అను అండ్ స్వీటీ, ఓకే, రాజుగారు ఏలూరు నుంచి, తిమ్మరెడ్డి సారీ తిరుపతమ్మ, గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుంచి పోలు శివదాసిరెడ్డి, తిరుపతమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. తర్వాత ఎంఎంఎస్ నివాస్ గారు శుభ సాయంత్రం అంటూ నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు ఆన్సర్. తర్వాత జాప భూమేశ్వర్ గారు ఫ్రమ్ అండ్ భూలక్ష్మి గారు ఫ్రమ్ వెల్లుల్ల, శ్రీనివాస్ వర్మ గారు ఫ్రమ్ బెంగళూరు. తర్వాత ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి అనమాట. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్ అండ్ హేమ, సుధా ఫ్రమ్ కొత్తగూడెం, తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కడప కృష్ణ అండ్ సంతోష, ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు ఆమదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా, మైదుకూరు నుంచి జాఫర్, కొల్లిపార నుంచి వివి లక్ష్మి గారు, సునిష్క మణి, పద్మశ్రీ గారు. తర్వాత దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. జీవ భౌతిక కారకాల యొక్క ప్రతికూల, ఇదేంటండి, నేను ఏ క్వశ్చన్ అడిగాను మీరు ఏం చెప్తున్నారు, శాస్త్రీయ అధ్యయనం అని ఎప్పుడో నేను థర్డ్ క్వశ్చన్ అడిగిన దానికి ఇప్పుడు ఏదో ఆన్సర్ పంపించారు, కానీ అది రాంగ్ అండి. ఇంతకు మీ పేరు ఎక్కడ? అక్కరపాక నుంచి రమా గారు. నెక్స్ట్ మెసేజ్, నాగులమీరా గారు, అమీదా బేగం గారు ఆన్సర్ పంపించారు కరెక్ట్గా, రబ్బవర నుంచి అంట. గోల్ల శ్రీనివాస్ గారు, శ్రీనివాస వర్మ కోదాడ నుంచి పంపించారు. అండ్ డివిఎస్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మౌనిక, తులసి, జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు కరెక్ట్ ఆన్సర్. ఇంకా అందరూ కరెక్ట్గానే పెట్టారండి, అందుకే మీ పేర్లు మాత్రం ఫాస్ట్గా చదివేస్తున్నాను, ఎందుకంటే టైం కూడా చాలా తక్కువగా ఉంది కదా. సో హర్ష గారు చిత్తూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక మలాంబి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి పంపించారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు. తర్వాత కాజ నుంచి నందం జగదీష్. కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్, త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ గారు. తులసీనగర్ నుంచి మీరా గారు. రాజోలి నుంచి బోరెల్లి సంధ్యా గారు. ఎన్ వరప్రసాద్ గౌడ్, రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎర్రగూడూరు విలేజ్ నుంచి. అండ్ మంచి క్వశ్చన్స్ అడిగి చాలా మంచి సాంగ్స్ వేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు, థ్యాంక్ యూ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ పంపించారు. సో ఇదనమాట నాకు వచ్చిన లాస్ట్ మెసేజ్. ఇక ఇంతకీ యాక్టర్ ఎవరు, ఆ కమీడియన్ అంటే ఉత్తేజ్ గారు. సో మనం విన్న ఈ మూవీ అయితే పాట విన్న మూవీ చిత్రం. చిత్రం సినిమాలో ఈ పాటలో వినిపించిన ఆ వాయిస్ ఉత్తేజ్ గారిది. అండ్ అందులో ఉన్న చిన్న బాబు యాక్చువల్గా పాప అనమాట తను, ఉత్తేజ్ గారి కూతురే అందులో యాక్ట్ చేయడం జరిగింది. సో ఉత్తేజ్ గారి కూతురే అనమాట అమ్మాయి. ఇంతకీ ఈరోజు నేను ఇప్పుడు ఉత్తేజ్ గురించి ఎందుకు అడిగాను, ఈరోజు ఆయన బర్త్డే అనమాట. సో అది మ్యాటర్. ఇది ఇవాళ మన సందరి సందరి. ఇక 3:57 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతూ ఉందండి, ఇంకా ఓన్లీ 2 మినిట్స్ ఫర్ 4 o'clock. మరి ఇప్పటిదాకా ఎంజాయ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వివిధ ప్రోగ్రాంలో కలుసుకుందాం. వీటూ స్టేడియం 2 వివిధ భారతి FM 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ that witnessed our freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈ రోజు తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలంగాణ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికి అంజలి ఘటిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ నెల 4న ఎన్డీఏ నేతల సమావేశం జరగనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణాదిలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ను బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్గా ఎంపిక చేసింది. ఈ మేరకు కేరళలోని తిరువనంతపురంలో రేపు జరగనున్న జీటీఎం ఎక్స్పో 2026లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మెట్రో ఎక్స్పెడేషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026ను స్వీకరించనున్నారు. బాపట్ల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ ఉమామహేశ్వర్ నో హెల్మెట్ నో ఫ్యూయల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. సకినేటిపల్లిలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాల ర్యాలీని రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఈరోజు ప్రారంభించారు. వర్షాకాలంలో ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా నీటి నిల్వలను తొలగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. 93.14% ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో పోలవరం జిల్లా రాష్టంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని డీఆర్డీఏ పీడీ రత్నాకర్ తెలిపారు. పరిసరాల పరిశుభ్రతకు సహకరించని వ్యాపారుల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని, డస్ట్బిన్లు ఏర్పాటు చేయని షాపులకు జరిమానా విధిస్తామని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబలేసు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు విజయనగరం, విశాఖ, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:05 గంటలకు వింటారు.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీళ్లే కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ తబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 4 o'clock దాటి 4 minutes అవుతుంది క్లాక్ లో టైం చూస్తే ఇక మనమైతే వచ్చేసాం వివిధ ప్రోగ్రామ్ లోకి. నేను మీ ఆర్జే తేజు. ఈ రోజు వివిధాలో థీమ్ ఏంటంటే లిరిసిస్ట్ స్పెషల్ సాంగ్స్ అనమాట. మరి ఎవరి లిరిక్స్ లో వచ్చిన సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? శ్రీమణి గారు. సో లిరిసిస్ట్ శ్రీమణి గారి సాంగ్స్ అంటే చాలానే ఉన్నాయండి రీసెంట్ టైమ్స్ లో విడుదలైన సినిమాలన్నీ కూడా. సో జులై దగ్గర నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను ఆల్రెడీ. ఇక జులై నుంచి ఇందాక మనం ఒక క్వశ్చన్ కూడా విన్నాం కదా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా అని ఒక డైలాగ్ అడిగాను. ఓకే, సో జులై నుంచి ప్లే చేస్తాను ఫస్ట్ మీకోసం ఒక సాంగ్, శ్రీమణి గారు రచించిన పాట అనమాట. తర్వాత భలే భలే మగాడు పోయి, ఎక్కడికి పోతావు చిన్నవాడ, గోవిందులు అందరి వాడేలే, ఖైదీ నెంబర్ 150, మజ్ను, ఇలా చాలా సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ మనం శ్రీమణి గారు రచించిన పాటలు విని ఎంజాయ్ చేస్తూ ఉందాం ఈ వాల్టి మన వివిధ ప్రోగ్రాంలో. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక వివిధాలో లిరిసిస్ట్ శ్రీమణి గారి రచనలో వచ్చిన సాంగ్స్ అయితే మీరు వినేసి ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు సమయం సరిగ్గా 4:50. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. Today I am talking about sociability and how to moderate it. Internet to yuvata batukullo gandara golam. Neti adhunika communication prapanchanlo antarjalam ante internet kriyaseelaka patra poshistundi. Mukhyanga yuvata internet pai poorthiga adharapadi batukutundi. Bhavishyattu taralalonu internet viniyogam marinta keelakanga maranundanna nagna satyam manandariki telusu. Prati chota manchi chedu unnatlugane internet lonu manchi chedulaku chotundi. Anduke paryaveekshana avasaram. Surveillance monitoring tappakunda undali. వాస్తవానికి పూర్తి స్థాయి పర్యవేక్షణతో కంప్యూటర్ ఇంటర్నెట్ వంటి సాధనాలను తల్లిదండ్రులు వారి వారి పిల్లలకు చేరవేస్తున్నట్లయితే వారిపై అవి అద్భుతంగా ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. యువతలో చేర్చేసుకున్న పలు దుష్ప్రభావాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నేటి యువతకు ఇంటర్నెట్ నిత్యావసర వస్తువులా మారిపోయింది. పలువురు యువత ఇంటర్నెట్ను మంచికి ఉపయోగించుకున్నట్లయితే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని లైఫ్ని నిరుపయోగంగా ఖర్చు చేసేందుకు ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్ కారణంగా యువతలో చోటు చేసుకుంటున్న పలు దుష్ప్రభావాలను ఇప్పుడు చేతన్ ఈ వెన్నెలా ప్రోగ్రాంలో మీతో చెప్తాడు. ఇంటర్నెట్ యువతను చురుకుదనం లేనివారిగా మార్చేస్తుంది. ఇంటర్నెట్కే అంకితమవుతున్న యువత విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అంతేకాకుండా సైబర్ వేధింపులకు కూడా గురవుతున్నారు. సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవుతున్న యువత సైబర్ వేధింపులకు గురవుతున్నారు. ఇంటర్నెట్ నైతిక అవినీతిని పెంపొందిస్తుంది. ఇది యువతను చెడు మార్గాల వైపు నడిపిస్తుంది. అంతేకాకుండా మన ఫిజికల్ హెల్త్ పైన కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మధ్య చాలా మటుకు లేట్ నైట్స్ స్టూడెంట్స్ గానీ స్పెషల్లీ యూత్ ఈ ఫోన్స్ తీసుకొని ఉంటున్నారు. దే ఆర్ నాట్ స్లీపింగ్ వెల్ ఇన్ ద నైట్. ఇంటర్నెట్ కారణంగా యువతలో నిద్రలేమి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్నెట్ యువతను బానిసలుగా మార్చేస్తుంది. ఇంటర్నెట్ లో ఒకసారి చిక్కుకుపోతే బయటకు రావడం కష్టం, రానివ్వదు కూడా. కాలేజ్లో ఉన్నప్పుడు తప్ప మిగతా సమయమంతా, అంటే ఇంట్లో, కాలేజ్ బస్లో, చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో సోషల్ నెట్వర్క్లకు అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా యువత ఇంటర్నెట్ పై పూర్తిగా ఆధారపడి బ్రతుకుతుంది. భవిష్యత్తు తరాలలోనూ ఇంటర్నెట్ వినియోగం మరింత కీలకంగా మారుతుంది అని ఇంతకుముందే చెప్పాను. మన దేశంలో సెల్ ఫోన్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. రింగ్ టోన్, కాలర్ టోన్, ఎస్ఎంఎస్లు అంటూ ఎన్నో రకాల సెల్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. సెల్ ఫోన్ వాడకంలో ఈ రోజుల్లో 2G దగ్గర నుండి మొబైల్ ఇంటర్నెట్ 4G వరకు అప్డేట్ అవుతూనే వచ్చింది. ఇంటర్నెట్ వాడకం వల్ల ఎన్నో లాభాలున్నాయి, కానీ నష్టాలు కూడా.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్.

తల్లిదండ్రులు పూర్తిస్థాయి తమ ఆధీనంలో పిల్లలకు కంప్యూటర్, సెల్ఫోన్ వంటి సాధనాలు వారి పిల్లలకు చేరవేస్తే ఎన్నో ఫలితాలున్నాయి. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఇంట్లో ఉండే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, సినిమా టికెట్లు, కరెంట్ బిల్, ఫుడ్ ఆర్డర్, ఆన్లైన్ షాపింగ్, ఇలా ఎన్నో చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఎవరు బయటికి వెళ్లకుండా అన్ని సెల్ ఫోన్లో చూసి నేర్చుకుంటున్నారు. మిషన్ కుట్టడం దగ్గర నుంచి, మెకానికల్ వర్క్ దగ్గర నుంచి, ఎంబ్రాయిడరీ, ఆర్ట్, క్రాఫ్ట్స్, అంతేకాకుండా కొత్త కొత్తవి ఏమన్నా నేర్చుకోవాలి హాబీ అంటే కూడా ఇంటర్నెట్ నే ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి ఒక్కసారి దాన్ని ఏంటంటే, ఒకవేళ సోషల్ మీడియా ఆన్ చేసినా గానీ, ఏదైనా సైట్స్ చూస్తున్నా గానీ, వంటి వీడియోస్ చూస్తున్నా, ఒక్కసారి దాంట్లో లీనమైపోతున్నారు. పక్కనే

ఏమవుతుందో అన్నది కూడా పట్టించుకోనంతగా దాంట్లో నిమగ్నమైపోతూ ఉంటారు. సో పీపుల్ ఆర్ టోటలీ ఎంగ్రాస్డ్ విత్ ఇట్. సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవుతున్న యువత సైబర్ వేధింపులకు కూడా గురవుతున్నారు. ముఖ్యంగా నేటి యువతకు ఇంటర్నెట్ నిత్యావసర వస్తువులా మారిపోయింది. ఇంటర్నెట్ కారణంగా యువత ఎన్నో దుష్ప్రభావాలకు కూడా లోనవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీడియోస్ చూడటం వల్ల యువత చాలా పక్కదారులు తొక్కుతున్నారు. చాటింగ్ చేస్తూ పక్కన ఏం జరుగుతుందా పట్టించుకోవడం లేదు. ఇంటర్నెట్ నుండి బయటపడడానికి ఇప్పుడు చేతన్ కొన్ని మీకు మంచి చిట్కాలు చెప్తాడండి. ఇంటర్నెట్ ను ఎక్కువగా ఏ సమయంలో ఉపయోగిస్తున్నారో గమనించాలి. ఉదయం లేవగానే సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది. అలా ఉన్న సెల్ ఫోన్ లో ఎంత టైం గడిపేస్తున్నారు, అందుకోసం మీ ఫోన్ ని పడక గదిలోకి తీసుకుపోకుండా చూసుకోవాలి. ఇలా ప్రతి చిన్న చిన్న దానికి ఏ నోటిఫికేషన్ వచ్చినా గానీ ప్రతి నిమిషం సెల్ ఫోన్ చూసుకోవడం, నోటిఫికేషన్స్ చూసుకోవడం అలవాటు కాకుండా చూసుకోవాలి. కాలేజ్ వెళ్లేందుకు చాలా దూరం బస్సులో వెళ్తూ ఉన్నారు ఈ మధ్య పిల్లలు. ప్రయాణించాల్సి వచ్చినప్పుడు కాలేజ్ కి వెళ్లే వరకు సెల్ ఫోన్ చూస్తూ గడిపేస్తారు. ఈ అలవాటు మానేందుకు ఆ సెల్ ఫోన్ లో డేటా కనెక్షన్ ని ఆపేయాలి. ఈ సమయంలో సంగీతం వినటమో పుస్తకాలు చదువుకోవటమో చాలా మంచిది. లేకపోతే బస్సులో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటే మన ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి, కమ్యూనికేషన్ పెరుగుతుంది. అలాగే ఫిజికల్ గా మన ఫ్రెండ్స్ ఏంటో, సోషల్ గా ఎలా ఇంటరాక్ట్ కావాలనే మంచి లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకుంటాము. పరిచయం లేని వ్యక్తితో చాటింగ్ చేయొద్దు, అలాంటి వాళ్లకి మీ ఫోటోలు పంపొద్దు. అలా చేస్తే మీ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడే అవకాశం ఎక్కువ. సోషల్ నెట్వర్క్ లో ఎప్పటికప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ మీ ఫోన్ కి రాకుండా ఆ ఆప్షన్ ఆఫ్ చేసేయాలి. బోర్గా ఉందనో ఒంటరిగా ఉన్నామనో ఇంటర్నెట్ చూడడం అలవాటు చేసుకోవద్దు. దానికి బదులుగా జిమ్ కి వెళ్లడమో లేదా స్విమ్మింగ్ పూల్ కి వెళ్లడమో, సింగింగ్ క్లాసెసో ఆర్ట్ క్లాసెసో జాయిన్ అయితే ఇంకా మంచిది. ఈ రోజుల్లో యువత 10th కంప్లీట్ కాకుండానే పేరెంట్సే వాళ్ల చేతుల్లో ఒక సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు. ఇంకా ఆ సెల్ ఫోన్ ని వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపిస్తూ ఉంటారు. అబ్బో నా సెల్ ఫోన్ చాలా కాస్ట్లీ స్మార్ట్ ఫోన్ అని చూపిస్తారు. దాంతో వేరే వాళ్లకు, వేరే స్టూడెంట్స్ కి కూడా కొంచెం ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి వారు వెళ్లి వాళ్ళ పేరెంట్స్ ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇలా ఇట్ ఈస్ అ చైన్ రియాక్షన్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ కట్ దిస్ హ్యాబిట్ అండ్ యూ విల్ లీడ్ యువర్ చిల్డ్రన్ ఇన్ టు అ బ్రైట్ ఫ్యూచర్ విత్ దిస్ బ్రైట్ మెసేజ్. దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ బై.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist

0: Red Bharati FM 101.3.
1: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండి చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
5: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్. నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వినండి

0: ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు వింటారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో కామరా,
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు వినండి పసందైన వంటకాలు. సమర్పణ శ్రీమతి జే నిర్మల.
6: పసందైన వంటకాల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు బాగున్నారా? ఈనాటి మన పసందైన వంటకాల కార్యక్రమంలో సరికొత్త వంటకాలు తెలుసుకుందాం. మరి కార్యక్రమాన్ని ప్రారంభించేసుకుందామా? ముందుగా మనం గోధుమ పిండి హల్వా. గోధుమ పిండితో హల్వా ఎలాగా అనుకుంటున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. కావలసిన పదార్థాలు చాలా తక్కువ అన్నమాట. దానికి కావలసిన పదార్థాలు చెప్తాను. గోధుమ పిండి 1 కప్పు, అందులోకి కిస్మిస్, జీడిపప్పులు కొన్ని తీసుకోండి. మీకు ఎంత ఇష్టమో, ఎక్కువగా ఉండాలనుకుంటే ఎక్కువ తీసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోండి. ఆ తర్వాత 1 కప్, 1.5 కప్పు చక్కెర. అంటే మనకు టేస్ట్ని బట్టి అనమాట. కొంతమందికి బాగా తీయగా ఉండాలంటే కొంచెం ఎక్కువ చక్కెర తీసుకోండి, లేదు లైట్గా ఉండాలి అంటే తక్కువ తీసుకోవచ్చు అనమాట. చక్కెర తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే దాంట్లోకి నెయ్యి కావాల్సి ఉంటుంది. నెయ్యి తీసుకున్న తర్వాత ఇవన్నీ పక్కన పెట్టుకోండి. ముందుగా గోధుమ పిండిలో మరి మామూలు చపాతీ పిండిలాగా బాగా ముద్దగా కలిపేసేయండి. ముద్దగా కలిపిన తర్వాత 1 కప్ గోధుమ పిండి కదా, దాన్ని చపాతి ముద్దలా కలిపిన తర్వాత ఒక పెద్ద బౌల్లో పెట్టి దాంట్లో 1 కప్కి 3 కప్పులు నీళ్లు ఆ ముద్దలో పోసేసేయాలన్నమాట. పోసేసి పక్కన పెట్టేసేయండి. దాదాపు 2-2.5 గంటలు నానబెట్టేయండి. నానబెట్టిన తర్వాత ఇప్పుడు గోధుమ పాలు తీయాలన్నమాట. అది ఎలాగా అంటే ఈ ముద్ద బాగా నానిపోయింది కదా,

బాగా నీళ్ళల్లో బాగా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే అందులో నుంచి పాలు వస్తాయి. పాలు వచ్చిన తర్వాత గోధుమ పిండి చెత్త అంతా ఉంటుంది, అది బయట ఒక చిన్న ముద్దలాగా అయిపోతుంది. లోపల ఉన్న పాలన్నీ కరిగి నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు 3 కప్పులు నీళ్లు పోసాం కదా, 3 కప్పులు నీళ్ళల్లోకి మనకేంటంటే గోధుమ పిండి కలుపుకున్న అదంతా ఫ్లేవర్ అంతా అందులో ఉన్నటువంటి ప్రోడక్ట్ మొత్తం మనకు వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు అదంతా కూడా గోధుమ పాలు అయిపోతాయి. ఈ గోధుమ పాలని మీరు ఏం చేస్తారంటే, ఈ గోధుమ పాలని ఏం చేస్తారంటే పక్కన మూతేసి మళ్ళీ ఒక 2 గంటలు పెట్టేసేయాలి. ఈ 2 గంటలు పెట్టినప్పుడు ఏమైపోతుందంటే లోపలంతా కూడా చిక్కగా వచ్చేస్తుంది. అందులో ఉన్న ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా వాటర్ అంతా పైన తేరుకుంటుంది అన్నమాట. తేరుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పైన ఉన్న వాటర్ అంతా కూడా ఒక గిన్నెలోకి వంచేస్తాం. వంచేసి లోపల చిక్కదనంగా తెల్లగా ఉంటుందన్నమాట, అవి గోధుమ పాలు, అచ్చమైన గోధుమ పాలు. ఈ గోధుమ పాలుని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు కడాయి స్టవ్ మీద పెడతారా, పెట్టేస్తారు కదా. అందులో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు బాగా వేయించుకోండి. ఎండు ద్రాక్ష ఇష్టం అంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు అనమాట. కొంతమంది బాదం పప్పులు కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి అవి తింటే ఇష్టం ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అవి కూడా వేసి 3 బాగా రెడ్డిగా వేయించేసుకోండి. వేయించుకున్న తర్వాత అందులో నుంచి తీసి పక్కన పెట్టేసి అదే కడాయిలో అంటే ఇంకా కొంచెం నెయ్యి మిగిలి ఉంటుంది కదా, అందులో మీరు ఏం చేస్తారంటే 1 కప్పు చక్కెర అందులో వేసేసేయండి. వేసేసి దాన్ని బాగా నెయ్యిలోనే వాటర్ ష్యూ అయిపోవాలన్న అంటే నీళ్ళు నీళ్ళుగా అయిపోవాలి, కరిగిపోవాలి. అది కరిగేటప్పుడు ఏమవుతుంది అంటే బ్రౌన్ అంటే ఒక నాన్న నల్లగా అయిపోతుంది. అంటే చక్కెర మాడితే ఏ కలర్ వస్తుంది, అలా వస్తుంది అనమాట. అలా వచ్చి ఆ కలర్ లేకొచ్చి మొత్తం చక్కెర అంతా కూడా బాగా కరిగిపోతుంది. అప్పుడు మీరు ఈ గోధుమ పాలు ఉన్నాయి కదా, ఈ గోధుమ పాలని అందులో పోసేసేయండి. పోసేసి బాగా గరిటెతో అంటే చెక్క గరిటె అయితే చాలా బాగుంటుంది ఇట్లా వాటికి. మరి హల్వాలకంతా కూడా చెక్క గరిటె చాలా సూపర్ అండి. అలా మీరు దాంతో బాగా కలపండి. కలిపిన తర్వాత గడ్డలు లేకుండా ఉండలు లేకుండా చక్కగా మరి మొత్తం కలిసిపోయి కొంచెం చిక్కబడిపోతుంది. చిక్కబడినప్పుడు అప్పుడు మీరు మళ్ళీ 1/2 కప్పు చక్కెర అందులో వేసేసేయాలి. వేసేసి బాగా కలిపి పెట్టండి. కలిపి పెడుతున్నారా, ఎప్పుడు కలిపెడుతూనే ఉండాలి, చిన్న మంటే ఉండాలండి గుర్తుపెట్టుకోండి, లేకపోతే మొత్తం మాడిపోతుంది, మాడు వాసన వచ్చేస్తుంది, తినలేమన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కలిపి పెడుతున్నప్పుడు ఫస్ట్ 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కలిపి పెట్టండి. కలిపి పెడుతుంటే ఈ మొత్తం ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి ఉడగలు అంటే మొత్తం కరెక్ట్ ఫార్మేషన్ వచ్చేసిందని అంటే కరెక్ట్ గా రెడీ అయిపోయింది ఈ హల్వా అని చెప్పి మనకు బుడగలు వచ్చేసి చుట్టూ ఆయిల్ మనం నెయ్యి వేసాం కదా ఆ నెయ్యి తేలుతుంది అనమాట పైకి. తేలినప్పుడు ఏంటంటే కరెక్ట్ గా అంటే మనకు అనుకున్న వర్క్ కరెక్ట్ గా ఫామ్ వచ్చి అయిపోయింది. కరెక్ట్ గా మనకు అక్కడ ఏంటంటే అది రెడీ అయిపోయింది అనమాట. ఆ హల్వా రెడీ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న వేస్ట్ వాటర్ వేస్ట్ మొత్తం మరి డ్రై అయిపోయి చుట్టూ ఉన్న నెయ్యి ఏమవుతుందంటే ఒక అలా పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చిన్న మంటలోనే ఉంది కదా స్టవ్, చిన్న మంటలోనే స్టవ్ ఉంది కదా, అప్పుడు మీరు జీడిపప్పు పలుకులు అన్నీ వేసేసేయండి. వేసేసారా, ఇప్పుడు ఇది స్టవ్ మీదే ఉంటుంది, చిన్న మంట మీదే ఉంటుంది. ఒక మంచి గిన్నెకి నెయ్యి రాసి ఆ నెయ్యిలో అక్కడక్కడ బాదం పప్పు జీడిపప్పు పలుకులు వేసేసేయండి. వేసేసి ఇప్పుడు ఇది బాగా కలిగి పెడుతూనే ఉండాలండి. ఎక్కడ మాత్రం మీరు కలిగి పెట్టకపోతే అడుగు మాడిపోద్ది. సో మీరు కలిగిపెట్టి అలా స్టవ్ ఆపేసారు కదా, ఆపేసిన తర్వాత కాసేపటి వరకు కూడా కలిపెడుతూనే ఉండాలి. ఎందుకంటే పెనము చాలా వేడిగా ఉంటుంది, ఆ పెనం వేడికి కూడా ఈ స్వీట్ బాగా అడుగంటి నల్లగా మరి మాడు వాసన వస్తుంది అనమాట. కాబట్టి కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత ఇప్పుడు దానంతా తీసి ఏ ట్రేలో నెయ్యి పోసావో ఆ ట్రేలో వేసేసి మొత్తం వేసేసేయండి. వేసేసిన తర్వాత 1 పావు గంట 20 నిమిషాలు అలా పెట్టేస్తే ఆరిపోతుంది. అప్పుడు ఆ గోధుమ హల్వా ఉంటుంది చూడండి. అంటే వాటిని బ్రెడ్ మన స్లైసెస్ అనమాట, మనకి ఇష్టం వచ్చిన స్లైసెస్లో ఇష్టం వచ్చిన ఆకారంలో కట్ చేసుకుంటాం. ఇక తింటారు చూడండి పిల్లలైతే ఈ హాలిడేస్లో చాలా బాగా తింటారు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఏంటది, గోధుమ పిండి హల్వా. ఓకే, ఈ గోధుమ పిండి హల్వాకి అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే కదా, ఏమన్నా బయట నుంచి కొనుక్కొచ్చారా, లేదు. కాబట్టి ఇంట్లో ఉన్న వస్తువులతోనే కొంచెం ఓపిక చేసుకొని చక్కటి వంటకాలు చేసుకొని తినండి. ఓకే, మళ్ళీ చెప్తాను ఈ గోధుమ పిండి హల్వా. ముందుగా గోధుమ పిండి తీసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకొని దాన్ని చపాతీ పిండిలా కలపండి. చపాతీ పిండిలా కలిపిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఆ ముద్దని ఏ కొలతతో నువ్వు గోధుమ పిండి తీసుకున్నావో ఆ కొలతతోనే 3 కప్పులు వేసేసేయాలి నీళ్లు.
వేసేసి దాదాపు కొన్ని గంటలు అటు నానబెట్టేసేయండి. నానబెడితే ముద్దంటే మొత్తము ఆ యొక్క నీళ్ళల్లోకి ఆ పిండి ముద్ద వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పిండిని మీరు బాగా కలిగి పెడుతూ వస్తే కనుక నీళ్ళలో ఆ గోధుమ పిండిలో ఉన్న పాలన్నీ కూడా నీళ్ళల్లో కలిసిపోతాయి. అలాగా మొత్తం కలిపెట్టి కలిపెట్టి లాస్ట్లో కొంచెం బుడదలాగా తొక్కలాగా వస్తుంది గోధుమ పిండి ముద్దలో. అది తీసి పక్కన పడేసేసేయండి, పర్వాలేదు. అయితే మీరు ఈ గోధుమ పాలను ఒక గిన్నెలోకి మార్చుకొని దీన్ని మళ్ళీ మరి కాసేపు ఒక 2 గంటలు 2.5 గంటలలాగా పెట్టేసేయండి మూత పెట్టి. అప్పుడు మీకు ఏమవుద్దంటే పైన వాటర్ అంతా వచ్చేసి కింద మొత్తం కూడా చక్కగా మీకు రెడీ అయిపోతుంది. అప్పుడు ఈ గట్టిగా ఉన్న గోధుమ పిండి పాలని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టండి. ఆ కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పు పలుకులు అవసరం అనుకుంటే కనుక కొంచెం మరి ద్రాక్ష ఎండు ద్రాక్ష పలుకులు కూడా వేసేసి వేయించేసుకోండి. అవి తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలో మీరు 1 కప్పు కంటే కొంచెం ఎక్కువ చక్కెర వేసేసేయండి. చక్కెర వేసి బాగా కలిగి పెడుతుంటే అది కరిగి బ్రౌన్గా అంటే వేరే కలర్ నలుపుగా మారిపోతుంది అన్నమాట. అప్పుడు అలాగా మారుతూ ఉన్న టైంలో ఏం చేస్తారంటే ఎక్కడైతే ఈ బ్రౌన్గా అయిపోతుందో చక్కెర అందులో ఈ గోధుమ పాలు వేసేసి కలబెట్టాలి.

అవి తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలో మీరు ఒక కప్పు కంటే కొంచెం ఎక్కువ చక్కెర వేసేసేయండి. చక్కెర వేసి బాగా కలిగి పెడుతుంటే అది కరిగి బ్రౌన్గా అంటే వేరే కలర్ నలుపుగా మారిపోతుంది అన్నమాట. అప్పుడు అలాగా మారుతూ ఉన్న టైంలో ఏం చేస్తారంటే ఎక్కడైతే ఈ బ్రౌన్గా అయిపోతుందో చక్కెర అందులో ఈ గోధుమ పాలు వేసేసి కలపెట్టాలి. అప్పుడు దగ్గర పడుతూ ఉంటుంది. దగ్గర పెడుతున్నటువంటి గోధుమ పాలల్లో జీడిపప్పు వేసేసేయండి. మళ్ళీ కాస్త నెయ్యి వేయండి. ఇప్పుడు ఒక అరకప్పు చక్కెర వేసేసేయండి. వేసేసి బాగా కలిగి పెడితే మొత్తం బాగా దగ్గర అవుతుంది. ఉన్న నీరంతా వెళ్ళిపోతుంది, ఆవిరైపోతుంది. ఎవాపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు ఒక ప్లేట్ తీసుకొని లేదంటే ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి రాసి దాంట్లో కొన్ని జీడిపప్పులకు వేసేసి ఇది మొత్తం తయారైపోయిందంటే ఎలా తెలుస్తుందంటే మనం వేసిన నెయ్యి ఉంది కదా అది బాగా పైకి వస్తుంది అనమాట. అంటే కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది. అప్పుడు దాన్ని తీసి ప్లేట్లో వేసేసుకోండి. అలా కొంచెం చల్లారినిచ్చి కట్ చేసుకొని ఇక చూడండి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ హల్వా రెడీ. తింటారు మరి? ఇంట్లో ఉన్న వస్తువులతో ఎంత ఈజీగా ఈరోజే చేసుకొని తినండి. సరేనా? నాకు లెటర్ రాయండి. ఓకే, మీకు ఇంకొక వంటకం చెప్తాను. ఎంతో రుచిగా ఉండేటటువంటి బెల్లం బర్ఫీ లాంటిది. అది బర్ఫీగా చేసుకోవచ్చు, లడ్డూలాగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. దానికి కావలసిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఒక కప్పు అటుకులు, ఒక కప్పు బెల్లం, అందులోకి అవసరం అనుకుంటే ఒక 4 స్పూన్లు అంటే చిన్న కప్పుతో కొంచెం చక్కెర. మీరు బెల్లం వద్దు అనుకుంటే కనుక మొత్తం పంచదారే వాడచ్చు, చక్కెరే వాడచ్చు అనమాట. దానిలోకి మరి ఎండు కొబ్బరి బాగా తురిమేసిన తర్వాత ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ తురిమిన ఎండు కొబ్బరి పొడి 1 కప్పు. ఇక జీడిపప్పు బాదం పప్పు పలుకులు బాగా కట్ చేసుకొని అవి కొన్ని. ముందుగా ఏం చేస్తారంటే ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేయండి. నెయ్యి వేసి ఈ జీడిపప్పు బాదం పప్పు పలుకుల్ని బాగా వేయించేసేయండి. వేయించేసారా? అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసి ఈ కొబ్బరి పొడి ఉంది కదా 1 కప్పు కొబ్బరి పొడి, ఆ కొబ్బరి పొడిని ఏం చేసి ఎండు కొబ్బరి పొడి అనమాట. ఒకవేళ మీకు కాదు, మాకు పచ్చి కొబ్బరి చాలా ఇష్టం అండి అంటే పచ్చి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఇది వేసేసి నెయ్యిలో బాగా వేయించాలి. ఎట్టి పరిస్థితులు అండి మాడకూడదు అనమాట. చక్కగా ఒకలాంటి రెడ్గా కూడా రాకూడదు, కొంచెం కలర్ మారితే సరిపోతుంది. అలాగా వేయించిన తర్వాత దాన్ని కూడా మొత్తం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. సరేనా? ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి వేసారా? వేసిన తర్వాత అందులోనే ఈ అటుకులు ఉన్నాయి కదా, ఒకసారి దాన్ని నీళ్ళల్లో వేసేసి జస్ట్ అట్లా వేసి అట్లా వడపోసేయాలన్నమాట. వడపోసేస్తే అవి మెత్త పడకుండానే మన చేతికి వచ్చేస్తాయి. దీన్ని తీసి ఆ నెయ్యిలో వేసి కలిగి పెట్టండి. కాస్త కలిగి పెట్టితేనే కొంచెం ఉడికినట్టుగా అంటే ఫ్రై అయినట్టుగా అనిపిస్తుంది. అట్లా అనిపించినప్పుడు మీరు వెంటనే దాంట్లో బెల్లం పాలు పోసేసేయాలంటే మీరు వెంటనే దాంట్లో బెల్లం నీళ్ళు పోసేసేయాలి. బెల్లం నీళ్ళు పోసేసి అదంతా కూడా బాగా, అంటే బెల్లం నీళ్ళు ఎలా వస్తాయంటే మీరు పక్కన ఒక గిన్నెలో బెల్లం వేసి అందులో నీళ్ళు వేసి కరగపెట్టి పెట్టుకోండి. వీటిని వడపోసి అందులో వేసేసేయాలి. ఎందులో? అటుకుల్లో వేసేసేయాలి. అటుకుల్లో వేసేసి మొత్తం బాగా ఉడుకుతుందండి. ఉడుకుతున్నప్పుడు అన్నంలాగా ఉడుకుతుంది కదా బెల్లం అన్నం, అలాగే అటుకులు బెల్లంలో ఉడుకుతుంటాయన్నమాట. ఉడుకుతున్నప్పుడు మీకేంటంటే అనిపిస్తుంది కొంచెం దగ్గర పడుతుంది. దగ్గర పడినప్పుడు ఈ అటుకులు బెల్లంలో కొంచెం బాగా బాయిల్ అయినాయి, ఉడికాయి అని మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు కొబ్బరి పొడి వేయించుకున్నారు గుర్తుందా, ఆ కొబ్బరి పొడి అందులో వేసేసేయండి. వేసేసి బాగా కలిగి పెట్టండి. అప్పుడు ఏంటంటే మొత్తం దగ్గరైపోయి మనము మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం నెయ్యి వేసాము, ఇంకొంచెం నెయ్యి వేస్తే బాగా దగ్గర పడి కొంచెం నెయ్యి బాగా జారినట్టుగా అనిపిస్తుంది. అందులో మీరు జీడిపప్పు అరకులు వేసేసేయండి. ఇప్పుడు మొత్తం కలిగి పెట్టి అలాగా ఒక అన్నము మనము వడ్డించుకుంటాం కదా బెల్లం అన్నము గిన్నెలోకి, అలా అందులో నుంచి తీసి ఒక గిన్నెలోకి మార్చేసి మీకు కావలసినంత ఒక్కొక్క చిన్న చిన్న బౌల్స్లో వేసుకొని తినచ్చు అనమాట. తింటే ఎంత టేస్ట్గా ఉంటుందంట అండి, అసలు ఎలా మిస్ అయ్యామా ఇన్ని రోజులు అని అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ స్వీటు. ఇది తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మన ఇంట్లోనే ఉంటాయి, ప్లస్ దానికి తోడుగా చాలా ఈజీ తయారు చేసుకోవడం, దాంతోపాటు చాలా టేస్టీ ఫుడ్ అనమాట. ఓకే, మళ్ళీ చెప్పనా ఎలా తయారు చేసుకోవాలో? ముందుగా ఏం చేస్తారంటే 1 కప్పు అటుకులు తీసుకొని పక్కన పెట్టండి. 1 కప్పు అటుకులు తీసుకొని పక్కన పెట్టండి. దాంతోపాటు 1 కప్పు కొబ్బరి పొడి, అలాగే 1 కప్పు మరి బెల్లం పొడి కూడా, అంటే బెల్లం బాగా దంచేసి మెత్తగా

చిన్న చిన్న బాగా పౌడర్లాగా అయిపోయి ఉండాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి, ఇప్పుడు ఒక బౌల్ స్టవ్ మీద పెట్టి అందులో బెల్లం వేసి నీళ్ళు వేసి, అంటే ఒక కప్పుకి ఒక కప్పు నీళ్ళు వేసేసి బాగా కరిగించి పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక స్టవ్ మీద, ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టండి. దాంట్లో నెయ్యి వేయండి, 2 స్పూన్లు 3 స్పూన్లు వేయండి, బాగుంటుంది. వేసిన తర్వాత ముందుగా మీరు ఏం చేస్తారంటే చక్కగా కొబ్బరిని రెడ్గా వేయించేసుకోండి. దాన్ని తీసి పక్కన అంటే రెడ్ అంటే మరీ రెడ్గా రాకూడదు, వేగినట్టు మీకు తెలుస్తుంది అనమాట. అలా ఉన్నప్పుడు తీసేసేయండి. ఇప్పుడు అందులోనే కొంచెం నెయ్యి వేసేసి జీడిపప్పు బాదం పప్పు పలుకులు వేయించేసుకొని అవి కూడా పక్క తీసేసేయండి. అక్కడే కొంచెం నెయ్యి ఉంటుంది, ఇంకొంచెం నెయ్యి. ఒకవేళ నెయ్యి లేదు అనుకున్న వాళ్ళు నూనెతో చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అప్పుడు అందులో వేసేసి అటుకులు కాస్త అట్లా అట్లా వేయించాలి. అటుకుల్ని శుభ్రంగా వేయించాలంటే ఎట్లా తెలుసు కదా, దాన్ని ఒక్కసారి నీళ్ళలో వేసి వెంటనే అంటే తడిసి తడినట్టు అనిపించకుండానే తీసేసి మరి నూనెలో వేసేసేయాలన్నమాట. అప్పుడేమవుతుందంటే దానిలో ఉన్న మురికంతా వెళ్తుంది. ఈ అటుకులు తడవకముందే, బాగా మెత్తబడకముందే ఆయిల్లో నెయ్యిలో పడిపోతాయి అన్నమాట. అప్పుడు దాన్ని వేయించండి. వేయించిన తర్వాత బాగా వేగినట్టు ఉంటుంది. అప్పుడు మీరు కొబ్బరి పొడి, ఇలాచి పౌడర్ ఇష్టమైతే ఇలాచి పౌడర్, బాదం పప్పులన్నీ వేసేసి బాగా కలిపి ఈ కొబ్బరి మిక్సీలో బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా అవి వడపోసేసి పోసేసేయండి. పోసేసి బాగా మంట, ఫస్ట్ కొంచెం పెద్ద మంట పెట్టి బాగా కలిపెట్టండి. తర్వాత చిన్న మంట పెట్టి దాన్ని కలిపెడుతూ ఉంటే ఏమవుద్దంటే అన్నీ దగ్గర పడతాయి అన్నమాట. దగ్గర పడినప్పుడు అందులో ఉన్న నెయ్యి పైకి తేలుతుంది. తేలినప్పుడు ఇప్పుడు మనకు ఈ యొక్క స్వీట్ రెడీ అయిపోయింది అని అర్థమవుతుంది. అంతే అండి, చిన్న మంట మీద కాసేపు ఉంచి బాగా కలిగిపెట్టి ఇప్పుడు దీన్ని తీసేసి మీరు ఏం చేస్తారంటే ఒక బౌల్లోకి మార్చేసేయండి. ఎందుకు మార్చాలంటే అదే ఉంటే కనుక అది ఈ వేడికి ఇంకొంచెం మాడు వాసన వచ్చేస్తుంది అనమాట. సో మీరేం చేస్తారంటే ఇదంతా మొత్తం ఒక బౌల్లోకి మార్చేసి మూత పెట్టేయండి. అక్కడ మీకు అది ఒకలాంటి గట్టిగా దగ్గరగా అయిపోతుంది. దీన్ని ఒక్కొక్కరికి ఎవరికి ఎంత ఇష్టమో అంత ప్లేట్లో వేసి ఇచ్చేయచ్చు. అంతే, ఇక సూపర్గా ఉంటుంది ఈ యొక్క స్వీట్. దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, బెల్లము, కావాలంటే చక్కెర కావాలంటే చక్కెర వేసుకోవచ్చు, ఇలాచి పౌడర్, బాదం పప్పులు, అంతే ఇంకేం అక్కర్లేదన్నమాట. అటుకులు 1 కప్పు. వీటితో మనం ఈ యొక్క మంచి రెసిపీని, మంచి వంటకాన్ని తయారు చేసుకొని తినచ్చు. ఓకే శ్రోతలు, స్వీటే చెప్పుకున్నాం కదా, మరి ఈరోజు మీకు దోశల్లోకి అల్లం పచ్చడి చెప్తాను. అల్లం పచ్చడి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తినాలి తినాలి అనిపిస్తుంది. అలా తినాలి అనిపించినప్పుడు వేరే పచ్చళ్ళ కన్నా అల్లం పచ్చడి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు అల్లం పచ్చడి చట్నీలో కంటే పెసరట్టుకి కానీ ఉప్మాకి, దోశకి, ఇడ్లీకి, వీటికి ఈ అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక అరంగుళం అంటే దాదాపు 50 గ్రాములు ఉంటుంది అనుకోండి అల్లము. అల్లం ముక్క తొక్క తీసేసి దాన్ని నూనెలో అట్లా వేయించాలి. రెడ్గా వేయించకూడదు, కొంచెం అట్లా అనిపించినట్టుగా వేయించాలన్నమాట. దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ కట్ చేసి దాన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసి వేయించేసుకోండి. ఫ్లేవరు తర్వాత చూడటానికి రంగు కోసం మీరు ఏం చేస్తారంటే ఎండుమిరపకాయలు మాత్రమే తీసుకోండి. ఎండుమిరపకాయలు, ఆ ఎండుమిరపకాయలు కూడా నెయ్యిలో వేయించేసేయండి. అంటే ఇవి వేగుతున్నాయి కదా, దాంతోపాటు వేసేసే వేగాలన్నమాట. బాగా వేగుతూ ఉంటే ఇప్పుడు దాంట్లోకి మీరేం చేస్తారంటే జీలకర్ర 1 స్పూను, 1/10 మిరియాలు తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఒకటొకటి వేస్తూ ఉన్నారు మీరు. ఆయిల్ పెట్టారు, ఆయిల్ కడాయిలో పెట్టి అందులో ముందు అల్లం ముక్కలు వేసి అల్లం వేగుతూ ఉంటే అందులో ఎర్రగడ్డ, మన వైపు ఎర్రగడ్డ అంటారు, కొంతమంది ఉల్లిపాయ అంటారు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేసి అవి బాగా కలిగి పెడుతూ ఉంటాము. ఈలోగా మీరు ఏం చేస్తారు, జీలకర్ర, మిరియాలు అవి కొన్ని, ఆ తర్వాత వెల్లుల్లి, కరివేపాకు వేసి దీంతో ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు మీకు కారానికి ఎంత నోటికి ఇష్టమో అన్నీ ఎండుమిరపకాయలు వేసేసేయండి. ఇవన్నీ కూడా వేగుతూ ఉంటే మరి ఎక్కడన్నా పచ్చివాసన అనిపించిందంటే అక్కడ మీరు మళ్ళీ కాసేపు వేగాలన్నమాట. దీంతోపాటు 4 అంటే ఇప్పుడు 50 గ్రాముల అల్లం తీసుకున్నాం కదా, 200 గ్రాములు లేకంటే అంతకంటే తక్కువ టమాటాలు తీసుకొని అవి బాగా కట్ చేసేసి మెత్తగా నూనెలో పేస్ట్ లాగా ఉడకాలన్నమాట, నూనెలోనే వేగాలి. ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసేస్తారా, వేసేసి బాగా మెత్తగా రుబ్బాలి. ఫస్ట్ కొంచెం మరి గరుగ్గానే రుబ్బుతారు. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ రహస్యం అన్నమాట, 1.5 స్పూన్ లేదంటే 2 స్పూన్లు బెల్లం పౌడర్ తీసుకొని అందులో వేసేసి బాగా మెత్తగా తిప్పేసేయాలి.

0: అండి, చక్కగా మెత్తగా ఈ అల్లం చట్నీ రెడీ. ఓకే, అయిన తర్వాత ఇక తీసేసి ఒక బౌల్లో వేసి పోపు పెట్టేసేయండి. పోపు పెట్టి ఇక టేబుల్ పైన పెట్టడమే లేటు, మొత్తం అయిపోద్ది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది అల్లం పచ్చడి. అల్లం పచ్చడి చేయడం మళ్ళీ అల్లం పచ్చడి మళ్ళీ చెప్తాను. ఓకే, కావాల్సిన పదార్థాలు అల్లం ముక్క ఒక 50 గ్రాములు తీసుకొని దాన్ని తొక్క తీసేసి నూనెలో వేయించండి. వేగేటప్పుడే మీరు ఉల్లిపాయ ముక్కలు వేసేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగుతుంటే రంగు, చట్నీ రంగు కోసం మనం ఏం చేయాలంటే ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, ఎండుమిరపకాయలు కూడా వేగుతూ ఉంటాయి. జీలకర్ర వేయండి, కానీ ఇక్కడ చట్నీలో ఒక 10 మిరియాలు వేయాలి, ఖచ్చితంగా వేయాలి. అల్లం చట్నీకి మిరియాలు పడాలన్నమాట. ఒక 10 మిరియాలు వేయించండి. వేసిన తర్వాత ఇప్పుడు మీకు వెల్లుల్లి అంటారు, తెల్లగడ్డ అంటారు, అవి ఒక 10 పాయలు వేసేసి వేగుతూ ఉంటాయి. వేగుతూ ఉన్నప్పుడు మీరు ఈలోగా కరివేపాకు కూడా వేసేసేయండి. ఒక గుప్పిడి కరివేపాకు కడిగి అందులో వేసేసేయండి. ఇవి మొత్తం మూత పెడితే వేగుతూ ఉంటాయి. ఈలోగా మీరు టమాటాలు ఒక 150 గ్రాములు కానీ ఒక 200 గ్రాములు తీసుకొని దాన్ని కడిగేసి సన్నగా కట్ చేసేసి ఇందులోనైనా వేసేయచ్చు, లేదంటే వేరే కడాయిలో నూనె వేసి అందులోనే సపరేట్గా వేయించుకోవచ్చు. ఇలా అన్నీ కూడా బాగా వేగాలి, పచ్చిదనమే ఉండకూడదు అనమాట. దించే ముందు అందులో ఒక 2 స్పూన్లు బెల్లం పౌడర్ వేయాలి. మీకు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా, కాబట్టి మీకు ఎంత టేస్టో ఆ టేస్ట్కు తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం చక్కగా బాయి వేగిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారనిచ్చండి. అంతే, చల్లారనిచ్చి మిక్సీ పట్టేయండి. ఇక చూసుకోండి, ఒక బౌల్లోకి తీసేసి దాన్ని పోపు పెట్టేయండి. పోపు పెట్టి తెలుసు కదా, ఆయిల్ వేసేసి అందులో ఉల్లిపాయలు అంటే లైట్గా 2 ఉల్లిపాయలు, ఆవాలు, మరి జీలకర్ర, ఈ ఉద్దిపప్పు మినపప్పు ఉంటుంది, ఇవన్నీ వేసేసి బాగా శనగపప్పు ఇవన్నీ రెడ్గా వేయించేసి అందులో వేసేసేయడమే. ఇక అంతే అండి, మీకు అల్లం చట్నీ రెడీ. ఈ అల్లం చట్నీని దోశల్లోకి, ఇడ్లీలోకి, పొంగల్లోకి, ఈ పెసరట్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. దేంట్లోకైనా తినచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, అల్లం చట్నీ చేసుకొని తినండి. ఓకేనా? అది నాకు చెప్పాలి. మరి నాకు చెప్పాలంటే మీరేం చేయాలి, లెటర్ రాయాలి. మా అడ్రస్ చెప్తాను. పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, తిరుపతి. అడ్రస్ మళ్ళీ చెప్తాను. పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, తిరుపతి. తిరిగి వచ్చే వారం సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు. మరి బాయ్.
1: మీరింతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్ అంత డబ్బు?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్ 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే,
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు, ఆర్బిఐ అంటుంది.
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
9: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
10: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
11: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో, అన్ని వేళల్లో
12: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం.

0: విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయవాణి ఆకాశవాణి,
1: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
0: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
1: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
0: వింటూ ఉండండి 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం క్రీడా ప్రపంచం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఇప్పుడు వినండి ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: శ్రోతలు, NHIDCL 85 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. భారత ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ NHIDCL డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 85. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు గేట్ 2024, 2025, 2026 స్కోర్ ఉండాలి. వేతనం నెలకు 50,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు. వయస్సు 34 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక విధానం విద్యార్హతలు, షార్ట్లిస్ట్, గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2024

26 జూన్ 8వ తేదీ. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.nhidcl.com. వెబ్సైట్ మరొకసారి www.nhidcl.com.

0: మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి క్రీడా ప్రపంచం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచంకు స్వాగతం. ముందుగా ఐపీఎల్ విశేషాలు చూద్దాం. ఐపీఎల్లో 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఛాంపియన్గా అవతరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ నిలబెట్టుకుంది. 19వ సీజన్లో ఛాంపియన్ ఆటతో ఫైనల్ చేరిన ఆర్సీబీ అదిరే ఆటతో గుజరాత్ టైటాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది. క్వాలిఫైయర్ 1లో చిత్తైన గుజరాత్ను భువనేశ్వర్ 2, రసిక్ ధారల్ సలాం 3 వికెట్లు 155కే పరిమితం చేయగా చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ 75 నాటౌట్ అర్ధశతకంతో బెంగళూరును గెలిపించాడు. బ్యాటర్ల వైఫల్యంతో మ్యాచ్లో వెనకబడిన శుభ్మన్ గిల్ సేనా రన్నర్అప్తో సరిపెట్టుకుంది. క్వాలిఫైయర్ 1లో తేలిపోయిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు ఫైనల్లోనూ తడబడ్డారు. అహ్మదాబాద్లో ఆర్సీబీ ఫేసర్ల దాటికి పవర్ ప్లేలోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ 10, సాయి సుదర్శన్ 12లు పెవిలియన్ చేరగా మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. వ్యూహాత్మకంగా బ్యాక్ లెంగ్త్ బౌన్సర్లతో భువనేశ్వర్, రసిక్ ధార్ సలాం గుజరాత్ హిట్టర్లను కట్టడి చేయగా వాషింగ్టన్ సుందర్ 50 నాటౌట్ అర్ధశతకంతో పోరాడాడు. అతడు చివరిదాకా నిలబడడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప ఛేదనలో ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్ 32, విరాట్ కోహ్లీ 75 నాటౌట్ శుభారంభమిచ్చారు. విజయానికి 24 పరుగుల దూరంలో డేవిడ్ అవుటైన జితేష్ శర్మ 11 నాటౌట్తో కలిసి విరాట్ లాంబనం ముగించాడు. అంతకుముందు శుక్రవారం నాడు జరిగిన క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్తో సవాల్ విసిరిన శుభ్మన్ గిల్ 104 శతకంతో కథం తొక్కి విజయాన్నందించాడు. సాయి సుదర్శన్ 58తో సెంచరీ భాగస్వామ్యంతో గెలుపు పునాది వేసిన గిల్ అవుటైన ఇంపాక్ట్ సబ్ రాహుల్ తెవాటియా 17 నాటౌట్ లాంఛనం ముగించాడు. మే 31 ఆదివారం ఆర్సీబీతో అమిత్ ఉమ్ముకి సిద్ధమైంది. గుజరాత్ రాజస్థాన్ నిర్దేశించిన

115 పరుగుల భారీ ఛేదనను గుజరాత్ ఓపెనర్లు శుభ్మన్ గిల్ 104, సాయి సుదర్శన్ 58 దూకుడుగా మొదలెట్టారు. ఎలిమినేటర్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశి 96 క్వాలిఫైర్ 2లో గర్జించాడు. తొలి 2 ఓవర్లలో 2 వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వని ఈ చిచ్చర పిడుగు తన స్టైల్ విధ్వంసంతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను బెంబేలెత్తించాడు. టెన్నిస్ 4-ఆర్మ్ షాట్లతో అలరించిన ఈ కుర్రాడు రవీంద్ర జడేజా 45 నాటౌట్తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 4 పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్న భారీ స్కోరర్కు పునాది వేశాడు. రషీద్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్లో ఫెరరీ 38 నాటౌట్, 4 సిక్సర్లతో విరుచుకుపడగా రాజస్థాన్ ప్రత్యర్థి ముందు 200కు పైగా లక్ష్యాన్ని నిలిపింది. అంతకుముందు ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టు చేతిలో ఓటమి పాలై 19వ ఎడిషనల్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. చావో రేవో పోరులో బ్యాటర్లు బౌలర్ల వైఫల్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంటిదారి పట్టింది. ఎలిమినేటర్లో చెత్తాటతో 2వ టైటిల్ను వేటను నాకౌట్ దశలోనే ముగించింది. కమిన్స్ సేనకు వణుకు పుట్టిస్తూ వైభవ్ సూర్యవంశి 97 సిక్సర్ల మోతతో భారీ స్కోర్ కొట్టిన రాజస్థాన్ ఆర్చర్ 3 వికెట్లతో నిప్పులు చెలరేగడంతో పవర్ ప్లేలోనే మ్యాచ్ను తమ గుప్పిట్లోకి తీసుకుంది. టాప్ ఆర్డర్ కూలినా క్లాసెన్ ఉన్నాడులే అనే సన్ రైజర్స్ ధైర్యాన్ని ఎస్ పంజా లాగేసుకున్నాడు. క్లాసెన్ను అతడు ఎల్బీగా అవుట్ చేయగా ఓటమి ఖాయమైంది. భారీ విజయంతో క్వాలిఫైయర్కు 2కు దూసుకెళ్లింది. ప్లే ఆఫ్స్లో ఓడితే మరో అవకాశం ఉండదని తెలిసిన సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శనకు మూల్యం చెల్లించుకుంది. 244 లక్ష్యం పెద్దది కావడంతో దూకుడుగా ఆడి తలొక అర్ధశతకంతో గెలిపిస్తారనుకుంటే టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 47 పరుగుల తేడాతో గెలుపొందిన పరాగ్ సేన మే 29 ఇదే మైదానంలో గుజరాత్తో అమీతుమి తేల్చుకోనుంది. ఇప్పుడు మరికొన్ని క్రీడా విశేషాలు చూద్దాం. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో స్టార్ల నిష్క్రమణ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే యానిక్ సినర్, నోవాక్ జోకోవిచ్, మద్వదేవ్ తమ పోరాటం ముగించగా తాజాగా కాస్పర్ రూడ్ నార్వే ఇంటిబాట పట్టాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లో రూడ్ 5-7, 6-7, 7-5, 2-6 జావో ఫెన్సికా బ్రెజిల్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 4 సెట్లు పాటు జరిగిన పోరులో ఫోన్సికా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 7 S's సంధించిన రూడ్ 4 సార్లు డబుల్ ఫాల్స్ చేయడం కొంపముంచింది. మరో మ్యాచ్లో కొబోలి ఇటలీ 6-2, 6-3, 6-7, 7-6 జచరీ సావ్జా అమెరికాపై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించాడు. ఇక మహిళల సింగిల్స్లో అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్ 3-6, 6-3, 0-6 డయానా షెడ్నర్ రష్యా చేతిలో ఓడగా డియానే ఫెర్రీ ఫ్రాన్స్ 3-6, 2-6 చావ్లా నిస్కా పోలాండ్ పరాజయం పాలైంది. అనా కలిన్స్కయా రష్యా 6-4, 2-6, 7-6 పొటపోవా ఆస్ట్రియాపై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ 3వ రౌండ్లో భారత్ బ్రెజిల్ ద్వయం శ్రీరామ్ బాలాజీ డెమోలినర్ 7-5, 6-4 టీమ్ ఫడ్జ్ కెవిన్ కావ్రిజ్ జర్మనీపై గెలిచి క్వార్టర్స్ గెలుచుకుంది. ఇక ఫుట్బాల్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులను ప్రముఖ మీడియా దిగ్గజం జీ గ్రూప్ కైవసం చేసుకుంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా

ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నమెంట్ ఈ నెల 11 నుంచి జూలై 19 వరకు జరగనుంది. ఇక భారత డబుల్స్ ఆటగాడు ఎన్ శ్రీరామ్ బాలాజీ ఫ్రెంచ్ ఓపెన్లో దూసుకెళ్తున్నాడు. మార్సెలో డెమోలినర్ బ్రెజిల్తో జోడీ కట్టిన బాలాజీ అదిరే ఆటతో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సోమవారం జరిగిన 3వ రౌండ్లో ఈ ద్వయం 6వ సీడ్కు షాక్ ఇచ్చి ముందంజ వేసింది. జూనియర్ పోటీల పురుషుల సింగిల్స్ భారత్కు చెందిన ఆర్నవ్ పపర్కర్ 16వ రౌండ్కు అర్హత సాధించాడు. కానీ యుకి భాంబ్రీ జంటకు డబుల్స్లో ఓటమి ఎదురయ్యింది. ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్లో శ్రీరామ్ బాలాజీ జోరు చూపిస్తున్నాడు. పురుషుల డబుల్స్లో మార్సెలో డెమోలినర్తో కలిసి వరుసగా 3వ విజయంతో క్వార్టర్ ఫైనల్ చేరాడు. సోమవారం 6వ సీడ్ కెవిన్ క్రవిడ్జ్ టీం పుయెట్టి జంటను చిత్తు చేసింది. బాలాజీ మార్సెలో జోడీ తొలిసెట్ నుంచి ఆధిపత్యం చెలాయించి 7-5, 6-4తో వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించి క్వార్టర్స్కు చేరింది బాలాజీ మార్సెలో జోడీ. మరో మ్యాచ్లో యుకి భాంబ్రీ మైకేల్ వీనస్ న్యూజిలాండ్ ద్వయం అనూహ్యంగా కంగుతిన్నది. ఇటలీ జంట సొమెనో బొలెల్లి అండ్రియా ఓవర్సోరీ చేతిలో 3-6, 4-6తో ఓటమి పాలైంది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సంచలనాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ 4వ రౌండ్ పోరులో 3వ సీడ్ స్వియాటెక్ పోలాండ్ 5-7, 1-6తో మార్తా కొస్సుక్ ఉక్రెయిన్ చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది. ఈ సీజన్లో మట్టి కోర్టుపై ఓటమి ఎరుగని స్వియాటెక్ అనామక ఉక్రెయిన్ ప్లేయర్ ముందు తలొగ్గింది. మరో సింగిల్స్లో స్వితోలినా 4-6, 6-4, 6-0తో బెన్కిచ్పై విజయం సాధించగా సిస్టీ 6-3, 7-6 వాంగ్పై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. భారత బ్యాడ్మింటన్ డబుల్స్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. 2 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు వరల్డ్ టూర్ టైటిల్ను గెలుచుకున్నారు. ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ పురుషుల డబుల్స్లో తొలిసారి విజేతలుగా నిలిచారు. ఈ ఘనత సాధించిన భారత తొలి జోడీగా సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ప్రపంచ 4వ ర్యాంక్ జోడీ సాత్విక్ చిరాగ్ 18-21, 21-17, 21-16తో తేడాతో 3వ ర్యాంక్ ద్వయం ఫజర్ అల్ఫియాన్ మహమ్మద్ షోహబుల్ ఫిక్రీ ఇండోనేషియాపై అద్భుత విజయం సాధించింది. గంట 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ను కోల్పోయినప్పటికీ భారత జంట పట్టు విడవకుండా పోరాడి టైటిల్ ఎగరేసుకుపోయింది. సాత్విక్ చిరాగ్ జంటకు 2 ఏండ్లలో ఇదే తొలి వరల్డ్ టూర్ టైటిల్. ఇక 8వ విషయం, ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత స్టార్ షూటర్లు మనుభాకర్ సమ్రాన్ రాణా రజత పతకం అందుకున్నారు. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భాకర్ రాణా జోడీ 483.6 స్కోరుతో 2వ స్థానంలో సిల్వర్ ఖాతాలో వేసుకుంది. చైనాకు చెందిన కియాన్సున్ యావో కైహు ద్వయం 483.9 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా కేవలం 0.3 పాయింట్ల స్వల్ప తేడాతో భారత జంటకు గోల్డ్ చేజారింది. ఇంగ్లాండ్ పర్యటనలో భారత మహిళల జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. శనివారం జరిగిన 2వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ మహిళల జట్టు 26 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. తొలి పోరులో ఓటమికి బదులు తీర్చుకుని 3 మ్యాచ్ల సిరీస్లో

0: ఒకటి ఒకటితో లెక్క సమం చేసింది. తొలుత ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 స్కోరు చేసింది. ప్రియా కెంప్ 39 నాటౌట్, డానీ వ్యాట్ 29, అమీ జోన్స్ 28, అలీస్ కాప్సే 28 రాణించారు. శ్రీచరణి 3 వికెట్లతో మెరిసింది. అనంతరం ఛేదనలో భారత ఓవర్లన్నీ ఆడి 9 వికెట్ల నష్టానికి 142 స్కోరు చేసి ఓడింది. యాస్తికా భాటియా 33, మందానా 32, షఫాలీ 22, కెప్టెన్ హర్మన్ 28 పోరాడినా ఫలితం లేకపోయింది. చార్లీ డీన్ 2, లారెన్ బెల్ 2 వికెట్లతో దెబ్బకొట్టారు. 3వ T20 మంగళవారం జరుగుతుంది. ఇక ఫ్రెంచ్ ఓపెన్లో మరో సంచలనం. సెర్బియా లెజెండరీ ప్లేయర్ నోవాక్ జోకోవిచ్ అనామక ఆటగాడి చేతిలో ఓడి 3వ రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. తొలి 2 సెట్లు గెలిచి 2-0 నిలిచిన దశలో వరుసగా 3 సెట్లు కోల్పోయి అనూహ్యంగా ఓడిపోయాడు. ఇక చివరిగా భారత్తో ఏకైక టెస్ట్ 3 వన్డేల సిరీస్ కోసం మంగళవారం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు 2 వేర్వేరు జట్లను ప్రకటించింది. 2 ఫార్మాట్లలో ఆఫ్ఘన్ జట్టుకు షహ్మతుల్లా షాహాది సారథ్యం వహించనున్నాడు. న్యూ చండీగఢ్ వేదికగా ఈ నెల 6 నుంచి మొదలయ్యే టెస్టు కోసం ఆఫ్ఘన్ జట్టు రహ్మత్ షా, రహ్మనుల్లా గుర్బాజ్, అజ్మతుల్లా ఒమర్జాయ్ లాంటి అనుభవజ్ఞులతో కనిపిస్తుంది. మరోవైపు వన్డే జట్టులో రషీద్ ఖాన్, రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ బరిలోకి దిగనున్నారు. ఆకాశవాణి వివిధ క్రీడల సమాహారం. క్రీడా ప్రపంచం ఇంతటితో సమాప్తం. నమస్కారం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
5: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
4: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
5: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
4: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
5: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా

0: ईमेल आईडी ARTPTY लेटर्स @gmail.com
1: इनका मा व्हाट्सएप नंबर 8772426605 ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
0: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 నిమిషాలకు శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను విందాం. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వివరాలు వింటారు. అనంతరం భక్తి కుసుమ

0: కార్యక్రమంలో భక్తి పాటలు, 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పెరటి తోటలు మరియు హోమ్ కంపోస్టింగ్ గురించి వ్యవసాయాధికారి జె శశికళ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 to 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వినవచ్చు. 8:30 వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమం, 10:00 హరికథ వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 దేశభక్తి గీతాలు, 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. రేపటి మా ప్రసారాలు ఉదయం 5:53 ప్రభాత కార్యక్రమాలతో ఆరంభమవుతుంది. 6:00 ప్రభాత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలు వింటారు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ పోరంకి దక్షిణామూర్తి, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 ప్రసార విశేషాలు, 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వివరాలు వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత వైద్య విజ్ఞానం శీర్షికన శస్త్రచికిత్సలో సహాయపడే మత్తుమందు ఉపయోగాల గురించి తిరుపతి స్విమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి హేమలత గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త సీఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు, 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ కథమ కార్యక్రమం సమర్పణ శ్రీమతి జయ నిర్మల, 9:00 వాట్సాప్ చిత్రమంజరి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం, 12 ఏళ్ల ఎన్డీఏ పాలనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే, 10:15 మధ్యాహ్నం 12:10 12:40 1:30 తిరిగి 3:10 విద్యుత్ భారతి ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:30 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో కేవలం మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ఆ తర్వాత ప్రపంచ సైకిల్ దినోత్సవం గురించిన వివరాలు వినవచ్చు. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వివరాలు వింటారు. ఆ తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తి గీతాల కార్యక్రమం, 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చీనీ నిమ్మ సాగులో మేలైన రకాలు, వేసవిలో నిమ్మలో అధిక దిగుబడులకు పూత నియంత్రణ పద్ధతుల గురించి తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కేసి భానుమూర్తి గారితో ప్రసంగం వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:05 కావస్తోంది, మరికొద్ది క్షణాల్లో.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై అనుజ కుమార్. India has asserted that there is no role of any third party in the bilateral relations of India and Nepal. External Affairs Ministry spokesperson Randhir Jaiswal stated this during a media briefing in New Delhi today while replying to a

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు.

0: సంస్కృతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లాట్రైట్ గనుల వర్గీకరణ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. నైరుతి రుతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సూచించారు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. అందరికీ సమానంగా వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ సంయుక్త స్నాతకోత్సవాలకు ఆయన ఈరోజు అధ్యక్షత వహించి స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య విద్య ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ విదేశాలలో ఆరోగ్య సేవల బలోపేతానికి ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దోహదపడిందని గవర్నర్ కొనియాడారు. విద్యార్థులు యోగా ధ్యానం చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలని, తగిన విశ్రాంతి నిద్రకు ప్రాధాన్యతనివ్వాలని గవర్నర్ సూచిస్తూ
1: Institutions like Dr. NTR University of Health Sciences stand at the heart of this endeavor, for they prepare the skilled and compassionate professionals who transform healthcare system and strengthen the well-being of the society. Dear graduates, today marks the culmination of your hard work, discipline and perseverance. The degrees you receive today symbolize your academic success, but they also signify something far greater.
0: గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై అమరావతిలోని సచివాలయంలో వివిధ శాఖలతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలలో పుష్కరాల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం 6 జిల్లాల్లో 525 ఘాట్లను పుష్కరాల కోసం సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈసారి పుష్కరాలలో పుణ్యస్నానాల కోసం 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు. రాజమహేంద్రవరం, నర్సాపురం సహా వివిధ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ పరిధిలో 1974 కోట్ల రూపాయల వ్యయంతో 1660 పనులు జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో 1080 కోట్ల రూపాయల విలువైన 1140 పనులు చేస్తున్నారని ముఖ్యమంత్రికి వివరించారు. లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దానిని ఉపఖనిజంగా కాకుండా బాక్సైట్గా పరిగణించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మార్పుల వల్ల రాష్ట ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆ లేఖలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల రాష్టంలో గనుల లీజు ప్రక్రియ స్తంభించిపోయిందని వెల్లడించారు. కొత్త నిబంధనలతో గతంలో మైనర్ మినరల్ కింద ప్రాసెస్ చేసిన 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని కేంద్రం దృష్టికి ముఖ్యమంత్రి వివరించారు. గతంలో మైకా, క్వార్ట్స్, ఫెల్డ్స్పార్, బాక్సైట్ ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ ఖనిజాలుగా మార్చినప్పుడు కేంద్రం సేవింగ్ క్లాజ్ ఇచ్చిందని తన లేఖలో గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో లాటరైట్ ఖనిజానికి కూడా సేవింగ్ క్లాజ్ ఇచ్చి పెండింగ్లో ఉన్న 402 దరఖాస్తులను పాత నిబంధనల కింద ప్రాసెస్ పూర్తి చేసి 2 ఏళ్ల పాటు వెసులుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. నైరుతి రుతుపవనాల కాలం అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం అడవినెక్కలంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాంగణంలో నైరుతి రుతుపవనాలు 2026 అంచనాలు, సన్నద్దత, విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు అన్న అంశంపై సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశానికి దృశ్య మాధ్యమం ద్వారా ఢిల్లీ నుంచి పాల్గొన్న మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ, నైరుతి రుతుపవనాల కాలంలో ఎదురయ్యే వాతావరణ సవాళ్ల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, విపత్తుల తీవ్రతను తగ్గించడానికి అన్ని ప్రభుత్వ

0: వ్యవస్థలు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బహుళ విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో అన్నది పూర్తిగా ఆయన వివరించారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు జరిగే ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీన్ దయాల్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారాన్ని ప్రకాశం జిల్లా అధికారులు అందుకోనున్నారు. ఈ పురస్కారం సాధించిన ప్రకాశం జిల్లాలోని గుండమాల గ్రామంపై ఆకాశవాణి ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలోని తీరప్రాంత మత్స్యకార గ్రామం గుండమాల మారుమూల ప్రాంతంలో ఉన్న మౌలిక వసతుల కల్పనలో ఈ గ్రామం ముందంజలో ఉంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధన విభాగంలో కొత్తపట్నం మండలంలోని గుండమాల పంచాయతీ 3వ ర్యాంకులో నిలిచి 25 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని సాధించింది. ఈ సందర్భంగా గ్రామస్తుడు బాబు మాట్లాడుతూ,
1: నా పేరు బాబు, గుండమాల మాది. సరే, మాకు ఈ అవార్డు రావటం చాలా గర్వకారణంగా ఉంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ అవార్డు అంటే జాతీయ స్థాయిలో బెస్ట్ పురస్కారమే. ఈ అవార్డు వచ్చినందుకు మా ఊరు ప్రజలు సహకారం చాలా చాలా మట్టుగా ఉంది. ఎందుకంటే మా ఊరు ఫస్ట్ నుంచి కూడా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. బాగా ఎవరు తప్పు చేసినా గానీ ఖండించే విధంగా ఉండటం వల్ల, మాకు అందరు సమిష్టిగా చేయటం వల్ల మాకు ఈ అవార్డు వచ్చింది.
0: తెలంగాణ రాష్ట 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు తెలియజేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన స్పందిస్తూ, రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ తెలుగు జాతి ఎప్పుడూ ఒకటేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో కేవలం మౌలిక వసతుల కల్పన కోసమే ఎకరాకు 2 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజధాని రైతులు ఆయనను ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించామని తెలిపారు. మావిగన్ను గ్రోత్ కారిడార్గా ప్రకటించాలని ఆయన రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం 48 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయని కలెక్టర్ విజయకృష్ణన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వసతి గృహాల్లో విద్యార్థులకు ఉచిత భోజనం, పాఠ్య పుస్తకాలు, వసతి ఆరోగ్య పరిరక్షణతో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందారని పేర్కొన్నారు. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యునిడో ప్రతినిధి బృందం ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో పర్యటించింది. నగరంలోని పారిశుద్ధ్య, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన బృందానికి సుస్థిర పట్టణాభివృద్ది, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుద్ధ్య నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కమిషనర్ మయూర్ అశోక్ వివరించారు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లాటరైట్ గనుల వర్గీకరణ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. నైరుతి ఋతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సహశ్రూయంతాం. ప్రవాచకో నరేంద్ర దత్త సేమవాలః. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా ప్రోక్తం యత్ శిక్షా సశక్తీకరణస్య మహత్వపూర్ణం సాధనం విద్యతే, అపి చ వాస్తవిక వికాసః తదైవ సమ్యగ్ రూపేణ ప్రాప్స్యతే యదా సమాజస్య సర్వే ఏవ పక్షాః సామాజికేన, ఆర్థికేన, శైక్షికేన చ రూపేణ వికసితాః భవిష్యంతి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇత్యనేన విగత మాసే 23.20 అర్బుద రూప్యకాణాం ఆదాన ప్రదాన విషయకం శిఖరం సమావాప్తం. కేంద్ర సర్వకారేణ ఆవృజన నియమే నిర్గతాయాః అధిసూచనాయాః అనుసారం అధునా 80.1%

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు ఇప్పుడు వినండి. భారతదేశంలో క్రమబద్ధమైన ప్రసార సేవ అనే ఆలోచన 1926 మొదటిసారిగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వం మరియు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ మధ్య కుదిరిన ఒక ఒప్పందం ద్వారా ఇది కార్యరూపం దాల్చింది. ఆ ఒప్పందం ప్రకారం బొంబాయిలో ఒకటి, కలకత్తాలో మరొకటి 2 స్టేషన్ల నిర్మాణానికి లైసెన్స్ మంజూరు లభించింది. దాని ప్రకారం బొంబాయి రేడియో స్టేషన్ 1927 జూలై 23 ప్రారంభించబడింది. ఊహించని విధంగా సుమారు 3 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ 1930 మార్చి 1 దివాలా తీసింది. ఇతర దేశాలు మంచి పురోగతి సాధిస్తుండగా భారతదేశంలో ప్రసార రంగ ప్రవేశం విఫలమైనట్లుగా కనిపించింది. అయితే ప్రజా డిమాండ్కు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకుని బొంబాయి, కలకత్తాలోని 2 స్టేషన్లను 1930 ఏప్రిల్ 1 నుండి 2 సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా నడపాలని నిర్ణయించింది. చివరిగా 1932 ప్రభుత్వం ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ను సొంత నిర్వహణలో కొనసాగించాలని నిర్ణయించి దానిని పరిశ్రమలు ఇంకా కార్మిక శాఖ పరిపాలన నియంత్రణ కింద ఉంచింది. 1935 మార్చిలో పరిశ్రమలు కార్మిక శాఖ కింద పనిచేయడానికి కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పాత పేరు స్థానంలో ఆల్ ఇండియా రేడియో వచ్చింది. ప్రసార రంగం 1937 కమ్యూనికేషన్స్ విభాగానికి బదిలీ చేయబడింది. తర్వాత 1941 సమాచార మరియు ప్రసార విభాగానికి బదిలీ చేయబడింది. ఈ విభాగం 23 ఫిబ్రవరి 1946 నుండి సమాచార కళల విభాగంగా పునర్వ్యవస్థీకరించబడింది. ఈ విభాగం పేరు 10 సెప్టెంబర్ 1946 నుండి సమాచార మరియు ప్రసార విభాగంగా మార్చబడింది. తర్వాత 1957 దీనిని ఆకాశవాణిగా నామకరణం చేశారు. మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వివరాలు విన్నారు.
3: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు వినండి భక్తి కుసుమాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

మీరింతవరకు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్రిగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి ఎటువంటి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను

0: స్వావలంబన కలవారిగా చైతన్యవంతులుగా సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే సాధికారతకు విద్య ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ధి పొందిన గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు.
1: జుబా హమారి రాష్ట్ర కి శక్తి, ఆశా ఔర్ ఉజ్వల భవిష్యత్ కి ప్రతీక హై. మేరి సభీ జుబాఓ, విశేషకర్ జనజాతీయ సముదాయ కి జుబాఓ సే అనురోధ హై కి ఉన్హే అప్నే జోడో ఔర్ అప్నే లోగో కో నహీ భూలనా చాహియే. జుబా శక్తి విరాసత్ పర్ గర్వ కర్తే హుయే ఆధునిక శిక్షా ఔర్ టెక్నికో కే బల్ పర్ ఆగే బఢే తబ్ సశక్త సమృద్ధ ఔర్ ఆత్మనిర్భర భారత్ కా నిర్మాణ హోగా.
0: యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతను బలోపేతం చేయడానికి, వారభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాల ద్వారా నిరంతరం కృషి చేస్తోందని ద్రౌపది ముర్ము చెప్పారు. స్కాలర్షిప్ పథకాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అవి యువత కలలకు రెక్కలు తొడిగే వాహనాలుగా పనిచేస్తాయని రాష్ట్రపతి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత రబీ లమిచ్చానే ఆయన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భారత నేపాల్ అభివృద్ది భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర సంబంధాలపైన ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇరు దేశాల వృద్ధి, శ్రేయస్సును పెంపొందించడంలో ఈ సంబంధాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, భారత నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదని భారతదేశం స్పష్టం చేసింది. భారత నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. సరిహద్దు అంశాలను సంబంధించి అన్ని అంశాలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏర్పాటైన ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని, భారత నేపాల్ సరిహద్దులో దాదాపు 98% మేర సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, అయితే కొన్ని భాగాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని జైస్వాల్ చెప్పారు.
2: While close to 98% of India-Nepal boundary has been demarcated, there are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary, which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects of
0: జమ్మూ కశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంతృప్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణలను నోటిఫై చేసింది. దీని ప్రకారం మన దేశానికి 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింతగా పొడించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ 2026ను నోటిఫై చేస్తూ ఇమిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాల పరిమితి అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధనలు మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. జారీ అయిన ఏదైనా ఉత్తర్వుల వల్ల నష్టపోయినా లేదా ప్రభావితమైన వ్యక్తి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కమిషనర్కు ఆన్లైన్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడం పైన ఉన్న శ్రద్ధ ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. ఈరోజు పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవ వేడుకలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక

ప్రారంభిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థలుగా సేవలు అందిస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాధుల నివారణపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 36 కోట్ల మందికి పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వారం సర్వికల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.

0: నుంచి కాల పరిమితితో కూడిన ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్ధం చేసి ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పాటు ఆక్రమణదారుల జాబితాలో గుర్తించిన 118 మంది ప్రస్తుత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలు అలాగే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ అగస్త్యమలై పరిరక్షణ ప్రాంతంలో ఆక్రమణలు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సాహస కృత్యాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. దేశంలోని ఏ పౌరుడైనా సరే తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్ నినో ఏర్పడడానికి 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో తీవ్రమైన పవనాలు బలహీనపడడం వల్ల అక్కడి నీరు వేడికి ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం విధానాల్లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. అలాగే ఇది తుఫానులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముదాయంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థుల జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి FM కార్యక్రమాలు. నీలంలో సమయం 7:15 దాటి 15 సెకండ్లు. ఇది కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి సమయం.

అందరికీ నమస్కారం అండి. నా పేరు శశికళ. నేను జిల్లా వ్యవసాయ అధికారి దగ్గర వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నాను. మనం ఈరోజు పెరటి తోటలు మరియు హోమ్ కంపోస్టింగ్ గురించి వివరంగా తెలుసుకుందాం. మనకందరికీ తెలిసిందే, మనం ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక మందులు వాడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. కాబట్టి మనము పెరటి తోటలు పెంచుకోవడం అంటే మనకు ఇంట్లోకి అవసరమయ్యేటటువంటి కూరగాయలను అలాగే పండ్లను మనమే మన ఇంట్లో తాజా కూరగాయలు స్వయంగా పండించడమే కాకుండా మన ఇంటి పాదికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే ఈ పెరటి తోటల యొక్క ముఖ్య ఉద్దేశం. మనము పెరటి తోటలను ముఖ్యంగా గ్రామాల్లో మనకి స్థలం ఉంటుంది కాబట్టి మనకున్న స్థలంలో మనము ఈ పెరటి తోటలు పెంచుకోవడం ద్వారా మన ఇంటిల్లి పాదికి అవసరమైనటువంటి అంటే ముఖ్యంగా ఇంటిల్లి పాది ఏ రకాలైనటువంటి కూరగాయలు ఇష్టపడతారో అటువంటి రకాల కూరగాయలని మనం పెంచుకోవడం ద్వారా ఇంటిల్లి పాదికి మనం ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని మనం అందించగలుగుతాం. ముఖ్యంగా మనం మొదటగా మనం పెరటి తోటల్లో అంటే మీకు అందరికీ తెలిసిందే, మనము ఇంటి ప్రాంగణంలో మన ఇంటి పరిసరాల్లో ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి ఆకుకూరల్ని కూరగాయల్ని వీలైతే పండ్ల మొక్కలని కూడా మనం పెంచడం ద్వారా మనం ఇంటిల్లిపాదికి పోషకాలతో కూడిన సమతుల ఆహారాన్ని అందించడమే పెరటి తోటల యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా పెరటి తోటలు మనం పెంచుకోవడం ద్వారా రోజువారీ కూరగాయలకు అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే ఒకవేళ మన ఇంటిల్లి పాదికి అవసరమైన తర్వాత కూడా మిగిలినటువంటి కూరగాయలను మనం అమ్మడం ద్వారా కొన్ని మనము ఇంటికి కొంత ఆదాయాన్ని కూడా మనము పొందవచ్చు. అట్లాగే ఇంట్లో మనకు పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఏంటంటే మనకి ఈ పెరటి తోటల పెంపకంలో సహాయం చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఈ పెరటి తోటల పెంపకాన్ని ఆస్వాదించడమే కాకుండా అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళు ఖాళీగా ఉన్నవాళ్ళు ఆ పెరటి తోటలు పెంచడం ద్వారా వాళ్ళకు కూడా కొంచెం ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి మేలు చేకూరుతుంది. అలాగే పిల్లలు కూడా ముఖ్యంగా మొక్కల్ని పెంచేటటువంటి పద్ధతులను కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అంటే పెరటి తోటల పెంపకం మానసిక ఆహ్లాదానికి మరియు శారీరక వ్యాయామానికి చక్కటి మనం ప్రత్యామ్నాయంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం పోషక తోటలను ఎలా పెంచాలి అంటే పెరటి తోటలు లేక పోషకాహార తోటలు అనుకుందాం. ఎందుకంటే మనకు కావాల్సిన కూరగాయలు పండ్లు అన్నీ మనమే పండించుకుంటున్నాం కాబట్టి మనం వీటిని పోషకాహార తోటలని కూడా మనం అనుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో మొదటగా మనం చూడాల్సింది స్థలం ఎంపిక. మనం స్థలాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు మంచి నీటి వసతి ఉండే స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. అలాగే సూర్యరశ్మి మనకు కనీసము 4-5 గంటలు తగిలేటట్లు ఉండాలి. అంతేకాకుండా మనం ఏర్పాటు చేసేటటువంటి పెరటి తోట చుట్టూ మనము కంచె అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే పశువుల నుంచి రక్షణ లేకపోతే మనము పడినటువంటి శ్రమ అంతా వృధా అయిపోతుంది కాబట్టి. అలాగే మనం ఎంత స్థలంలో మనం పెరటి తోటలు పెంచుకోవాలనే విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా 5 మంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి కుటుంబానికి మనకు 200 నుంచి 220 చదరపు గజాల స్థలము సరిపోతుంది. ముఖ్యంగా మనము దీర్ఘచతురస్రాకారంగా మనం పెరటి తోటల్ని పెంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. తర్వాత మనము ఎంపిక చేసుకోవాల్సినటువంటి రకాలు పంటలు ఏ రకాలు ఎంపిక చేసుకోవాలంటే నేను ఇంతకుముందే చెప్పాను మీకు, మన ఇంట్లో వాళ్ళ యొక్క అభిరుచి అంటే మన కుటుంబ సభ్యులు ఏ ఆహారాన్ని అయితే ఇష్టపడతారో ఏ రకమైనటువంటి కూరగాయలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడతారో అటువంటి కూరగాయలు ఆకుకూరల్ని మనం పెంచడానికి ఆసక్తి చూపాలి. అలాగే మన ప్రాంతానికి మన నేలలకి ఏవైతే అనుకూలంగా ఉండి బాగా వస్తాయో అటువంటి పంటలను మనం ఎంచుకోవాలి. అంటే మనం మామూలుగా ఇప్పుడు మనకు మార్కెట్లో అన్ని అధిక దిగుబడి రకాలే మనకు లభ్యమవుతున్నాయి. అవే కాకుండా మనకి మన ప్రాంతానికి తగినటువంటి సాంప్రదాయ పంటలు కూడా కొన్ని ఉంటాయి. అటువంటి వాటిని కూడా మనం ఎంపిక చేసుకోవడం ద్వారా మనము జీవ వైవిధ్యం అంటే నేలలో కూడా సమతుల్యత అలాగే వాతావరణ సమతుల్యత రెండింటిని మనము పాటించగలిగిన వాళ్ళము అవుతాం. తర్వాత ఇప్పుడు మనము ఎంపిక చేసుకునేటప్పుడు ఈ బహువార్షిక మొక్కలు ఉంటాయి కదా, మునగ కరివేపాకు మొదలైన వాటిని పెరటి తోటలో ఒకవైపున నాటుకోవాలి. ఎందుకంటే అవి పెరిగి పెద్ద అయినప్పుడు వాటి నీడ మనం పెంచేటటువంటి ఏకవార్షిక మొక్కలు ఏవైతే ఉన్నాయో అంటే ఒకవైపు నాటిన తర్వాత ఆ చెట్ల నీడ అనేది ఏకవార్షిక మొక్కల మీద పెరగకుండా చూసుకోవాలి. మరియు అంతర కృషి అంటే ఏదైతే మనం కలుపు తీయడానికి వీలుగా ఉండేటట్లు కూడా చూసుకోవాలి. తర్వాత బహువార్షిక మొక్కలకు మనం స్థలం కేటాయించిన తర్వాత మిగిలిన భాగాన్ని మనం 6 నుంచి 10 సమభాగాలుగా చేసుకొని ఆ ప్రాంతంలో మనము ఏకవార్షిక కూరగాయల మొక్కల్ని నాటుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా తోటకు మధ్యలో తర్వాత 4 వైపులా కూడా మనము నడిచే దారిని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మనకు అంతర కృషి చేయడానికి కానీ నీళ్లు పట్టడానికి కానీ మనం బాటలు అనేటివి ఏర్పాటు చేసుకోకపోతే మనము మన తోటని సరిగ్గా మెయింటైన్ చేయలేము. మనము కాలిబాటలు ఏర్పాటు చేసుకోవడం అంటే తోటకు మధ్యలో మరియు 4 వైపులా నడిచే దారులు మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం అంతర కృషి చేయడానికి కానీ మొక్కలకు నీళ్లు పట్టడానికి కానీ అలాగే ఎరువులు అందజేయడానికి కానీ వీలుగా ఉంటుంది. అలాగే ఇందాక

ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పెరటి తోటలు మరియు హోమ్ కంపోస్టింగ్ గురించి వ్యవసాయ అధికారి జె శశికళ గారి ప్రసంగం ఇప్పుడు విందాం.

నట్లు తప్పనిసరిగా మనం పెరటి తోట చుట్టూ మనం కంచె అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది పెంపుడు జంతువుల నుంచి, అంతేకాకుండా మనకు గ్రామాలలో మనకు ఆవులు ఇవి పశువులు ఉంటాయి కాబట్టి వాటి నుంచి రక్షణ కల్పించేందుకు మనము కంచె ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇనుప తీగలతో చేసిన కంచె అయితే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది, అలాగే పంటకు కూడా మనకు రక్షణ కల్పిస్తుంది. ఈ కంచె మీద కూడా మనము తీగజాతి మొక్కలైనటువంటి బీర, కాకర, చిక్కుడు, సొర లాంటి వాటిని కూడా మనం కంచె మీద మనం పండించుకోవచ్చు. ముఖ్యంగా మనం నారు ద్వారా ఏవైతే మనము పెంచుతామో దానికి మనకు ముందుగానే మనం నారు పోసుకుని, ఆ నారు పోసుకున్న 2-3 వారాల తర్వాత వాటిని మొక్కలను తీసుకెళ్ళి మనము పెరటి తోటలో నాటవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంతేకాకుండా మనము మొక్క ఎంపిక చేసుకునేటప్పుడు కేవలం అధిక దిగుబడినిచ్చే వాటినే కాకుండా మనకి ఎక్కువ కాలం అంటే దీర్ఘకాలం ఉండి మనకు సంవత్సరం పొడవునా మనకి ఏవైతే మనకి కూరగాయలు అందుతాయో అటువంటి వాటిని ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. మీకు అందరికీ తెలుసు మనకు మనిషికి దాదాపుగా రోజుకి 300 గ్రాముల కూరగాయలు అంటే అందులో ఒక 125 గ్రాముల ఆకుకూరలు, 100 గ్రాముల దుంప కూరగాయలు, 75 గ్రాముల ఇతర కూరగాయలు తీసుకోవాలి. అదేవిధంగా ఒక 120 గ్రాముల పండ్లను కూడా మనము తీసుకోవాల్సిందండి. అంటే ఎందుకంటే పండ్లు కూరగాయల్లో మనకు కావలసినటువంటి ఖనిజ లవణాలు, విటమిన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఎంపిక చేసుకోవాల్సినటువంటి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అలాగే పండ్ల మొక్కలు కానీ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మడులను ఎత్తుగా తయారు చేసుకోవాలి. ఎత్తుగా తయారు చేసుకోవడం వల్ల నీరు అనేది నిలవ ఉండదు, అంతేకాకుండా మట్టి కూడా త్వరగా గట్టి పడకుండా ఉంటుంది, కలుపు యాజమాన్యం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. మనము ఒకవేళ పండ్ల చెట్లను అంటే అరటి, బొప్పాయి, దానిమ్మ, మామిడి, నిమ్మ లాంటి చెట్లను మనము పెంచుకోవాల్సి వస్తే మనం కనీసము 2x2x2 అడుగుల లోతులు గొంతలు తీసి మనం మట్టితో పాటు ఎరువును కూడా కలిపి గుంటలలో పూడ్చి ముఖ్యంగా మేలైన రకాలను ఎంచుకోవాలి. ఇప్పుడు మనకు మార్కెట్లో అధిక దిగుబడినిచ్చేటటువంటి పండ్ల రకాలు చాలా దొరుకుతున్నాయి, వాటిని తెచ్చుకొని మనము నాటుకుంటే మనకు సంవత్సరం పొడుగునా కూడా మనకి పండ్లు కూడా వచ్చేటట్లు చూసుకోవచ్చు. అంతేకాకుండా మనము భూసారం అంటే మనం ఏదైతే మనం మడి తయారు చేసుకుంటామో దానికి కావలసినటువంటి భూమికి మనం ఎరువులు అనేటివి అందజేయాలి. ఆ ఎరువులు ముఖ్యంగా సేంద్రీయ ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల అంటే మనం మొదట చెప్పుకున్నట్టు రసాయనిక ఎరువులు, పురుగుమందులు అవి వాడి మనం పంటలు పండించి అటువంటి పంటలను మనం తినడం ద్వారా మనకు దీర్ఘకాలికంగా రోగాలు వస్తాయని చెప్పుకున్నాం. సో అది అలా కాకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా మనం పెరటి తోటలు మనం పండించేటప్పుడు సేంద్రీయ ఎరువుల్ని విరివిగా వాడవలసి ఉంటుంది. కాబట్టి సేంద్రీయ ఎరువులను తయారు చేసుకోవడానికి మనం కంపోస్ట్ గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు ప్రభుత్వం ఇప్పుడు మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో అంటే ఆసక్తి చూపించేటటువంటి మహిళలకు ఇంటిలో మనకు కంపోస్టింగ్ పిట్లతో పాటు పెరటి తోటల పెంపకం గురించి కూడా శిక్షణ ఇస్తున్నది. ఈ కంపోస్ట్ పిట్లు ఏర్పాటు చేసుకోవడానికి MREGS ద్వారా మనకి సహాయం అనేది అందజేస్తున్నారు. కాబట్టి గ్రామంలో ఉండేటటువంటి మహిళలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరందరూ కంపోస్ట్ పిట్లు తయారు చేసుకొని అలాగే ఆ కంపోస్ట్ను ఉపయోగించి మనం పెరటి తోటల్ని పెంచుకుంటే మనకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఇంటిల్లిపాదికి అందించిన వాళ్ళం అవుతాం. వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ శాఖలో పనిచేసేటటువంటి గ్రామ వ్యవసాయ సహాయకులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అంటే ఈ కంపోస్ట్ పిట్లు ఎలా తయారు చేయాలి, అలాగే మనకు పెరటి తోటల్ని ఎలా పెంచుకోవాలి, దాంట్లో పాటించాల్సిన పద్ధతులు ఏమి, వాటి మీద అంతా కూడా వివరంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ గ్రామ వ్యవసాయ సహాయకులు తర్వాత మీరు ఎవరైతే ఆసక్తి చూపిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మీకు గ్రామాలలో అందుబాటులో ఉండి మీరు కంపోస్ట్ పిట్లని తయారు చేసుకోవడంలో కానీ అలాగే మీ పెరటి తోటలు పెంచుకోవడంలో కానీ మీకు సహాయపడతారు. ఇప్పుడు మనం హోమ్ కంపోస్టింగ్ అంటే ఏంటి, మనం హోమ్ కంపోస్టింగ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకుందాం. మనం గ్రామాలలో చాలామంది ఏం చేస్తామంటే వంటింట్లో తర్వాత వ్యవసాయ వ్యర్థాలు ఏవైతే మిగులుతాయో వాటిని మనం ఆరు బయట పడేస్తాం. ఈ వ్యర్థాలనే మనం ఉపయోగించి సహజంగా కంపోస్ట్గా సేంద్రీయ ఎరువుగా మార్చుకోవచ్చు. అంటే సులభమైన పదాలలో చెప్పాలంటే హోమ్ కంపోస్టింగ్ అనేది ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో వాటిని సేంద్రీయ ఎరువుగా మార్చేటటువంటి సహజమైనటువంటి ప్రక్రియ. దీని ద్వారా మనం తేలికగా సేంద్రీయ ఎరువును తయారు చేసుకోవచ్చు. అంటే మనం వంటింటి నుంచి వచ్చేటటువంటి కుళ్ళిపోయే స్వభావం కలిగిన పదార్థాలు అంటే కూరగాయల తొక్కులు, ఎండిన ఆకులు, ఆవు పేడ లేదా గేదె పేడను ఉపయోగించి కుళ్ళించి దానిని సేంద్రీయ ఎరువుగా మార్చేటటువంటి ప్రక్రియ. ఇది భూమి సారాన్ని పెంచడమే కాకుండా

పంటలకి మొక్కలకి చాలా మేలు చేస్తుంది. అంటే మనం రసాయనిక ఎరువులు వాడకుండా ఈ విధంగా హోమ్ కంపోస్ట్ ద్వారా తయారైనటువంటి సేంద్రీయ ఎరువుని మనము పెరటి తోటల్లో ఉపయోగించుకోవాలని ముఖ్య ఉద్దేశం అన్నమాట. తర్వాత మనము గుంత తయారు చేసుకోవాలంటే మనం స్థలం ఎంపిక, మనం ఇందాకే అనుకున్నాం మనము ఒకవేళ అంటే హోమ్ కంపోస్టింగ్తో పాటు మనం పెరటి తోట కూడా పెంచుకున్నాం అనుకోండి, పెరటి తోట పెంపకానికి మనం ఎంపిక చేసుకున్నటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ ఎంపిక చేసుకున్న స్థలానికి అనుకూలంగా మనం ఒకవైపు ఒక గుంట తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంటి వెనుక భాగంలో కావచ్చు, లేదా మీరు ఒకవేళ పెరటి తోట పెంచుకోకపోతే ఓన్లీ అంటే కేవలం సేంద్రీయ ఎరువు మాత్రమే అంటే హోమ్ కంపోస్టింగ్ మాత్రమే చేయదలుచుకుంటే అప్పుడు మనం ఇంటి వెనుక భాగంలో లేదా పొలంలో ఒక చిన్న గుంట తీసుకోవచ్చు, లేదా మన దగ్గర ఏమైనా పాత డబ్బాలు బుట్టలు అంటే 20 నుంచి 30 లీటర్ల పరిమాణం కలిగినటువంటి బుట్టల్ని కూడా ఉపయోగించి కూడా మనము హోమ్ కంపోస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు మనకి హోమ్ కంపోస్టింగ్ కోసం గుంతలను కొట్టుకోవడానికి మనకు అవకాశాన్ని అందిస్తున్నారు కాబట్టి గ్రామంలో ఉండేటటువంటి మహిళలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని హోమ్ కంపోస్టింగ్ కోసము మనం గుంతలను కొట్టుకున్నామంటే అవి మనకు పర్మనెంట్గా ఉంటాయి, మనము ఈ హోమ్ కంపోస్టింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సంవత్సరం పొడవునా. కాబట్టి ఇందాక చెప్పినట్టు మనం గుంటలను కొట్టుకునేటప్పుడు 1 మీటర్ పొడవు మరియు 60 సెంటీమీటర్ల వెడల్పు మరియు 1 మీటర్ లోతు గుంటలు మనం తవ్వుకోవాలి. అట్లాగే మన గుంటల చుట్టూ నీళ్లు చేరకుండా చూసుకోవాలి. అంటే వర్షపు నీరు కావచ్చు, లేదా బయట ఏదైనా నుంచి అంటే మన పెరటి నుంచి వచ్చే నీళ్లు కానీ, లేకపోతే ఇంటి నుంచి వచ్చే వ్యర్థపు నీరు కానీ మన గుంట చుట్టూ చేరకుండా చూసుకోవడం అనేది ముఖ్యం. దానికోసం అనేది మనం ఏం చేస్తామంటే ఇటుకరాళ్ళతో కానీ లేకపోతే చిన్న చిన్న నాపరాళ్ళతో కానీ చుట్టూ చిన్న నిర్మాణాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇందాకే చెప్పినట్టు ఉపాధి హామీ పథకం అంటే MGNREGS నుంచి మనము గుంట తవ్వినందుకు అయ్యేటటువంటి కూలీల ఖర్చును కూడా మనము పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. మనం ఎటువంటి వ్యర్థ పదార్థాలు వాడాలి అనే విషయానికి వచ్చినప్పుడు కుళ్ళిపోయే స్వభావం కలిగిన వ్యర్థ పదార్థాలు అంటే తేమ ఉన్నవి, అంటే మనం ఇంట్లో మిగిలిపోయిన అన్నము, కూరగాయలు, పండ్ల తొక్కులు, ఆవు పేడ ఇవన్నీ కూడా కుళ్ళిపోయే స్వభావం కలిగినటువంటి తేమ పదార్థాల కింద వస్తాయి. అట్లాగే మనకి ఎండు వ్యర్థాలు అంటే ఎండిన ఆకులు, గడ్డి, ఎండిన కొబ్బరి చెక్కలు ఇటువంటి ఎండిపోయినవి కూడా మనము హోమ్ కంపోస్టింగ్లో ఉపయోగించుకోవచ్చు. ఇంకా తయారీ విధానానికి వస్తే మనము ఏదైతే గుంత తీసుకున్నామో దాంట్లో కింది భాగాన మనం ఎండుటాకులు, ఎండుగడ్డి, పగలగొట్టబడిన ఇటకరాళ్ళు లేదా వాడిన కర్రబొగ్గు ఉపయోగించి ఒక బెడ్లాగా తయారు చేసుకుంటాం అన్నమాట. దాని తర్వాత దానిపైన మిగిలిపోయిన అన్నము, కూరగాయలు, పండ్ల తొక్కలు మరియు ఎండు వ్యర్థాలని ప్రతిరోజు మనం పొరలు పొరలుగా అమర్చి ఆ గుంటనంతా పైన ఒక గోనె సంచితో కప్పాలి, లేదా మొత్తం గుంట నిండిపోయిన తర్వాత మనం ఆవు పేడతో బాగా అలికేసేసామంటే గట్టిగా, లేదా మట్టితో కూడా అలుక్కోవచ్చు, బాగా అలికేసామంటే అది గట్టిగా అయిపోతుంది. అప్పుడు తర్వాత మళ్ళీ ప్రతిరోజు దానిపైన మనము నీళ్లు చల్లాల్సి వస్తుంది. తర్వాత వారానికి ఒకసారి మనం అది మూత తీసేసి అంటే మన గోనె సంచి కప్పితే తీసేయచ్చు, లేదా మనం ఏదైతే ఆవు పేడతో అలికిందో దాన్ని కూడా పక్కకు తీసేసి వారానికి ఒకసారి కర్రతో మనం పైనుంచి కిందికి కదపాల్సి ఉంటుంది. మొదటగా మనం గమనించినట్లయితే గుంటలో 40 నుంచి 60 రోజుల తర్వాత ఈ వ్యర్థం చాలా నల్లగా, మృదుగా, సేంద్రీయ ఎరువుగా తయారైపోయి మనకి కనిపిస్తుంది. అట్లాగే మొదటి గుంట నిండిన 46 రోజుల తర్వాత వీలైతే మనం రెండో గుంటలో కూడా వ్యర్థాలను వేసుకొని మనము ఎరువులను తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మనకు రెండో గుంటగా మనకు కొట్టుకునే వీలు లేకపోతే ఇందాక చెప్పినట్టు 20 నుంచి 30 లీటర్లు పట్టేటటువంటి డ్రమ్ములు కానీ, మీ దగ్గర మీ ప్లాస్టిక్ డ్రమ్ములు కానీ లేకపోతే ఇనుప డ్రమ్ములు కానీ ఉంటాయి, అట్లాగే ఏమైనా బుట్టలు ఉన్నా కూడా దాన్ని కూడా మనం ఉపయోగించుకొని హోమ్ కంపోస్టింగ్ అనేది తయారు చేసుకోవచ్చు. మనము తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే ముఖ్యంగా ప్లాస్టిక్, గాజు వస్తువులు, రసాయనాలను అస్సలు ఉపయోగించకూడదు. అంటే మనకి మామూలుగా మనకి ఇంట్లో ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు తెచ్చుకోవడం ఇంకా కూడా మనం మానలేదు కాబట్టి అట్లాంటి ప్లాస్టిక్ కవర్లు అవి ఏమన్నా ఉంటే అవన్నీ వేసామంటే దానివల్ల రసాయనిక చర్యలు జరగడం వల్ల మనము అనుకున్నటువంటి స్థాయిలో మనం తయారు చేసేటటువంటి సేంద్రీయ ఎరువు ఉండదన్నమాట. కాబట్టి ప్లాస్టిక్ వస్తువులు కానీ గాజు వస్తువులు కానీ వాడకూడదు. అట్లాగే ఒకవేళ పొరపాటున ఎక్కువగా నీరు కానీ కలిసిపోయిందంటే అంటే ఇప్పుడు మనం తడి వ్యర్థాలు కూడా ఉపయోగిస్తున్నాం కదా, అట్లా తడి వ్యర్థాలు ఉపయోగించినప్పుడు దాంట్లో ఒకవేళ ఎక్కువ నీరు ఉంటే దానికి మనం పొడి మట్టిని కలిపి దాంట్లో తేమ శాతాన్ని మనం తగ్గించవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనకు తేమ శాతం పెరుగుతుందో అప్పుడు కుళ్ళడం అనేది సరిగ్గా జరగదన్నమాట. అంటే మనకు కంపోస్ట్ తయారీలో మనం ఆశించినటువంటి నాణ్యత కలిగిన కంపోస్ట్ మనకి రాదు కాబట్టి ఒకవేళ నీరు ఎక్కువగా కలిసినట్లయితే దానికి మనం పొడి మట్టిని కలిపి దాన్ని తేమ శాతాన్ని మనము తగ్గించుకోవాలి. తర్వాత ఒకవేళ ఏమైనా ఎప్పుడైనా అంటే మీకు తెలుసు మన కంపోస్టింగ్ జరిగేటప్పుడు విపరీతమైన వాసన వస్తుంది, అట్లా వాసన వచ్చినా కానీ లేకపోతే ఏమైనా పురుగులు కనిపించినా కానీ అంటే మనకు వానపాములు అలాంటివి కనిపిస్తే పర్లేదు, ఎందుకంటే వానపాములు అంటే మనకు

0: మేలు చేసేటివి కాబట్టి అవి కనిపిస్తే పర్లేదు. అవి కాకుండా ఏమైనా హానికరమైన పురుగులు కనిపిస్తే మనం ఎండిన ఆకులు మరియు పొడి మట్టిని కలిపి పైనుంచి కిందికి తిరగేయడం ద్వారా ఏమవుతుందంటే అది కంపోస్టింగ్ ప్రక్రియ అనేది బాగా జరిగి మనకు ఆశించినటువంటి నాణ్యమైన కంపోస్ట్ అనేది వస్తుంది. సో ఈ హోమ్ కంపోస్టింగ్ ద్వారా మనకి ఏదైతే సేంద్రీయ పదార్థం మనం తయారు చేసుకుంటామనో దానినే మనం ఉపయోగించి మనం పెరటి తోటలకి ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ నాణ్యమైన ఎరువు వస్తుంది. అంటే మనం ఇంట్లో వ్యర్థాల ద్వారా ఏం చేస్తున్నాము, మనము హోమ్ కంపోస్టింగ్ ద్వారా మనకు కావలసినటువంటి సేంద్రీయ ఎరువుని తయారు చేసుకుంటున్నాం. అంటే రసాయన రహిత సేంద్రీయ ఎరువుని తయారు చేసుకుంటున్నాము. ఆ సేంద్రీయ ఎరువును ఉపయోగించి మనం ఇంట్లో పెరటి తోటల పెంపకంలో ఉపయోగించుకొని మనకి కుటుంబానికి కావలసినటువంటి ఆకుకూరలు అయితే ఏమి, కూరగాయలు అయితే ఏమి, పండ్ల మొక్కలు అయితే ఏమి పెంచుకోవడం ద్వారా మనకు మనతో పాటు మన కుటుంబానికి కూడా మనం నాణ్యమైన రసాయనిక రహిత ఆహారాన్ని అందించగలుగుతాము. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, అంటే మహిళలకు ముఖ్యంగా, ఎందుకంటే మనము మన ఇంట్లో అంటే మన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య భద్రత మహిళల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దయచేసి గ్రామాలలోని మహిళలందరూ ముందుకొచ్చి ఈ హోమ్ కంపోస్టింగ్ ద్వారా వ్యర్థాలనంతా సేంద్రీయ ఎరువుగా మార్చి, అలాగే పెరటి తోటలు కూడా ఖచ్చితంగా పెంచి అందరి ఆరోగ్యానికి కారణభూతులు అవుతారని ఆశిస్తున్నాను. అలాగే మన ప్రభుత్వం ఇప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటటువంటి ప్రోగ్రామ్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చారు. అంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏమంటే, మన పర్యావరణము పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, దానివల్ల అందరి ఆరోగ్యము బాగా అభివృద్ధి చెందాలి, అలాగే సుస్థిర అభివృద్ధి వైపు మన ప్రయాణం సాగాలనేటటువంటి ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం అందరం కూడా కార్యక్రమంలో మనం విన్నాం కాబట్టి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాన్ని కూడా మనం తీసుకొని మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞలాగా మనం అందరం హోమ్ కంపోస్టింగ్ చేయాలి, అలాగే పెరటి తోటలు కూడా పెంచాలి అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నాను.
1: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పెరటి తోటలు మరియు హోమ్ కంపోస్టింగ్ గురించి వ్యవసాయాధికారి జే శశికళ గారి ప్రసంగం విన్నారు.
2: 2025-26 మార్కెటింగ్ సీజన్కు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2025-26 మార్కెటింగ్ సీజన్లో అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. పంట ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను రైతులకు అందించేందుకు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2025-26 మార్కెటింగ్ సీజన్లో పండించే రబీ పంటలకు అందించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలు ఒకింటికి ఈ విధంగా ఉన్నాయి. గోధుమ 2025-26 సంవత్సరానికి గాను క్వింటాల్ ఒకింటికి 2425 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 150 రూపాయలు ఎక్కువ. బార్లీ 1980 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 130 రూపాయలు ఎక్కువ. పప్పుధాన్యాలు 2025-26 సంవత్సరానికి క్వింటాల్ ఒకింటికి 5650 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 210 రూపాయలు ఎక్కువ. కందులు క్వింటాల్ ఒకింటికి 6700 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 275 రూపాయలు ఎక్కువ. ర్యాపిడ్ సీడ్ ఆవాలు, ఇది 2025-26 సంవత్సరానికి గాను క్వింటాల్ ఒకింటికి 5950 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 300 రూపాయలు ఎక్కువ. కుసుమలు 5940 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 140 రూపాయలు ఎక్కువ. ఇంకా కూలీలు, ఎద్దులు, యంత్రాల కిరాయి, కౌలు చెల్లింపులు, విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల కోసం అయ్యే ఖర్చులు, పనిముట్లు, వ్యవసాయ నిర్వహణ వ్యయాలు, పెట్టుబడిపై వడ్డీలు, పెంపు సెట్ల నిర్వహణకు డీజిల్, విద్యుత్ ఖర్చులు, ఇతర చెల్లింపులు, కుటుంబ శారీరక శ్రమ విలువతో కలిపి నిర్ణయించడం జరిగింది. ఇది 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో కేంద్రం ఆమోదించిన కనీస మద్దతు ధర.

0: మీరింతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. 103.2, 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో
1: ప్రకటించిన అంశం వెంటనే.
2: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పథకాలలో మిషన్ శక్తి పథకం అనేటువంటిది అత్యంత ఆదరణ పొందినటువంటి పథకం. మరి ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఏ విధంగా దాని ప్రయోజనాలు ఉంటాయి, మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, తదితర విషయాలను గురించి హన్మకొండ జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ దొమ్మేటి కళ్యాణి గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: ముఖ్యంగా ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటంటారు?
3: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మిషన్ శక్తి అనేది మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకము. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు సంబాల్ సమస్య అనేటువంటి రెండు ఉప పథకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే సంబాల్ అనగా మహిళల యొక్క భద్రత మరియు వారి యొక్క భద్రత అవసరాల గురించి చూసేటువంటిది, అండ్ సమర్చ అనేది ఏమిటంటే మహిళలకు సంబంధించిన సాధికారత పైన దృష్టి సారించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకాలండి. సంబాల్లో ముఖ్యంగా వన్ స్టాప్ సెంటర్స్, సఖీ అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్, బేటీ బచావో బేటీ పడావో, నారీ అదాలత్ అని ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. అండ్ సమర్చ అనేది మహిళల కోసం వారి యొక్క సాధికారత సాధించడం కోసము మనకు శక్తి సదన్స్ అని, AHTU అని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అని, తర్వాత డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో ఏర్పాటు చేయబడినటువంటి ఉన్నవి. మేము జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నాము.
2: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మిషన్ శక్తి

0: పథకము ద్వారా మహిళా సాధికారత అనేటువంటిది జరగడం అనేటువంటి జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
1: రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి కింది స్థాయి వరకు మహిళలకు అవగాహన కల్పించి వారిని పథకాల్లో నిమగ్నులయ్యేలాగా వారికి తెలియనటువంటి విషయాల గురించి తెలిపేలాగా మేము చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: అంటే ముఖ్యంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, మహిళలకు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు?
1: మహిళా సాధికారత కేంద్రానికి వచ్చినప్పటికీ వారికి పిల్లల చదువు విషయంలో కావచ్చు, మహిళ ఉపాధి పొందడం విషయంలో కావచ్చు, తదుపరి వారి ఆరోగ్య సమస్యల గురించి కావచ్చు, ఏ రకమైన విషయమైనా మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక అమ్మాయికి పెళ్లి గురించి ఆలోచించినప్పుడు మనకు బీపీఎల్లో ఉన్నటువంటి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటివి పథకాలు తనకి ఉన్నాయి, తను చదువుకోవడానికి ఎలాంటి పథకాలు ఉన్నాయి, తన పెళ్లి కోసం అవసరమైనటువంటి ఇంకా ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ మేము వాళ్ళకి ప్రతి ఒక్కటి దగ్గరుండి చెప్తాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలనేది కూడా మేము వాళ్ళకి సూచిస్తాము.
0: అంటే ముఖ్యంగా మిషన్ శక్తి పథకంలో ఎటువంటి మహిళలను మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
1: బాధిత మహిళ ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకొకటి, ఏ మహిళ ఎవరైనా సరే అండి, ఈవెందో మనకేంటంటే ఇప్పుడు ఉదాహరణకి సెక్సువల్ హరాస్మెంట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, లైంగిక వేధింపులు గురైనటువంటి మహిళలు ఎవరైనా కావచ్చు, ఇది ముఖ్యంగా అసంఘటిత సంఘటిత రెండు తరహా, అంటే ప్రైవేట్ గానీ గవర్నమెంట్ గానీ ఎక్కడైనా సరే పనిచేసే చోట కూడా మహిళలకు ఇబ్బంది కలిగినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మనకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఉంటాయి, అండ్ లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది. వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయడానికైనా మేము ఉంటాము. మహిళా సాధికారతకు ముందుగా మేమందరం పనిచేస్తూ ఉంటాము.
0: మహిళలకు ఈ ఉద్యోగ ఉపాధి అనేటువంటిది ఏమైనా లభిస్తుందా?
1: మహిళలకు ఈ మహిళా సాధికారత కేంద్రం ద్వారా అవగాహన కల్పించినప్పుడు ముఖ్యంగా మేము ఎవరైతే చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి గర్ల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, లేదా మహిళలు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మన డిపార్ట్మెంట్ అంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే ఖాళీగా ఉన్న చోట స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ నేర్పు, ఉదాహరణకి టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, ఇంకేదైనా కోర్సులు ఆర్సిటిఐ ద్వారా కావచ్చు, లేదంటే ప్రైవేట్ ఎన్జిఓస్ నుంచి కూడా చాలా మంది చాలా కోర్సులు నేర్పిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి బ్యాచెస్ చేసినప్పుడు మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో షెల్టర్ కొన్ని దగ్గర ఇస్తారు, అంటే వాళ్ళు ఉండడానికి నేర్చుకోవడానికి షెల్టర్ ఇస్తారు, కొన్ని డైలీ క్లాసెస్ కూడా తీసుకుంటారు. మేము వాళ్ళకు కూడా చాలా మందికి అవగాహన కల్పించాము.
0: ఇప్పుడు మహిళలకు ఎటువంటి వాటిల్లో మీరు ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ మన హన్మకొండ జిల్లాలో ఇవ్వడం అనేటువంటి జరుగుతుందంటారు?
1: ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదండి, ఎందుకంటే ఇది కేవలం ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క మహిళకి అవగాహన కల్పించడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు మహిళలందరికీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం నీడ్ అవసరం ఉంది. ప్రస్తుతానికి మేము మాత్రం మాకు వచ్చిన ఒక ఎన్జిఓ సపోర్ట్ తోటి మేము ఒక 120 మంది మహిళలకు మాత్రం ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది సపోర్ట్ తోటి.
0: అంటే ఈ మిషన్ శక్తి పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం, అంటే వీటిలలో నిధులు అనేటువంటిది ఏ విధంగా వస్తాయి, ట్రైన్ అయినటువంటి మహిళలకు ఏ విధంగా ఈ ఫండ్స్ అనేటువంటి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది, అంటే లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మీరు చేపట్టడం అనేటువంటి జరుగుతుంది?
1: అంటే మనకు మహిళల కోసం స్పెషల్ గా అంటూ మనకేం ఫండ్ ఉండదండి. సో డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ అనేది కేవలం మా స్టాఫ్ కి మాత్రమే ఉంటుంది, మనకేం యాక్టివిటీస్ చేయడానికి మాత్రమే ఫండ్ వస్తుందండి, మహిళల కోసం ప్రత్యేకంగా ఏం ఫండ్ అనేది ఉండదు. సో దీంట్లో భాగంగా మనకు బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆడపిల్లలను పుట్టనిద్దాం ఆడపిల్లని చదివిద్దాం అనేటువంటి స్కీమ్ ద్వారా మేము జిల్లా స్థాయిలో చాలా రకాల ఆడపిల్లల కోసం చాలా రకాల ప్రోగ్రామ్ చేసాము. ఇప్పటి వరకు 190 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాము. ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి దాంట్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ అనే ఒక ప్రోగ్రామ్ చేసామండి. 9 KGBS లో చదివేటువంటి అరౌండ్ 300 మంది పిల్లలందరికీ మేము అడ్వెంచర్ యాక్టివిటీస్ కిలా వరంగల్ లో చేసాము. సో పిల్లలు అన్ని నేర్చుకోవడానికి సాహసంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ లోపల మంచి స్కిల్ బయటకు తీసుకురావడం జరిగింది కొన్ని యాక్టివిటీస్ తోటి. ఊరికే చదువు కాకుండా పిల్లలకి బయట కూడా ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, దీంట్లో కూడా కెరియర్ ఎంచుకోవచ్చా లేదా అన్న విధంగా కూడా మనము పిల్లలందరినీ ట్రైన్ చేయడం జరిగిందండి.
0: ఏదైనా ఒక పథకం గురించి మనము చెప్పేటప్పుడు దీని ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి గాను ఎటువంటి మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
1: ఇప్పుడు మిషన్ శక్తిలో భాగంగా మనకు సఖీ సెంటర్స్ ఉన్నాయండి. సఖీ సెంటర్ లో ముఖ్యంగా బాధిత మహిళ ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు, సఖీ సెంటర్ కు వస్తారు. వాళ్ళకి మనము 5 రకాల సేవలు అందిస్తాము. సో ఆ సేవల్లో భాగంగా వాళ్ళ నుంచి వాళ్ళకు కొంతమందికి డైవర్స్ కోసం వేసిన వాళ్ళు ఉంటారు, డివి యాక్టివ్ వేసిన వాళ్ళు ఉంటారు, అది కోర్టుకు ఫ్రీగా మేము లీగల్ ఎయిడ్ అనేది అందిస్తాము, అంటే న్యాయ సలహాలన్నీ మనము ఉచితంగానే ఇస్తాము. సో మీకు ఆ ప్రోగ్రామ్ ద్వారా సఖీ ద్వారా వెళ్తుందండి. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ కి చాలా కాల్స్ వస్తూ ఉంటాయండి. అండ్ బీబీబీపీ లో వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను, ఫదార్ హోమ్స్ గా శక్తి సదన్ పిలువబడుతున్నాయి. ఇందులో ఎవరైనా మహిళలకు వాళ్ళకి భర్త వదిలేసిన

0: గాని లేదంటే ఎవరూ లేనటువంటి మహిళలు వారు ఈ ఫదార్ హోమ్ లో ఉండవచ్చు. వారితో వారి పిల్లల్ని కూడా, ఒక 3-4 ఇయర్స్ ఉన్న పిల్లల్ని కూడా అక్కడ ఉండడానికి ఉంటుంది. తదుపరి వాళ్ళను మనము మన హోమ్ కి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మహిళలు 3 ఇయర్స్ ఫదార్ హోమ్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఉన్న టైంలో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా మా ఫదార్ హోమ్స్ లో ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ మహిళలకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అంటారు?
0: ప్రస్తుతానికి స్వదార్ హోమ్ లో ఉన్నటువంటిది టైలరింగ్ ఒకటి, బ్యూటిషియన్ ఒకటి అండి, రెండు నేర్పిస్తున్నాము. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటే వాళ్ళని కంప్యూటర్స్ కూడా నేర్పిస్తాము.
1: ఇవన్నీ నేర్పించిన తర్వాత వారికి ఏమన్నా ఉపాధి చూపించేటువంటి ఆస్కారం ఉంటుందా?
0: ప్రత్యేకంగా ఉపాధి అంటూ ఏం లేదండి. ఇందులో ఉన్నటువంటి 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకు వాళ్ళు వెతుక్కొని వెళ్ళిపోతారు, జాబ్స్ వెతుక్కుంటారు. కొన్ని సమయాల్లో మా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు మేము కూడా చూపించడానికి చూస్తాము.
1: ముఖ్యంగా ఇప్పుడు మనం మిషన్ శక్తిలో భాగంగా మరి ఈ మహిళా సాధికారత అనేటువంటిది జిల్లాలో ఏ విధంగా అమలు జరుగుతూ ఉంది?
0: మహిళా సాధికారత కేంద్రంలో ముఖ్యంగా మేము చేసేటువంటి యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ వరకు ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. మహిళల యొక్క చదువు గురించి, తర్వాత మహిళలు ఎక్కడైతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాటి గురించి, అండ్ ఆడపిల్లల గురించి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్, బేటీ బచావో బేటీ పడావో అన్న దాంట్లో మనము గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల చట్టం పైన, తర్వాత ఆడపిల్లలకి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అని, ఇంకా వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఎలాంటి మార్గాలు ఉంటాయి, మోటివేషనల్ క్లాసెస్ అని, వాళ్ళకి చాలా రకాల ప్రోగ్రామ్ చేస్తూ ఉంటామండి.
1: అంటే ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మీరు చేస్తా ఉన్నారు, వీటికి ఫండ్స్ అనేటువంటి ఏ విధంగా ఉంటాయి?
0: మనకు 40 లక్షల అనే బడ్జెట్ వస్తుందండి. సో ఈ బడ్జెట్ ప్రకారం మనకు క్వార్టర్ వైజ్ గా బడ్జెట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో మనం ఏం ప్రోగ్రామ్ చేస్తామంటే, ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది కలెక్టర్ గారు అప్రూవ్ తీసుకొని దాని ప్రకారం మనము ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తా ఉంటాం. సో మనము ముఖ్యంగా ఓరియంటేషన్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ప్రతి ఒక్క మండల స్థాయిలో ఉన్నటువంటి మండల ఆఫీసర్స్ కి, తర్వాత మా సిడిపిఓస్ కి, సూపర్వైజర్స్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఉంటాం. లైన్ డిపార్ట్మెంట్స్ తో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తామండి. తర్వాత అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనే దాంట్లో మేము ఏం చేస్తామంటే, మనము బాల జన్మోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చాలా రకాల సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటామండి. బాల జన్మోత్సవం అంటే ఎవరైతే ఆడపిల్లలు జన్మిస్తారో వాళ్ళకి మేము ఆ పుట్టినటువంటి బేబీకి మేము వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడం కోసం, ఆడపిల్లల యొక్క శాతం తగ్గుతుంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి మేము వారికి ఒక ఊయలలో వేయడం కానీ వాళ్ళకి కొద్దిగా చిరు సత్కారం అందించి ఎంకరేజ్ చేస్తామండి పేరెంట్స్ ని. తర్వాత ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కింద మనము రీసెంట్ గా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసామండి. సో అలానే చాలా రకాల ప్రోగ్రామ్స్, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క థీమ్ ను తీసుకొని మేము, ఇయర్ క్యాలెండర్ ఉంటుంది మాకు, ఆ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తూ ఉంటాము. ఇంటర్సెక్టోరల్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్ ని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పిల్లల చదువు గురించి, అంటే లాస్ట్ టైం మేము ఒక 20 మంది పిల్లలకి 10,000 రూపాయల చొప్పున కలెక్టర్ గారి చేతుల మీదుగా చెక్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే 10/10 GPA వచ్చినటువంటి, గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి కేవలం అమ్మాయిలకు మాత్రమే ప్రోత్సాహాన్ని అందించాము. సో ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కొంత అమౌంట్ ఇస్తాము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మేము, అంటే PCPNDT యాక్ట్ పైన, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం పైన, తర్వాత అంగన్వాడీస్ కి, ఆశాస్ కి ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. కింద లైన్ డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేము DPO పంచాయతీ నుంచి కూడా పంచాయతీ సెక్రటరీలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. ఇంకా మన జిల్లాలో ఉమెన్ కోసం ప్రత్యేకంగా నడుపుతున్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయండి. అయితే మనకు బయట ఎవరైతే మహిళలు తక్కువ హాస్టల్లో పెట్టి ఉండకుండా మా హాస్టల్లో, మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కూడా ఉంటుంది. మినిమం ఫీజు తో అక్కడ స్టే చేయొచ్చు. అండ్ మనకి ఇంకా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా, అంటే మేము సపోర్ట్ చేస్తామండి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో కూడా, మేము వాళ్ళతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. తర్వాత మేము సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా చాలా రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఇది పోక్సో యాక్ట్ మీద కానీ, మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల గురించి ప్రతి ఒక్కటి మేము మహిళలకు, పిల్లలకు చెప్తా ఉంటామండి.
1: ఇప్పుడు మిషన్ శక్తి పథకంలో భాగంగా కనుక చూసినట్లయితే ఈ మహిళా సాధికారత కోఆర్డినేటర్ గా ఉన్నారు మీరు, మన జిల్లా వారికి కావచ్చు లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
0: ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఒకటే ముఖ్యమైన విషయం, మనము ఎంత ధైర్యంగా ముందుకు అడిగేస్తే అంత మనకు వాల్యూ ఉంటుంది. చదువుకోవాలి ప్రతి ఒక్క అమ్మాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, ఇంటర్మీడియట్ డిగ్రీతో ఆపకుండా బాగా చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిన తర్వాత జాబ్స్ చేయడం చాలా తక్కువగా ఉంది, రేర్ గా ఉంది. ఎందుకంటే హస్బెండ్ సంపాదిస్తున్నాడు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదని. కాకపోతే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మనము రిపోర్ట్ చేయగలగాలి, ఐ మీన్ మనం ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేయగలగాలి. ఎప్పుడైనా మహిళలు బయటకు వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటేనే అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది, లేకపోతే మాత్రం మన లోపల మనమే పెట్టుకుంటే అది చాలా ప్రాబ్లం.

0: హెల్త్కు ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీకి డిస్టర్బ్ అయిపోతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగినులు కూడా ఈ విషయాన్ని ఎక్కువ మంది బయట పెట్టరండి, సెక్సువల్ హెరాస్మెంట్ ఉమెనేట్ వర్క్ ప్లేస్ లో కూడా. ఎందుకంటే చెప్తే ఏమవుతుందో, మనల్ని మన కొలీగ్సే తప్పుగా అర్థం చేసుకుంటారు, లేదు ఇంట్లో వాళ్ళ నుంచి ప్రాబ్లం వస్తుందని చాలా వరకు బయట పెట్టరు. ఒకవేళ అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, మేము ఇట్లాంటి విషయాలు ఏవి కూడా బయటకు చెప్పమండి, చాలా సేఫ్ గా ఉంచుకుంటాము. అండ్ దీనికోసం స్పెషల్ గా కంప్లైంట్ కమిటీస్ కూడా ఫ్రేమ్ చేయమని చెప్పాము, జిల్లా స్థాయిలో ఉంది, మీ కంపెనీలో గానీ మీ ఆఫీస్ లో ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా. దీనికి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక షీ బాక్స్ పోర్టల్ అనేది కూడా ఉందండి, మాతో చెప్పకపోయినా కూడా షీ బాక్స్ పోర్టల్ కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ మనం మాట్లాడకున్న ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా 181 టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, అది కేవలం మహిళల కోసం. 1098 అనేది పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి నెంబర్స్. ఏదేమైనా మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలి, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి, ప్రతి దాంట్లో అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
1: మహిళ సాధికారతలో భాగంగా మరి జిల్లాలో చాలా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మహిళలను ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి హన్మకొండ జిల్లాలో వచ్చే సంవత్సరానికి గాను ఇంకొంతమంది మహిళలు పెంచే దిశగా పనిచేస్తారని ఆశిద్దాం.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: రవి
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8 గంటలు దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా ఈ పాట.

0: చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట మెరుపు కళల చిత్రం నుండి హరిహరన్ సాధనా సర్గం పాడిన వేటూరి గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు

0: 50 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆదరాభిమానాలతో

0: విశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

0: ఏర్పడండి, షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్వెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
5: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
4: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
5: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
4: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
5: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM.
6: ఇంకా వింటున్నారా బాలు? ఎప్పుడు వద్దా రా ఊర్లేకు నీ అక్క.

0: చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట టక్కరి దొంగ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడిన కులశేఖర్ గీతం, సంగీతం మణి శర్మ.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

మీరింత వరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన గిరిజన లబ్దిదారులకు ఉపకార వేతనాన్ని అందించే కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య అనేది సాధికారతకు శక్తివంతమైన సాధనమన్నారు. వ్యక్తులను చైతన్యవంతులుగా సమర్థులుగా విద్య తీర్చిదిద్దుతుందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతకు సాధికారత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నిరంతర ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్రపతి తెలిపారు. ప్రభుత్వ ఉపకార వేతన పథకాలు గిరిజనుల జీవితాలను మార్చివేశాయని చెప్పారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, దానిని గుర్తించి అభివృద్ది చెందడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని ద్రౌపది ముర్ము తెలియజేస్తూ,
1: मुझे ये जानकर प्रसन्नता हुई कि उन युवाओं के जीवन में नई संभावनाओं का द्वार खुलती है. अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है. कोई युवाओं को अन्य देशों के प्रतिष्ठित विश्वविद्यालय

0: विश्वविद्यालय में भी अध्ययन का अवसर प्राप्त हुआ है। आपने कठिन परिस्थितियों का सामना करते हुए जो उपलब्धियां हासिल की है वे लाखों युवाओं के लिए प्रेरणा के स्रोत है।
1: ఇమిగ్రేషన్ నిబంధనలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది. విదేశీయులు అనుమతి పొందిన సమయం కన్నా ఎక్కువ రోజులు భారత్లో ఉండాలంటే వారి వీసా గడువు ముగియకముందే విదేశాంగ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంటూ నోటిఫికేషన్ ఈరోజు జారీ చేసింది. భారత్కు 180 రోజులు అంతకంటే తక్కువ గడువు వీసాలపై వచ్చే విదేశీయులకు ఈ నిబంధన వర్తిస్తుంది. మరింత కాలం దేశంలో కొనసాగాలంటే వీసా గడువు ముగియకముందే రిజిస్టేషన్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో వీసా గడువు పూర్తయిన తర్వాత 14 రోజుల్లోపు పొడిగింపుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ మూడవ పక్షం ప్రమేయం అవసరం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. భారత్ నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు, అలాగే తదనంతరం నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై ఆయన మాట్లాడుతూ, భారత నేపాల్ సరిహద్దులో దాదాపు 98% గుర్తించబడినప్పటికీ కొన్ని అపరిష్కృత విభాగాలున్నాయని తెలిపారు. జమ్మూకాశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తప్పుపట్టారు. జమ్మూకాశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని జైష్వాల్ పేర్కొంటూ,
2: కన్సర్నింగ్ ఇండియా నేపాల్ బౌండరీ యాజ్ వెల్ యాజ్ ది సబ్సిక్వెంట్ స్టేట్మెంట్ మేడ్ బై ది నేపాలీ ఫారెన్ ఆఫీస్ ఆన్ దిస్ మ్యాటర్, వైల్ క్లోజ్ టు 98% ఆఫ్ ఇండియా నేపాల్ బౌండరీ హ్యాస్ బీన్ డిమార్కేటెడ్ and encroachment of no man's land, we have established bilateral mechanisms to deal with all aspects of boundary matters. It should be clear to all concerned that there is no role for any third parties in a bilateral matter between India and Nepal.
1: దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుండి వచ్చినవారు, అలాగే ఆ దేశం గుండా ప్రయాణించిన వారికి ఎవరికైనా జ్వరం, తలనొప్పి, కంఠరాల నొప్పి, విరేచనాలు, కారణం తెలియని రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని ఆ మంత్రిత్వ శాఖ సూచించింది. సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్, జస్టిస్ అరుణ్పల్లి, జస్టిస్ వెంకట సుబ్రహ్మణి న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. అదేవిధంగా మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2కు చేరింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ జర్మనీలోని తూరింగియా రాష్ట మంత్రి మ్యారియో వైట్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఫోటోనిక్స్ పరిశ్రమల నేతృత్వంలోని డీప్టెక్ భాగస్వామ్యాలపై న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారత జర్మనీ దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యంతో పాటు ప్రజల మధ్య కూడా బలమైన సంబంధాలున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పరిశోధనలు, ఆవిష్కరణలు పారిశ్రామిక అభివృద్ది రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు. బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, నీటి సాంకేతికత, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష సాంకేతికతల విషయంలో అంతర్జాతీయ సహకారానికి భారత్ గణనీయమైన అవకాశాలను అందిస్తోందన్నారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలలో కొనసాగుతున్న ఎబోలా వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనే విషయంలో ఆఫ్రికా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు సిడిసిలకు 2వ విడత వైద్య సహాయాన్ని భారత్ ఈరోజు పంపింది. ఇందులో రక్షణ పరికరాలు, రోగ నిర్ధారణ పర్యవేక్షణ పరికరాలు, మందులు, పోషకాహార సప్లిమెంట్లు ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారతదేశం ఆఫ్రికా సిడిసికి వైద్య సహాయాన్ని పంపించిందని తెలిపారు. ఈ 43 టన్నుల వైద్య సామాగ్రి అక్కడి ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్న విశ్వాసాన్ని జయశంకర్ వ్యక్తం చేశారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, కోస్తాంధ్రప్రదేశ్లలో ఉరుములతో కూడిన వర్షాలు రానున్న 24 గంటల్లో కురిసే అవకాశముందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతర్గత కర్ణాటక, కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో భారీ వర్షాలు రేపటి వరకు కురుస్తాయని IMD అంచనా వేసింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త

0: ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
1: సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇస్ లైక్లీ టు సెట్ ఇన్ ఓవర్ కేరళ అరౌండ్ 4th June 2026. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ దట్ ఈస్ రెయిన్ఫాల్ అమౌంట్ ఇస్ 7 to 20 cm వెరీ లైక్లీ ఓవర్ కేరళ డ్యూరింగ్ నెక్స్ట్ 7 days. ఆల్సో ఐసోలేటెడ్ హెవీ రెయిన్ఫాల్ దట్ ఈస్ రెయిన్ఫాల్ అమౌంట్ ఇస్ 7 to 11 cm లైక్లీ ఓవర్ తమిళనాడు కర్ణాటక డ్యూరింగ్ నెక్స్ట్ 6 to 7 days. మోడరేట్ టు సివియర్ థండర్ స్టార్మ్ యాక్టివిటీ అలాంగ్ విత్ గస్టీ విండ్ స్పీడ్ రీచింగ్ 40 to 50 లైక్లీ ఓవర్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ.
0: జాతీయ పంచాయతీ అవార్డుల 2025 ప్రధానోత్సవం న్యూఢిల్లీలో రేపు జరగనుంది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన 42 పంచాయతీలకు అవార్డులను ఈ సందర్భంగా ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 34 గ్రామ పంచాయతీలకు, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 8 పంచాయతీలకు అవార్డులు అందజేయనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,267 పాయింట్ల వద్ద నష్టంతో ప్రారంభమై చివరకు 382 పాయింట్ల లాభంతో 74,669 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 23,483 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.28 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93.96 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,528 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దక్షిణాఫ్రికా ఉపరాష్టపతి పాల్ మషతిలతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలలో ఉన్న అవకాశాలపై చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం పట్ల పాల్ మషతిలకు ఉన్న దృఢ సంకల్పాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆయన తెలియజేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా, విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8:40 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా ఈ పాట.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM.
2: చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు వినండి బల్పు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గీతామాధురి పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం SS తమన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30

0: చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం చక్రి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నీలంలో సమయం 9:30 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు వినండి ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమంలో

ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట సప్తస్వరాలు చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం టీవీ రాజు. ఇప్పుడు వినండి దేవకన్య చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం టీవీ రాజు.

ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమంలో మర్మయోగి చిత్రం నుండి ఘంటసాల లీల పాడిన గీతం విన్నాం. సంగీతం ఆరుద్ర. ఇప్పుడు వినండి బుల్లమ్మ బుల్లోడు చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతం. సంగీతం సత్యం.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

0: 80 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM.
2: మీరు ఇంతవరకు ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం,
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వేదవ్యాస శ్రీరామ భట్టార్ గారిచే భక్త కుచేల హరికథ. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగం శ్రీ పిజే భాస్కర్.
4: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమకర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్

జై బలో శ్రీకృష్ణ భగవానికి. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈ రోజున భాగవతంలోని కుచేలోపాఖ్యానం అనే హరికథను గానం చేస్తున్నాను. వినితరించ ప్రార్థన.

వసుదేవుడు కృష్ణునికి బలరామునికి ఉపనయనం కావించి విద్యాభ్యాసం చేయించనించి గురువైనటువంటి గర్గ మహర్షిని ఇలా అడుగుతున్నాడు. కృష్ణునికి బలరామునికి విద్యాభ్యాసం చేయించదగ్గ ఎవరి దగ్గర చేయిస్తే బాగుంటుంది, అలాంటి విద్వాంసులు ఎవరైనా ఉన్నారా అని గర్గ మహర్షిని కోరగా, అందుకు గర్గ మహర్షి వసుదేవ, ఇతటికి దాపున వెలయు నిద్ద జనపదంబు, ఇతటికి దాపున వెలయు నిద్ద జనపదంబు విద్యా నిలయము సుధామపురము, దాన సాందీపుడను మునిదనరు అతట కృష్ణు చదివించి కాంతుమభీష్ట ఫలము. వేదవేదాంగ పారంగతుడైన సాందీపముని వద్ద విద్యాభ్యాసం చేయించమని తెలిపినాడు. వసుదేవుడు ఒక శుభముహూర్తాన రథంపై బలరామకృష్ణులను ఆశ్రమానికి తీసుకుని వెళ్తున్నాడు. బలరామకృష్ణులు ఇరువురు కూడా ఆశ్రమంలో సాందీపని పాదాలకు నమస్కారం చేయగా ఆ సాందీప మహర్షి కృష్ణ పరమాత్మను చూచి పారవశ్యంతో కృష్ణ

కృష్ణ వేద విద్య చతుర్దశ భువనాలను నీ బుద్ధలో దాచుకున్న మహానుభావుడివి, జగద్గురువు అయిన నీకు గురువు ఎవరు ఉన్నారు స్వామి? ఓహో, జగన్నాటక సూత్రధారి, నీ నాటకంలో నన్ను గురువుగా ఈ పాత్ర వేయమంటున్నావా? అలాగే కృష్ణ అని కృష్ణ పరమాత్ముణ్ణి, బలరాముణ్ణి తన వద్ద చేర్చుకొని విద్యాభ్యాసం ప్రారంభం చేస్తున్నారు.

వాసి తచ్చరణ కంజములెను చూచునుందురో. ఆ గుణోద్దాముడే వేద వేద్యుడు ఇక దారుని తద్గు

కృష్ణ, నీవు సంకల్పించినప్పుడు నేను ఎంతవాణ్ణి స్వామి అని అలాగే అని ఆనంద బాష్పాలు రాస్తూ పులకించిపోతున్న ఆ సుధాముని పక్కనే ఈ దృశ్యానంతా చూస్తున్నాడు. నేను కూడా కృష్ణ పరమాత్మతో కలిసి చదువుకోబోతున్నానా అని మహదానంద పడిపోతున్నాడు. విద్యాభ్యాసం జరుగుతోంది. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజున గురుపత్ని కృష్ణుని కుచేలిని ఇద్దరిని పిలిచి, నాయనలారా, రేపు మనం ఒక చిన్న యాగం చేయవలసి ఉంది. దానికి కొన్ని సమిధలు అవసరమున్నాయి. మీరిద్దరూ పక్కనే ఉన్న అరణ్యానికి వెళ్ళి రేపటికి కావలసిన సమిధలు తీసుకురమ్మంది. అలాగే అని కృష్ణుడు కుచేలుడు ఇద్దరు కూడా అడవికి బయలుదేరి వెళ్ళారు. వాసుదేవుడు కుచేలుడు తద్వనం

అడవి లోపల కృష్ణుడు కుచేలు ఇద్దరు కలయ తిరిగి వారు మోయగలిగినంత సమిధల మోపును మోపు చేసుకొని తల మీద పెట్టుకుని ఇక బయలుదేరామనుకున్నారు. అప్పటికి బాగా పొద్దుపోయింది. ఇంతలో ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడిన బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైంది. అది కృష్ణుడు కుచేలుని పరీక్ష చేయాలని కురిపించిన మాయా వర్షమేమో. ఆ వర్షంలో ఇద్దరూ తడిచిపోతున్నారు. కృష్ణుడు తడిచిపోతుంటే కుచేలుడు ఆందోళన చెందుతూ, కృష్ణయ్య నువ్వు తడిచిపోతున్నావే, ఇప్పుడు ఎలా కృష్ణ అంటున్నాడు. కానీ తనూ తడిచిపోతున్నాడు, అది అతనికి తెలియడం లేదు. నిజమైన భక్తి అంటే అది. కృష్ణుడు తడవకుండా ఏం చేయాలి అనుకుంటుండగా అక్కడొక ఒక పెద్ద చింత చెట్టు కనిపించింది. ఆ చింత చెట్టుకు ఒక పెద్ద త్వర ఉన్నది. అందులో కృష్ణ పరమాత్మని తడవకుండా నిలబెట్టి తను బయట నిల్చున్నాడు. అంటే ఆ చింత చెట్టు త్వర కూడా ఆలయంలాగా ఉన్నదటండి, గర్భగుడిలాగా ఉంది. ఈయన

భగవంతుడు కదా ఆ గుడిలో నిలిపి, తను భక్తుడు కదా బయట నిలబడ్డట్టుగా ఉన్నదట అక్కడ సన్నివేశం. జల్లులు పడుతుంటే వర్షపు జల్లులు చేతులు అడ్డు పెడుతున్నాడు కుచేలుడు. అర్ధరాత్రి అయిపోయింది, వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడు కృష్ణుడు, కుచేల భయంగా ఉందా, చలేస్తుందా, ఇలా రావయ్యా అని తన దగ్గరగా తన పక్కన నిలబెట్టుకున్నాడు. అప్పుడు కృష్ణుడు, కృష్ణుడు అలా తన దగ్గర నిలబెట్టుకుంటే కుచేలుడు అంటున్నాడు, కృష్ణయ్యా

తన పక్కన నిలబెట్టుకున్నాడు. అప్పుడు కృష్ణుడు, కృష్ణ, కృష్ణుడు అలా తన దగ్గర నిలబెట్టుకుంటే కుచేలుడు అంటున్నాడు, కృష్ణయ్యా

కృష్ణయ్య. మెరిసే మెరుపు, అందులో వెలుగు, ఉరిమే ఉరుము, అందుగల శబ్దము, ఈ సర్వ ప్రకృతి అంతా నువ్వే కదా. అటువంటి నీవు నా హృదయమంతా నిండి ఉన్నావు. నీవు నా పక్కన ఉండగా నాకు చలిగాని భయంగాని లేవు కృష్ణ. కానీ ఈ సమయంలో ఈ చెట్టు నీకు ఆశ్రయాన్ని కలిగించిందే. ఆహా, ఇది ఏ జన్మలో ఏ సుకృతము నర్చి ఇచ్చట జన్మించనో, నీవు కృపదలిర్ప వర్షము సజేరి ఉంటిమి. ఏ ప్రాణి కోటి ఈ చెట్టు చేసిన తపమును చేసే చెప్పుమా. ఏ ప్రాణి కోటి ఈ చెట్టు చేసిన తపమును చేసే చెప్పుమా. ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నదో కదా ఈ చెట్టు. సకల ప్రపంచానికి ఆధారభూతుడవైన నీకు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవైన నీకు, ఆద్యంతములు లేని నీకు ఒక చెట్టు ఆశ్రయాన్నిచ్చింది కదా. ఆహా, నేను ఈ చెట్టుగానైనా పుట్టకపోతేనే అని కుచేలుడు అంటుంటే, కుచేలుని భక్తికి కృష్ణ పరమాత్మ ఆనందపడుతూ ఇంకా పరీక్ష చేయదలిచి, కుచేల నాకు బాగా ఆకలిగా ఉందయ్యా, తినడానికి ఏమైనా ఉందా అన్నాడు. అప్పుడు కుచేలుడు, అయ్యో స్వామి, నీకు ఆకలిగా ఉందా? ఈ దరిద్రుడి వెంట తీసుకొనిచ్చి నిన్ను బాధ పెడుతున్నానే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో, ఈ వర్షం తగ్గినా బాగుండేనే కృష్ణ, అయ్యో అనుకుంటుండగా, నీ ఆకలి ఎలా తీర్చాలి అని కుచేలుడు అనుకుంటుండగా, సమిధలు మోపు చేస్తున్నప్పుడు ఒక ఫలం దొరికిందటండి. అది మోపుల మధ్యన పెట్టి కట్టి ఉంచాడు. అది గుర్తొచ్చింది. ఆ మోపును విప్పి అందులో ఉన్న పండును తీసుకొని కృష్ణ పరమాత్మకు సమర్పిస్తూ, కృష్ణా,

అప్పటి నుంచి మర్చిపోయాను కృష్ణ. ఈ పండు నీకివ్వాలనే దాచి ఉంచాను. ఈ పండు తిని నీ ఆకలి తీర్చుకో కృష్ణ అని కుచేలుడు ఆ పండును అందించే విధానముందే ఆ భక్తికి సంతసించి కృష్ణ పరమాత్మ, ఓ ఈ చలికాడా ఎల్లడే నొరులకిచ్చుకొనుటయ్యగాని నే పుచ్చుకొనుటెరుంగ ఇప్పుడిది నీ వనగొని ఇయ్యగలనే భక్తి ఫలమునకు దగు ప్రతిఫలంబు. ఇతర మాకు చేలా, నేను ఒకరికి ఇవ్వడమే గాని ఒకరి నుండి తీసుకునేది ఏమీ ఉండదే. నీవు భక్తితో ఇచ్చిన ఈ పండును తీసుకొని నేను తింటే దీనికి తగ్గ ప్రతిఫలం నా దగ్గర ఏముందా అని ఆలోచిస్తున్నానని సందేహాన్ని వెలిబుచ్చాడు కృష్ణ పరమాత్మ. అంటే పరమాత్ముడు భక్తికి మాత్రమే కట్టుబడిపోతాడన్నమాట. పత్రమో పుష్పమో ఫలమో తోయమో ఏదీ లేకుంటే ఒక్క నమస్కారమో చాలు ఆయనకి. ఒక్కసారి గోవిందా అని తలుచుకుంటే చాలు, పొంగిపోయి మనకు లొంగిపోతాడు.

కాబట్టి మనం భగవంతునిపై పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులు ఏర్పరచుకోవాలి. భగవంతుని దృష్టి మన మీద పడాలి అంటే అనే దృష్టి మనకు ఉండాలి. కృష్ణ పరమాత్మ, నేను తిరిగి నేను నీకు ఏమి ఇవ్వగలనా అనగానే కుచేలుడు, కృష్ణయ్య నాకేమీ ఇవ్వవలసిన పని లేదయ్యా,

నీ అపార కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద ఉంటే చాలు. మనల్ని మించిన ధనవంతుడు ఇంకెవరూ ఉండరు కదా. అదే మనం కోరుకోవాలి. ఆ స్వామి అన్నీ చూసుకుంటాడు అనే ఈ కథలో నీతి కృష్ణ. అందుకే కుచేలుడు అంటాడు, కృష్ణయ్య నీ కరుణాకటాక్ష వీక్షణలు మా మీద ఉంటే చాలు కదా కృష్ణ, అంతకన్నా మాకు ఇంకేమీ అవసరం లేదు కృష్ణ అన్నాడు. ఆ మాట విన్న కృష్ణ పరమాత్మ మహదానందపడి కుచేలుడు భక్తితో ఇచ్చిన పండును తృప్తిగా ఆరగించినాడు. ఆ రేయంతా వర్షం కురుస్తూనే ఉంది. తెల్లవారింది. ఇద్దరూ ఆశ్రమానికి బయలుదేరుతున్నారు. అక్కడ ఆశ్రమంలో సాందీపని మహర్షి ఆందోళన చెంది పిల్లలు ఏమైపోయారో అని అడవి చేరుకొని శ్రీకృష్ణ సుధామా అని పిలుస్తుండగా ఆ పిలుపు విని కృష్ణ కుచేలు ఇరువురు కూడా గురువుగారిని చేరి నమస్కరించగా సాందీపముని ఇద్దరిని దగ్గరికి తీసుకొని, నాయనలారా ఎంత పొరపాటు జరిగిపోయింది, మీకేం కాలేదు కదా, ఏమీ కాలేదు కదా అని ఆందోళన చెందుతూ ఇలా దీవిస్తున్నాడు. కడగడా ఇట్లు మా కొరకుగా చనుదెల్చి మగాటవిల్ సముత్కట పరిపీడ నొంది తిరిగావునా, శిష్యులు మారునంబు నీగుట నిటులయ్యగాన సమకూరెడుపోయి కవీద మీకు విస్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతు. సాందీపని మహర్షి ఇద్దరినీ చెరొక వైపు గుండెలు కత్తుకుని దీవిస్తున్నాడు. మా కొరకు ఇంత బాధపడి మా రుణం ఈ ప్రకారంగా తీర్చుకున్నారు కాబట్టి సమకూరెడుపోయి కబీద మీకు విస్ఫుట ధన బంధు దార అని కృష్ణుని దీవించి బహుపుత్ర విభూతి అని కుచేలును దీవించారట. గురువుగారు సాందీపని కావాలని ఎలా దీవించలేదు, కానీ మామూలుగా ఒక వ్యక్తి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు ఒకరిని చూచి ఒక మాట ఇంకొకరిని చూచి ఇంకొక మాట చెప్పినట్టుగా అన్నాడంతే. అదే ఇక్కడ జరిగింది, అనుకోకుండా జరిగింది. ఒక ముహూర్త కాలంలో ఎంతో మార్పు జరిగిపోతుంది. గురువుగారి దీవెన ఫలించిందా అన్నట్లుగా కృష్ణునికి సమస్త భోగభాగ్యాలు లభిస్తే కుచేలునికి సంతానం మాత్రమే కలిగి దారిద్ర్యాన్ని అనుభవించి చివరికి జయాయురున్నతులు అని ఆలస్యంగా అన్నందుకుగాను కుచేలునికి ఆలస్యంగానే అష్టైశ్వర్యాలు కలిగినాయని పెద్దలు చెప్తుంటారు. గురువుగారు ఇద్దరిని ఇంటికి తీసుకుని వెళ్ళినాడు. కొంతకాలానికి విద్యాభ్యాసం పూర్తయిపోయింది. బలరామకృష్ణులు ఇరువురు రథంపై వారింటికి వెళ్ళిపోతుండగా తన ప్రాణమిత్రుడు కృష్ణుడు తనని విడిచి వెళ్ళుతున్నందుకు కుచేలుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, కృష్ణ వెళ్ళొస్తావా, నన్ను మర్చిపోవద్దు కృష్ణయ్య, నన్ను గుర్తుంచుకుంటావు కదా, మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తాను కృష్ణ కృష్ణ కృష్ణ అంటుండగా

రథం కదిలింది. కుచేలుడు రథం వెంత పరిగెత్తు కృష్ణుని చేయి విడవలేక విడవలేక విడిచాడు. రథం కనుమరుగైపోయింది. అలాగే చూస్తూ నిలబడిపోయాడు. కొంతకాలానికి కృష్ణుడు అష్టభార్యలతో ద్వారకలో ఆనందంగా ఉంటే మన కుచేలుడు వామాక్షి అనే పుణ్యాంగనను వివాహం చేసుకున్నాడు. ఆ మహాసాధ్వీమణి వామాక్షి నియమములెల్చు ఆత్మవిభూ నిమ్మి భజిల్చు గృహక్రియల్ శుభోదయముగనాచరిల్చు ఫలదానముల వొనరిల్చు ధర్మమే జయమని ఎల్చు అర్థిగని జాలి వగిల్చు అలంకృతు పతిప్రియ గృహ లక్ష్మి అన్నట్టు ధరిల్చు సుధాముని పత్ని సాత్యయే. పతి మాటలకు ఎదురు చెప్పగా, ఎవరి మనసు కష్టపెట్టగా, ఎట్టి సమయంలోనూ అసత్యమాడక గ్రహ కర్తవ్యములను నెరవేర్చుకుంటుంది వామాక్షి. కుచేలుడు ఉంచవృత్తి చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. ఏ పూటకు ఆ పూట గడవడం కష్టంగా మారింది. నిరుపేదకు కుక్కమురికి సంతానం అని ఆదిభట్నారాయణ దాస్ గారు అన్నట్లుగా ఆ దంపతులకు సంతానం 27 మంది కలిగారు. కుచేలుడు మాత్రం ఎంత దారిద్ర్యాన్ని అనుభవించినా హరినామస్మరణ చేయడం మాత్రం మరవలేదు. ఒకరోజు కుచేలుడు హరిధ్యానంలో నిమగ్నమై తాదాత్మ్య స్థితికి చేరుకొని ఈ లోకాన్ని మర్చిపోయి ఆ హరిధ్యానంలోనే పరవశించిపోతున్నాడు. ఇంట్లో పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోయారు. వామాక్షి భర్తను మాట్లాడించి ధ్యానభంగం చేయలేకపోయింది. ఆ రోజుకు మంచినీళ్లతో పిల్లల ఆకలి తీర్చింది వామాక్షి. మరుసటి రోజు కూడా కుచేలుడు ధ్యానంలో హరినామస్మరణ చేస్తూ ఉండిపోగా పిల్లలు ఆకలి బాధను తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. వామాక్షి ఏమీ అనలేకపోయింది. ఆ పిల్లలందరూ కూడా తల్లి చుట్టూ చేరి ఆకలికి అల్లాడిపోతూ

అమ్మా ఆకలి వస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా, ఈ ఆకలికి తట్టుకోలేమమ్మా అని పిల్లలందరూ చుట్టూ చేరి అమ్మరో ఆకలి కాగదాలను కనులు తిరుగునంచు నేల దొరలునొకడు. పండగ నాటికెర్పడజేయుమి కొత్త గోతి అంచును జాలిగుచ్చునొకడు. మొన్న పెట్టిన పైరు దొన్న రొట్టె ముక్క పెట్టవే అని వీపు తట్టునొకడు. తమ్మునికిచ్చినంతలపవేమని చీర కొంగులాగుతు కిందగూలునొకడు. ఒకడాయాసపడు, ఒకడొదిగి ఏడ్చు, ఒకడు తన పొట్ట చూపు, ఒకడు దీన దృక్కులం చూసు, ఇంకొకడెడగజేరి మూలుగు వామాక్షి.

పిల్లలు ఎంతగాని ఆకలి కోర్చుకుంటారు చెప్పండి. అమ్మా కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా, అన్నం పెట్టమ్మా అని ఒకటి. నాకు లేకున్నా పర్వాలేదమ్మా, తమ్ముడిని చూడమ్మా, వాడి పొట్ట వీపులోకి వెళ్ళిపోయిందమ్మా, వాడికైనా అన్నం పెట్టమ్మా, లేకపోతే వాడు చనిపోతాడమ్మా అని అంటుంటే ఇంకొకడు, అమ్మా మొన్న పెట్టిన పైరు జొన్న రొట్టె ముక్క పెట్టవే అంటే వామాక్షి వంటింట్లోకి వెళ్ళి చూస్తే ఎప్పుడో పారేసుకున్న ఒక రొట్టె ముక్క దొరికింది. అది చిన్నవాడికిచ్చింది. అది చూచి ఇంకొకడు, తమ్మునికి చిన్నందలపవేమని చీర కొంగులాగుతూ కిందగూనొకడు, అమ్మా వాడు మాత్రమే నీ కొడుక, నేను నీ కొడుకును కాదా, నాకివ్వవేంటమ్మా అని ఇంకొకడు ఆకలికి తట్టుకోలేక, అమ్మా ఆకలమ్మా పట్టడం పెట్టమ్మా, అంతకంటే మాకు ఇంకేం వద్దమ్మా అని ఆ పిల్లలు అడుగుతుంటే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోయిందో కదా. వామాక్షి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, నాయనలారా మీకు పట్టెడన్నం పెట్టలేని నేను తల్లిని కాదురా, నా హృదయం కఠిన కర్కశ పాషాళంరా, భగవంతుడా ఏమిటి పరీక్ష అని తన దుస్థితికి బోరున విలపిస్తూ

రామచంద్రాయని ఆచుచు పిల్లలు మూగా చూసు నాకన్న దరిద్ర దేవత ధరలోన ఇకన్మరెవ్వరుందురు. ఆ పన్నత లోకమందు బహుభంగులనుండగవచ్చు గాని ఈ తెన్నున అన్న ఘోష దురదృష్టము పండినగాక కల్గునే. భగవంతుడా, కన్న బిడ్డలకు పట్టెడన్నం పెట్టలేని దుస్థితి ఈ ప్రపంచంలో. ఏ తల్లికి రాణియకు స్వామి నాయనలరా, నేను మీ అమ్మను కాదురా. ఒకవేళ నేను మీ కన్న తల్లిని అయితే మీరు అమ్మా ఆకలమ్మా అన్నం పెట్టమ్మా అంతకన్నా ఇంకేమి వద్దమ్మా అని అడిగినప్పుడే నా గుండె పగిలి నేను చావవలసిన దానిరా. నా గుండె కఠిన కర్కశ పాషాణంరా అని గుండె చెరువుగా విలపిస్తుంది వామాక్షి. చివరకు భర్త వద్దకు వచ్చి స్వామి స్వామి అని పిలవలేక పిలిచింది. ఆ పిలుపుతో ధ్యాన నిమగ్నుడైన కుచేలుడు ఈ లోకంలోకి వచ్చాడు. కన్నీటి పర్యంతమై విలపిస్తున్న వామాక్షిని చూచి, ఏం జరిగింది వామాక్షి అన్నాడు. పొంగే దుఃఖాన్ని దిగమింగుతూ, స్వామి, మన పెళ్లినాటి నుంచి మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు. ఈరోజు నేను కోరే నా కోరికను మాత్రం కాదనకండి స్వామి అన్నది. ఏమిటో చెప్పు వామాక్షి అనగానే, పిల్లలు 2 రోజులుగా అన్నం లేకుండా అల్లాడిపోతున్నారు స్వామి. మన బిడ్డలకు పట్టెడన్నం పెట్టే ప్రయత్నం చేయండి, అంతకన్నా నాకేమీ అవసరం లేదు అని పిల్లల్ని చూపిస్తూ బోరున విలపించింది

వామాక్షి. అప్పుడు కుచేరుడు, వామాక్షి పిచ్చిదానా, నారు పోసిన వాడు నీరు పోయక మానడే. ఏది ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది, మన నిమిత్త మాత్రం అన్నాడు. అప్పుడు వామాక్షి అంత మాట అనకండి స్వామి, నాథ దయముల్చి ఒక మాట వినుడు, తమకు తెలిపెడునంత దానగా నేను దైవంబు ప్రేరేచి దాచుకోలేని మనసుగా ఉన ఒక మనవి చేసేదను. స్వామి, నేను తమకు తెలుపునంతటి దానను కాను, కానీ నా ఈ ఒక్క కోరికను దయచేసి కాదనకండి అనగానే, అయితే సరే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు కుచేరుడు. అప్పుడు వామాక్షి, స్వామి తమ

అమిత దయాబ్ధి కృష్ణుడు రమావిభుడు ఆశ్రితవత్తలుడు సంయమి వరదాత శౌరిహితుడౌట వచింతురుగా దేమున్ను

స్వామి, తమరు ద్వారకకు వెళ్ళి తమ చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణునికి మన పరిస్థితి వివరిస్తే కొంతైనా సహాయం చేయకపోతాడా? మీ మాట కాదనడు కదా స్వామి. వెళ్ళిరమ్మనగానే ఆ వామాక్షి ప్రోద్బలంతో ఆమె మాట కాదనలేక అలాగే వెళ్ళి వస్తాను కా వామాక్షి అని. వామాక్షి ఇచ్చిన ఆ గుప్పెడు అటుకులు తన ఉత్తరీయంలో మూట కట్టుకొని ద్వారకానాథ శ్రీకృష్ణ దర్శనము జన్మ తారక మగుటనే చనుజనటు అసట అక్కడికి వెళ్తాను కానీ ఆయన కానకగా ఇవ్వటానికి మన దగ్గర ఏముంది అని ఆ వామాక్షి ఇచ్చిన ఆ దోషడు అటుకులు ఉత్తరీయంలో మూట కట్టుకొని కృష్ణ పరమాత్మను దర్శించుకునే భాగ్యం తనకు కలుగుతున్నందుకు ఆనందపడుతూ అటుకుల మూటను భుజాన ధరించిన ఆ కుచేలుడు ద్వారకకు ప్రయాణమై కృష్ణ దర్శనార్థమై వెళ్తున్నాడు.

తూర్పు చేరుడు ద్వారకా నగరాన్ని చేరే ప్రయత్నంలో ఆ హరిని కీర్తిస్తూ మహారణ్యాన్ని కూడా ఇలా కీర్తనతో పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

ఎప్పుడెవ్వరి బ్రోవన ఎళకేగును. సర్వగతుడు జగత్స్వామిగాన తాపముల్ దీర్చునా దరిద్రత నెడపగ

ஆசையில் தூ నేను వెళ్ళగానే ఆ స్వామి నన్ను గుర్తుపడతాడో లేదో, అసలు నన్ను ద్వారపాలకులు లోపలికి వెళ్ళనిస్తారో లేదో. నా వలే ఎందరు వచ్చుంటారో, నా కోరికను అవునంటారో కాదంటాడు. ఏమైనా సరే ఆ స్వామి ఆశ్రయాన్ని కోరుతాను అనుకొని ద్వారకానగర సమీపమునకు చేరుకుంటుండగా అక్కడ ఆ పొలిమేరలో ఈ పశువులను కాచుకునే కొందరు గోపాల బాలురు భక్తితో ఆ కృష్ణ ఇలా కీర్తించడం కుచేరుడు చూస్తున్నాడు. వాళ్ళు ఎలా కీర్తిస్తున్నారు? గోవింద గొడ్లెంబడి పడిపోయి అడవిల తిరిగేటోళ్ళం, జ్ఞానమే లేనోళ్ళం గొడ్లగా చేటోళ్ళం, అరే

అని భక్తి పారవశ్యంతో పాడుతున్న వారిని చూచి కుచేరుడు మహదానందతో వారి వద్దకు వెళ్ళి వారు నాట్యం చేస్తున్న ప్రదేశంలో ఉన్న పాదధూళిని తన శిరస్సును ధరించి ద్వారకా నగరి చేరుకున్నాడు. కృష్ణ దర్శనార్థమై మందిరంలోనికి ప్రవేశించబోగా సింహద్వారం వద్ద ద్వారపాలకులు లోనికి వెళ్ళటానికి నిరాకరించగా వారికి అనేక విధాలుగా నచ్చజెప్తూ, కృష్ణుడు నా ప్రాణమిత్రుడయ్యా, నన్ను పంపకపోయినా పర్వాలేదు, మీరెవరైనా వెళ్ళి నీ చిన్ననాటి స్నేహితుడు కుచేరుడు వచ్చారు.

అని చెప్పండి అని బ్రతిమలాడుకొని వినయోక్తలు మెప్పించగా ద్వారపాలకులలో ఒకడు వెళ్ళి కృష్ణయ్యా అని పిలిచాడు. హంసతూలికా తల్పంపై యోగ నిద్రలో ఉన్న ఆ స్వామి ఎవరది అన్నాడు. నేను కిట్టయ్యా ద్వారపాలకుణ్ణి అన్నాడు. ఏం కావాలి అన్నాడు కృష్ణుడు. తమ కొరకు ఎవరో వచ్చారు కిట్టయ్యా. పేరేమిటట అన్నాడు ఆయన. ఏదో కుచేలుడట స్వామి, కుచేలుడు అన్నాడండి. ఎప్పుడైతే కుచేలుడు అన్న మాట వినిపించిందో కృష్ణ పరమాత్మ హంసతూలికా తల్పమున దిగ్గున దిగి ఎవరెవరు ఎవరెవరు మా బాల్య సఖుల అహగా భవ్య సాందీపముని తీర్థ పాదముఖ్య శిష్యుల ప్రాణమిత్రుల చేర్చుడిటకు తక్షణమే గౌరవముగా ఆదరణ సంగా నా చిన్ననాటి ప్రాణమిత్రుడు కుచేలుడు నన్ను చూడటానికి వస్తే లోపలికి రాకుండా అడిగించారా. అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది. వెంటనే సకల మర్యాదలతో తోడ్కొని రమ్మని గంగాజలాన్ని తెప్పించి బ్రాహ్మణోత్తములతో వేదమంత్రోక్తంగా స్వాగతం పలుకుతూ పూర్ణకుంభంతో ఓం అగ్నిమి హీలే పురోహితం యజ్ఞస్వ దేవమృత్యుజం హోత ఆరగం రత్నధాతము అని పురుష సూక్తంతో స్వాగతం పలుకుతూ ఎదురేగి మిత్రమా కుచేలా అని కౌగిలించుకున్నాడు. తను దయాసాగరుడు కదా, కరుణాసముద్రుడు కదా, ఆ కరుణాసముద్రంలో మునిగిపోతున్నానేమో అనుకుంటున్నాడు కుచేలుడు. ఆ తర్వాత కుచేలుణ్ణి తన మందిరంలోనికి తీసుకుని వెళ్ళి కృష్ణ పరమాత్మ ఇతమతి శయ్య జయర్చి ఇతమతి శయ్య జయర్చి నయ వృత్తి జలంబుల కాళ్ళు గడిగి శ్రీపతి తన శీర్షమందు కడు భక్తి దళిర్ప ధరించి మించి సమ్మతి ఘన సారమిశ్రిత సమచిత గంధము మేనబూసి

కృష్ణుడు కుచేలుణ్ణి తను కూర్చున్న ఆసనం మీద కూర్చోబెట్టి అతని పాదములకు బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా ఎవరు? మన లక్ష్మీదేవి రుక్మిణి అమ్మవారు బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా ఆ కుచేలుని పాదాలు కడుగుతూ ఆ జలాన్ని శిరస్సును దల్లుకొని నూతన వస్త్రాలతో సత్కరించి గంధము పూసి పుష్పమాలాలంకృతుని చేసి రత్నదీపాలతో నీరాజనమిస్తున్న ఆ దృశ్యాన్ని చూచారు అక్కడున్నటువంటి అంతఃపుర వాసనులందరూ కూడా. డబ్బు లేని వాణ్ణి బంధువులు కూడా తమ బంధువుని చెప్పుకోవడానికి చెప్పుకోరటండి. మిత్రులు కూడా అపరిచితుల్లాగా ప్రవర్తిస్తారు డబ్బు లేని వాళ్ళని. కనిపించగానే ముఖం చాటు వేస్తారట. కానీ కృష్ణుడు మాత్రం కుచేలుని ఆదరించిన విధానం ఎంత గొప్పది. భక్తికి ఉన్న శక్తి అది. కృష్ణ పరమాత్మ తనకు చేస్తున్న ఉపచారములకు కుచేలుడు పులకాంకితుడై ఆనంద బాష్పాలు రాలుస్తూ నిశ్చేష్టుడై చూస్తున్నాడు. ఇదంతా చూస్తున్న అంతఃపురాంగణులు ఏంటి కృష్ణ పరమాత్మ ఇలా చేస్తున్నాడని ఎవడో భూసురుడు ఎంత తపము చేసినవాడో

ఒకడు సమ్మతుడట ఎంతటి వాడోగాక ఇతడివ్వడ్డో భూసురుడు. ఇతేంద్రియులకంతరంగగతుడగు నతీంద్రియుని నత సురేంద్రుగనుగునే జితేంద్రియులకంతరంగగతుడగు నతీంద్రియుని నత సురేంద్రుగను నతి

ఇతుడటే హరి సేవించిన గుణయుతుడటే, ఇతుడటే హరి సేవించిన గుణయుతుడటే, విధి వికిత సత్కర్మరతుడటే, మునిజనులు

0: ఈ భూసురోత్తముడు ఎవరో కదా, ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా. కృష్ణ పరమాత్మ ఇతన్ని పాదాలు కడిగి ఆ జలాన్ని శిరస్సును తడుకొని సకలోపచారాలు చేస్తున్నాడే, ఎంతటి భాగ్యవంతుడు అని ఆశ్చర్యపోతుండగా శ్రీకృష్ణుడు కుచేలుని భుజము తట్టి, మిత్రమా కుచేల,
1: మరచిపోలేదు కదా, మరచిపోలేదు కదా మన చెలిమి.

మిత్రమా, కుచేలా, ఎన్నాళ్ళకు కలిశామయ్యా. మన గురువుగారు సుఖంగా ఉన్నారా? ఆ మర్చానయ్యా, నీకు పిల్లలెంతమంది? నీ భార్య నీకు అనుకూలవతి అయినా? ఎంత మారిపోయావయ్యా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా కుచేలుడు

నీకు తెలియనిదేమున్నది కృష్ణ, అంతా క్షేమమే అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అది సరిగాని అది సరిగాని ఆడవినప్పుడు భీకర వర్ష బాధలో ఇదిగో ఎటంచు వండు ఫలమీ విడి నన్ పరితృప్తు చేసినావు అది మది బాయలేదు. సుగుణాస్పద బాల్యము నాటి సౌఖ్య సంపద గృహి అయిన నాడు.

తేలా, నీకు గుర్తుందా ఆ రోజు మనం అడవి లోపల వర్షంలో తడిచిపోయాం, నువ్వు నాకు ఒక పండు ఇచ్చావు. అబ్బా, అది నేను ఇంకా మర్చిపోలేదయ్యా. ఆ రోజున నువ్వు ఇచ్చిన పండు ఎంత రుచిగా ఉందంటే అసలు అంత రుచిగల పండు మళ్ళీ నేను ఇంతవరకు తినలేదయ్యా. నా కోసం ఏమైనా తీసుకొచ్చావా అనగానే అటుకులు తెచ్చానని సిగ్గుపడుతూ అటుకుల మూటను దాచే ప్రయత్నం చేస్తుండగా, అదిగో ఏదో దాస్తున్నావు, ఏమిటయ్యా అది కుచేరా.

భగవంతుడు మనకు ఎంత ఇస్తున్నామని కాక ఎలా ఇస్తున్నామని చూస్తాడటండి. క్వాంటిటీ కాకుండా క్వాలిటీ చూస్తాడట. నిండు హృదయంతో ఏదిచ్చినా తృప్తిగా ఉంటుందయ్యా అని ఆ అటుకుల మూటను కుచేలను వద్ద నుంచి లాక్కొని ఆ మూట విప్పు చూసి, అటుకులా, అబ్బా ఇవి నాకిష్టమని నీకొక్కడికే తెలుసయ్యా అని ఒక గుప్పెడు అటుకులు తీసుకుని గబగబగబ తినేశాడు. అబ్బాబ్బాబ్బా ఎంత రుచిగా ఉన్నాయని ఇంకొక గుప్పెడు తినబోగా రుక్మిణీదేవి వచ్చి చెయ్యి పట్టుకున్నదట. ఎందుకంటే కృష్ణుడు తృప్తిగా గుప్పెడు అటుకులు తినగానే సమస్త సంపదలు కుచేలుని ఇంటికి చేరిపోయాయట. ప్రపంచంలో ధనవంతుడు ఎవరయ్యా అంటే పరమాత్మను తృప్తిపరచగలిగిన వాడు ధనవంతుడు. మరి దరిద్రుడు ఎవడయ్యా అంటే అంతా నాదే అనుకునేవాడు ప్రపంచంలో దరిద్రుడటండి. రుక్మిణి అమ్మవారు కృష్ణుని చేయి పట్టుకొని జగన్నాటకాన్ని చాలించండి అనగానే ఇంకొక గుప్పెటి అటుకులు తినే ఆ ప్రయత్నం మాని, ఆ మిత్రమా మర్చానయ్యా, ఇది సమయంబు భుక్తికై ఎప్పటికెప్పుడో రాక రాక ఇవ్విధమున వచ్చినావు. ఇప్పుడు వేడుక తీర్పు మాకు దుఃఖ సంపద గలదు.

కుచేలా, రాకరాక వచ్చావు, మంచి విందు భోజనం ఏర్పాటు చేశాను. అందులో నీవు నా కొరకు తీసుకొచ్చిన అటుకుల రుచి ఉందో లేదో ఆ విందును ఆరగించి చెబుతూ రావయ్యా అని కృష్ణ పరమాత్మ కుచేలుని తీసుకుని వెళ్ళి దగ్గర ఉండి కుచేలుడికి ఆ విందును ఆరగింపచేశాడు. కుచేలుడు ఆ ముష్టాన్నములు ఆరగించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని ఉదయాన కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాడు.

అని అనేక విధాలుగా ప్రస్తుతించి, జగన్నాయక నేను వెళ్ళి వస్తానన్నాడు. కృష్ణ పరమాత్మని దర్శనంతో పొంగిపోయిన కుచేలుడు అక్కడి నుంచి ఇంటికి బయలుదేరినాడు. కృష్ణ పరమాత్మ తనకు చేసిన ఆదరణానికి, ఆ సత్కారానికి ఆనందంతో మైమరిచిపోయి తన భార్య చెప్పిన పని మర్చిపోయాడు. మార్గ మధ్యన గుర్తొచ్చింది, అయ్యో మర్చిపోయానే, ఇంతకు పద్మనాభుని పరీక్షగ దర్శనమభ్యగాని నా స్వాంతము సంపదర్థము తపకృషమౌట ఎరింగి గూడా రవ్వంత వసంగినట్లు కనపట్టదు సంపద భక్తి దూరమౌటెంతయు నెంచగావుత ఇటులేల వృధానను సాగనంపెడు. కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాను కానీ నేను వచ్చిన పని మర్చిపోయానే. అయినా నేను వచ్చిందెందుకో ఆ స్వామికి తెలియదా? కృష్ణ పరమాత్మ నా మనసు తెలిసి కూడా వృధాగా పంపించాడే. ఓహో, సంపదలు కలగజేస్తే తను భక్తికి దూరమవుతాననుకున్నాడేమో ఏమో.

ఉన్న చోటన ఒక పెద్ద భవంతి ఉండడం చూచి, అయ్యో ఏమిటిది, ఉన్న గుడిసె కూడా పోయింది కదా అనుకుంటుండగా, సకల ఆభరణాలు ధరించి తనకు నమస్కరించుచున్న భార్యను చూచి ఆనందంతో కృష్ణ పరమాత్మ తనకు చేసినటువంటి దీనికి ఆనందపడి స్వామిని మరవకుండా ఇలాగా మంగళహారతులు పాడుతున్నారు.

0: ಶ್ರೀಮಂತಾಯ ಕಲ್ಯಾಣ ನಿಧಯೇ ನಿಧಯೇರ್ಥಿನಾಂ ಶ್ರೀ ವೆಂಕಟ ನಿವಾಸಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳಂ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಗೆ.
1: మీరింతవరకు వేదవ్యాస శ్రీరామ భట్టార్ గారిచే భక్త కుచేల హరికథ విన్నారు. వాద్య సహకారం వైలిన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగం శ్రీ పిజే భాస్కర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 11 గంటలు. ఇప్పుడు వినండి దేశభక్తి గీతాలు.

0: మీరింతవరకు దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 11:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 11:45. ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి మా ప్రసారాలు ఉదయం 5:53 ప్రభాత కార్యక్రమాలతో.